0: సారెంత ఖర్చు అవుతుందో ఏంటో.
1: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా, వెన్ యూ ఫేస్ అన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ SNR ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ SNRinsurance.com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్, మెడికల్, స్టూడెంట్ ఇన్సూరెన్స్. SNR ఇన్సూరెన్స్.
2: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్? భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర? యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద కూడా ఏ టు బి ఎక్స్ స్పెషల్ థాలి, మిస్ బెల్ల బా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆమ్కి పన్నీర్ టిక్కా, చమి కబాబ్ పరాటా. ఏంది బ్రో గని చెప్పినావు, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
3: ఇంకా ఉన్నాయి చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dining, takeaway or full service catering.
4: India ki teleport aithe entha baaguntundo.
5: What if India was just a tap away?
6: Just imagine meeru kallu moosi terchukone lopu mee dabbu India cheripothe, New York lo ekkado kurchoni coffee sip chese lopu bills pay aipothe, okka click lo Dallas nunche mee parents medical bills clear aipothe, no flights, no favors, no follow ups. With my pursue, sending money becomes hassle free. UPI payments, shopping, travel insurance, elder care, all taken care of. MyPursu isn't just an app, it's your genie in the cloud. Download the MyPursu app or visit MyPursu.com or write to support@MyPursu.com.

Apple Beauty Song వినేశారు అండ్ యూ ఆర్ ట్యూన్ ఇన్ టు రేడియో సురభి 107.9 FM HD3 మీతో ఉంది మీ ఆర్జే సుష్మ. మీరు వింటున్నారు నాన్ స్టాప్ ఫన్ అండ్ ఎస్ మండే వచ్చేసింది. అండ్ ఎందుకంత ఎక్సైటింగ్ గా ఉన్నాను అంటే లాంగ్ వీకెండ్ తర్వాత వచ్చిన మండే కదా, సో కొంచెం అలా చిల్ అయ్యాము. అంటే బాధగానే ఉంది, ఆఫీస్ లో అన్ని స్టార్ట్ అయిపోయాయి, రెగ్యులర్ వర్క్ స్టార్ట్ అయిపోయింది అని చెప్పి, బట్ స్టిల్ ఎంజాయ్ చేశాం కదా. సో ఇంకా అదే ట్రిప్ మోడ్ లో అలా కంటిన్యూ అవుతున్నాం అనమాట. సో అలా బాగా తిరిగేసి ట్యాన్ అయిపోయి బాగా అందరూ కూడా ఎంజాయ్ చేస్తుంటారని చెప్పి నేను అనుకుంటున్నాను. సో అదనమాట సంగతి, మండే వచ్చేసింది కాబట్టి మనం కూడా వచ్చేసాము. అండ్ ఈ రోజు నేను మాట్లాడాలి అనుకుంటున్నాను. సో యాజ్ యూజువల్ మనం గేమ్ కంటిన్యూ చేస్తాము, గేమ్ తో పాటు ఒక టాపిక్ కూడా మాట్లాడుకుంటాం కదా. సో నేను ఈ రోజు మాట్లాడాలి అనుకుంటున్నాను డోర్వే ఎఫెక్ట్ గురించి. మరి డోర్వే ఎఫెక్ట్ అంటే ఎంతమందికి తెలుసు? ఎవరికైనా తెలిస్తే నాకు చెప్పండి, అండ్ ఇన్ కేస్ తెలియకపోతే నేనే వచ్చి చెప్పేస్తాను. డోర్వే ఎఫెక్ట్ అంటే ఏంటి, అది ఏంటి, అసలు నేను ఎందుకు మాట్లాడాలనుకుంటున్నాను, ఏం మాట్లాడబోతున్నాను, ఇవన్నీ కూడా చెప్పేస్తాను. అండ్ అలాగే గేమ్ కూడా ఆడదాము. బట్ ఇవన్నీ కూడా మనం కంటిన్యూ చేయాలంటే మీరేం చేయాలంటే రేడియో సురభి కి ట్యూనింగ్ అయి ఉండాలి. అండ్ మీరు రేడియో సురభి వినాలి అనుకుంటే 107.9 FM HD కి HD3 ట్యూనింగ్ అవ్వచ్చు ఇప్పుడైనట్టు, ఆర్ రేడియో సురభి యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు iOS అండ్ ఆండ్రాయిడ్ లో. అండ్ మా అప్డేట్స్ చూడాలి అనుకుంటే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అండ్ యూట్యూబ్ లో రేడియో సురభిని ఫాలో అయిపోవచ్చు. సో అదనమాట, యూఆర్ ట్యూనింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3, సౌండ్స్ లైక్ హోమ్.

రాజా రాణి మూవీ నుంచి ఈ సాంగ్ ఎంత మందికి గుర్తుంది. సో ఎస్, అప్పట్లో ఈ మూవీ వచ్చినప్పుడైతే అందరూ కూడా ఎవరినైనా లవ్ చేస్తే బ్రదర్ అని పిలవడం బాగా ఎక్కువైపోయింది. మరి ఇంకా కూడా అలానే పిలుస్తున్నారా ఎవరైనా మీ హస్బెండ్ ని కానీ, అలాగా ఫన్నీగా బ్రదర్ అని అంటున్నారా? ఎస్. సో నేను మీ సుష్మా ఆన్ నాన్ స్టాప్ ఫన్ కి ట్యూన్ ఇన్ అయి ఉన్నారు రేడియో సురభి 107.9 FM HD3. అండ్ ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్నాము డోర్ వే ఎఫెక్ట్ గురించి. సో ఇందాక చెప్పాను కదా డోర్ వే ఎఫెక్ట్ గురించి నేను మాట్లాడతాను వచ్చేసి అని చెప్పి. సో ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసేద్దాము. అసలు డోర్ వే ఎఫెక్ట్ అంటే ఏంటి అని చెప్పి చాలా మంది ఆలోచిస్తూ ఉండుంటారు. సో బేసిక్ గా ఏంటంటే, మీరెప్పుడైనా మీ లైఫ్ లో కానీ ఆన్ ఏ డే, పర్టికులర్ డే, ఏదైనా డే తీసుకోండి, ఒకసారి మీరు వేరే రూమ్ లో కూర్చున్నారు అండ్ మీ ల్యాప్టాప్ చార్జర్ కానీ మొబైల్ చార్జర్ కానీ ఏదో ఒక వస్తువు వేరే రూమ్ లో ఉంది అండ్ అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలని చెప్పేసి ఆ రూమ్ లోకి వెళ్తారు. ఆ రూమ్ లోకి వెళ్లిన తర్వాత ఆ రూమ్ లోకి ఎందుకు వచ్చామో మర్చిపోతాం. సో ఇది నాకు తెలిసి మనందరికీ డైలీ బేసిస్ లో ఒక 10 సార్లు అన్న జరుగుతూ ఉంటుంది. సో ఒకసారి ఒక్కదానికోసం అని చెప్పి వెళ్ళి ఎందుకు వచ్చామా అని చెప్పి మర్చిపోతాం. నేనైతే ఫ్రిడ్జ్ ఓపెన్ చేసేసి ఎందుకు ఓపెన్ చేశానా అని చెప్పి మర్చిపోయి ఒక గంట సేపు అలానే కూర్చొని ఆలోచిస్తానమాట. సో అది నేను అనుకునే దాన్ని, నాకు ఎందుకు ఇంత మతిమరుపు వస్తుంది, ఏజ్ వల్ల మతిమరుపు వస్తుందా, నా బ్రెయిన్ అబ్సెంట్ గా ఉంటుందా, స్ట్రెస్ ఎక్కువైందా, లేకపోతే ఏంటి రీజన్ అని చెప్పి నేను చాలా ఆలోచించానమాట. అండ్ ఒకనొక టైంలో అయితే నేను పిచ్చిదాన్ అయిపోయానేమో, అన్ని మర్చిపోతున్నాను, అసలు ఎందుకు వచ్చానన్న విషయం నేను ఎలా మర్చిపోయాను అని చెప్పి చాలా ఆలోచించాను. బట్ అది చాలా సింపుల్ థింగ్ అనమాట. అదేంటంటే డోర్ వే ఎఫెక్ట్ అనమాట. సో అదేదో మనకి పెద్ద డిసీజ్ రావడం అలాంటివి కాకుండా జస్ట్ డోర్ వే ఎఫెక్ట్ వల్ల మనం మర్చిపోతూ ఉంటాం అనమాట. మరి అదేంటి లైఫ్ కి ఎలా రిలేట్ అవుతుంది అంటే, సో చిన్న చిన్న విషయాలు మనం అలా మర్చిపోతాం. ఎందుకు మర్చిపోతూ ఉంటున్నాము అంటే, నేను చెప్పినట్టు అదేదో మనకి రోగం ఉన్నట్టు కాదు, అది జస్ట్ ఏంటంటే మన బ్రెయిన్ అనేది మన లైఫ్ ని ఒక స్టోరీ లాగా స్టోర్ చేసుకోదు అనమాట. లైక్ యూనో ఫుల్ లెంత్ మూవీ లాగా అలా స్టోర్ చేసుకోదు. ఇట్స్ లైక్ ఎవ్రీ మూమెంట్ ని ఒక కంటిన్యూస్ స్ట్రీమ్ లాగా అది స్టోర్ చేసుకుంటుంది అనమాట. సో ఎవ్రీ ఎక్స్పీరియన్స్ ని మన బ్రెయిన్ ఈవెంట్స్ లాగా చేస్తుంది. అండ్ ఈవెంట్స్ చేసినప్పుడు ఒకసారి ఒక దగ్గర అయిపోగానే ఐఎమ్ డన్ విత్ దిస్ అనుకుంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఈ రూమ్ లో నుంచి పక్క రూమ్ లోకి వెళ్లేసరికి ఈ ఎందుకు వచ్చామనేది ఎందుకు మర్చిపోతున్నామంటే, ఈ ఎన్వైరన్మెంట్, ఈ రూమ్ లో నుంచి ఆ రూమ్ లోకి వెళ్ళగానే ఈ రూమ్ లో మనం ఏం ఆలోచించాము, ఎందుకు అక్కడికి ఏమనుకొని ఇక్కడికి వచ్చామనేది మన బ్రెయిన్ మర్చిపోతుంది అనమాట. సో ఆ కొత్త రూమ్ లోకి వెళ్ళగానే యు ఆర్ ఎంటరింగ్ ఎ న్యూ ఫేజ్ ఆర్ న్యూ థింగ్ అనమాట. సో మన బ్రెయిన్ అలా కంటిన్యూ అవుతుంది, మనం ఒక కొత్త ఎన్వైరన్మెంట్ లోకి వచ్చాము, కొత్తగా ఉండాలి అని చెప్పి పాత విషయాల్ని మర్చిపోతూ ఉంటుంది. సో అది మన డోర్వే ఎఫెక్ట్ అనమాట. అందుకని చెప్పి మనం మర్చిపోతున్నాము, అంతేకాని వేరే వేరే విషయాలు కాదు. సో మన బ్రెయిన్ ఎందుకు అలా చేస్తుంది, మనకి ఎందుకు అలా జరుగుతుంది, మన బ్రెయిన్ డోర్లను కూడా గుర్తుపెట్టుకుంటుంది కదా, లైక్ ఇక్కడికి వచ్చాము అక్కడికి వచ్చామని. బట్ ఇలాంటి చిన్న చిన్న విషయాలు, ఎందుకు అక్కడికి వచ్చామని మర్చిపోతున్నాము, ఎందుకు అది న్యూ ఎన్వైరన్మెంట్ గా తీసుకుంటుంది, అదంతా కూడా నేను చెప్పేస్తాను. అండ్ ఇంత చెప్పినప్పుడు గేమ్ కూడా ఆడాలి కదా. సో గేమ్ ఏంటి అంటే, ఈ రోజు నేను కొన్ని క్లూస్ ఇస్తాను అండ్ ఆ క్లూస్ కి కనెక్ట్ అయ్యే మూవీ ఏదన్నా ఉంటే మీకు గుర్తొస్తే యూ కెన్ కాల్ మీ అండ్ లెట్ మీ నో. అండ్ ఫస్ట్ క్లూ ఏంటి అంటే, అగ్రికల్చర్ బీఎస్సీ, పప్పుచారు, ఉప్పు చేప, మతిమరుపు, లావణ్య త్రిపాఠి. సో 4 క్లూస్ ఇచ్చేసాను, అగ్రికల్చర్ బీఎస్సీ, పప్పుచారు, ఉప్పు చేప, మతిమరుపు అండ్ లావణ్య త్రిపాఠి. ఈ కాంబినేషన్, ఈ కనెక్షన్ కనిపెట్టి ఒక మూవీ ఉంది, అదేంటో తెలిస్తే యూ కెన్ కాల్ మీ 9726361966 కి కాల్ చేసేయచ్చు. అండ్ ఇప్పుడైతే తిక్క తిక్క అని ఒక సాంగ్ వచ్చేసింది అండ్ ఈ సాంగ్ అయితే ధనుష్ పాడాడు, ధనుష్ సాయిధరమ్ తేజ్ కోసం పాడాడు. మరి ఎంతమందికి తెలుసో వినండి ఒకసారి.

మీరు వింటున్నారు రేడియో సుర్భి 107.9 FM HD3. మీతో ఉంది మీ ఆర్జే సుష్మా. అండ్ మనం మాట్లాడుకుంటున్నాము డోర్వే ఎఫెక్ట్ గురించి. అండ్ డోర్వే ఎఫెక్ట్ కంటే ముందు ఈ సాంగ్ ఎంతమంది గుర్తుంది? తిక్క తిక్క సాంగ్. నాకైతే చాలా బాగా నచ్చేసింది. ధనుష్ వాయిస్ లో ఏదో మ్యాజిక్ ఉందని చెప్పి నేను అనుకుంటున్నాను. సో అందుకే నాకు బాగా ఎక్కేసిందేమో. సో ఇదైతే బర్త్డే రిలేటెడ్ సాంగ్ అనుకుంటాను. ఇట్స్ మై బర్త్డే అని చెప్పి స్టార్ట్ అయింది. సో ఎవరైనా బర్త్డేస్ చేసుకుంటుంటే విషింగ్ యూ అ వెరీ హ్యాపీ బర్త్డే. అండ్ అలాగే హ్యాపీ జూలై 4th, హ్యాపీ బర్త్డే అమెరికా. సో అదనమాట సంగతి. సో బర్త్డే ఈవెంట్స్ అంటే నాకు గుర్తొచ్చేసింది సనాస్ ఇన్వైట్. దేశీ స్టైల్ ఆన్లైన్ ఇన్విటేషన్స్ ఫర్ ఆల్ ఇండియన్ ఈవెంట్స్ విత్ RSVP ఈస్ బ్రింగింగ్ యూ వెడ్మి గ్లామ్ వెడ్డింగ్ ఎక్స్పో. సో జూలై 26th ఫ్రమ్ 11 AM టు 7 PM ఫ్రిస్కో హాల్ ఈవెంట్ సెంటర్ టెక్సస్ లో జరుగుతుంది. ఫర్ ప్రీమియం వెడ్డింగ్ అండ్ ఈవెంట్ షో కేస్ జరగబోతుంది అనమాట. సో మరి ఏముంటాయి ఈ గ్రాండ్ ఎక్స్పోలో అంటే బ్రైడల్ అండ్ డిజైనర్ వేర్, జ్యువెలరీ, ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్, వెడ్డింగ్ ప్లానర్స్, కొరియోగ్రాఫర్స్, బ్యూటీ అండ్ మేకప్ ఆర్టిస్ట్, ఫుడ్ వెండర్స్, క్యాటరర్స్, రిటర్న్ గిఫ్ట్స్, డెకర్, ఇన్విటేషన్స్ అండ్ ఇంకా చాలా ఉంటున్నాయి. సో ఎవ్రీథింగ్ నీడెడ్ టు ప్లాన్ అ వెడ్డింగ్ ఆర్ ఈవెంట్ ఆల్ అండర్ వన్ రూఫ్. ఇఫ్ యు ఆర్ అ ఫుడ్ సారీ జ్యువెలరీ వెండర్ ఆర్ DH లుకింగ్ ఫర్ బ్రాండ్ విజిబిలిటీ, ద వెడ్డింగ్ గ్లామ్ ఎక్స్పో ఇస్ యువర్ ప్లేస్. ఫర్ స్పాన్సర్షిప్ అండ్ ప్రీమియం బూత్ ఆపర్చునిటీస్ కోసం మీరు కాల్ చేయొచ్చు అర్షియా అట్ 4698780101, ఆర్ విజిట్ చేసేయచ్చు sanasinvite.com. రిజర్వ్ యూర్ స్పాట్ టుడే అండ్ బీ పార్ట్ ఆఫ్ అన్ అన్ఫర్గెటబుల్ వెడ్డింగ్ షాపింగ్ ఎక్స్పీరియన్స్. వెడ్డింగ్ షాపింగ్ అంటే నాకు కూడా కొంచెం ఎక్సైటింగ్ గా ఉంది. అంటే లైఫ్ లో వెడ్డింగ్ లో ఇవి లేకపోయినా ముందే ప్లాన్ చేసి పెట్టుకోవడంలో తప్పలేదు కదా. సో ఇన్ కేసు ఎవరైనా మీ వెడ్డింగ్ కానీ ఏదైనా మీ ఇంట్లో ఈవెంట్స్ జరగబోతున్నాయి అనుకుంటే ఒకసారి వెళ్లి చూసేయండి. ఫ్రిస్కో హాల్ ఈవెంట్ సెంటర్ లో జరుగుతుంది. జూలై 26th 11 AM నుంచి 7 PM వరకు జరగబోతుంది అనమాట. అది సంగతి. అండ్ మనం ఇప్పుడు మన డోర్వే ఎఫెక్ట్ గురించి మాట్లాడుకుందాము. సో ఈ డోర్వే ఎఫెక్ట్ నాకు ఎలా స్టార్ట్ అయింది అంటే బేసిక్ గా మతిమరిపోయి అనమాట. వెకేషన్కి వెళ్తున్నాను, లాంగ్ వీకెండ్ వచ్చిందని చెప్పేసి సర్దుకుందాం, అది చేద్దాం ఇది చేద్దాం అని చెప్పి చాలా మర్చిపోతూ ఉన్నాను అనమాట. అసలు ఎందుకు ఇంత మర్చిపోతున్నాను, నాకేదో అయిపోయింది అని చెప్పి చాలా కంగారు పడిపోయి అసలు ఏంటా ఇది అని చెప్పి చూస్తే అప్పుడు నాకు ఈ డోర్వే ఎఫెక్ట్ గురించి తెలిసింది. సో అలాగే ఎవరైనా మర్చిపోతూ ఉంటే ఈ డోర్వే ఎఫెక్ట్ మీకు కూడా చెప్తాము అని చెప్పేసి నాకు ఒక ఐడియా వచ్చింది అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే మన బ్రెయిన్ కూడా డోర్లను గుర్తుపెట్టుకుంటుంది. లైక్ మనం ఎలాగైతే ఏ డోర్ ఓపెన్ చేయాలని చెప్పి గుర్తుపెట్టుకుంటామో మన బ్రెయిన్ కూడా అలాగే గుర్తుపెట్టుకుంటుంది. మరి అదేంటి, మన బ్రెయిన్ ఏం గుర్తుపెట్టుకుంటుంది అనేది నేను నెక్స్ట్ వచ్చి మాట్లాడతాను. అండ్ ఇందాకటి క్లూకి నాకు ఇంకా కరెక్ట్ ఆన్సర్ రాలేదు. సో దాట్ ఈస్ స్టిల్ ఓపెన్. మళ్ళీ చెప్పేస్తున్నాను, అగ్రికల్చర్ BSc, పప్పుచారు, ఉప్పు చేప, మతిమరపు, లావణ్య త్రిపాఠి. సో నాకు తెలిసి మతిమరుపు, లావణ్య త్రిపాఠి అనగానే కనిపెట్టాలి. ఇన్ కేసు ఎవరికైనా తెలుసుంటే డూలెడ్మినో 9726361966 కి కాల్ చేసేయచ్చు. అండ్ ఇప్పుడైతే ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ వస్తుంది, వింటూ వింటూనే ఉండండి రేడియో సుర్భి 107.9 FM HD3.

0: మజ్ను మూవీ నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ వినేశారు. అండ్ మీరు వింటున్నారు నాన్ స్టాప్ ఫన్ విత్ మీ సుష్మా ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3 సౌండ్స్ లైక్ హోమ్. అండ్ ఇందాక నేను ఈ సాంగ్ కంటే ముందు ఒక క్లూ ఇచ్చేసి ఏ మూవీ అని అడిగాను, దానికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నాకు దీపక్ చెప్పారు. అండ్ ఆన్సర్ ఏంటి అంటే బలే బలే మగాడి వై, మతి మరుపు, లావణ్య త్రిపాఠి, పప్పుచారు, ఉప్పు చాప. అండ్ ఇంకో క్లూ ఇచ్చేసాను అనమాట. సో కరెక్ట్ ఆన్సర్ అయితే బలే బలే మగాడిపోయి. సో నెక్స్ట్ క్లూ ఇచ్చే ముందు మళ్ళీ మనం మాట్లాడుకుందాము మన బ్రెయిన్ గుర్తు పెట్టుకునే డోర్ల గురించి. సో నేనేం మాట్లాడుతున్నానంటే డోర్వే ఎఫెక్ట్ గురించి మాట్లాడుతున్నాను ఈ రోజు. లైక్ ఎందుకు మనం ఒక రూమ్ లో నుంచి ఇంకో రూమ్ లోకి వెళ్ళగానే ఏ రూమ్ లోకి ఎందుకు వచ్చామని మర్చిపోతున్నాము, అసలు మన బ్రెయిన్ కి ఏమవుతుంది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాను. సో సైంటిస్ట్ ఏం చెప్పారు అంటే మన బ్రెయిన్ అనేది కంటిన్యూస్ గా లైఫ్ ని రికార్డ్ చేయదన్నమాట. ఒక సినిమా లాగా లాంగ్ వీడియోగా రికార్డ్ చేయద, చాప్టర్స్ లాగా చేస్తుంది అనమాట. లైక్ ఒక షార్ట్స్ అనుకోండి, ఒక షార్ట్స్ లాగా డివైడ్ చేసుకుని అది స్టోర్ చేసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్ కానీ, తర్వాత కాలేజ్, ఫస్ట్ జాబ్, మ్యారేజ్, అబ్రాడ్ రావడం, పేరెంట్స్ ని వదిలొచ్చిన రోజు గుర్తు పెట్టుకుంటుంది, ఫస్ట్ సాలరీ వచ్చిన రోజు, లేదా ఫస్ట్ హార్ట్ బ్రేక్ అయిన రోజు, అలా ప్రతి లైఫ్ లో ఒక మన ప్రతి ఫేజ్ ని ఒక చాప్టర్ లాగా గుర్తు పెట్టుకుంటుంది అనమాట. ఇన్స్టెడ్ ఆఫ్ ఎ లాంగ్ ఫిల్మ్ అలా గుర్తు పెట్టుకుంటుంది. అండ్ అలాగా ఏంటి డోర్ అనేది అంటే, డోర్ అనేది ఏంటంటే బేసిక్ గా ప్రతి చాప్టర్ చేంజ్ అయ్యే ప్లేస్ అనమాట. సో ఫస్ట్ సాలరీ రాగానే నెక్స్ట్ రోజు ఏం జరుగుతుంది, నెక్స్ట్ వన్ మంత్ ఏం జరుగుతుంది, ఇదంతా ఒక లాంగ్ వీడియో అనుకుంటే ఆ ఫస్ట్ సాలరీ వచ్చింది మాత్రం ఒక డోర్ లాగా అనమాట. సో ఆ డోర్ క్రాస్ అయిన తర్వాత, మన ఫస్ట్ సాలరీ వచ్చిన తర్వాత, ఆ నెక్స్ట్ హోల్ మంత్ మన బ్రెయిన్ ఏమంటుందంటే ఓల్డ్ చాప్టర్ కంప్లీట్ అయిపోయింది, ఇంకా కొత్త చాప్టర్ స్టార్ట్ అయిపోయింది, ఇంకా మనకు ఆ సాలరీ వచ్చిన రోజు అదంతా ఒకలా ఉంటుంది, తర్వాత వన్ మంత్ మనకి ఇంకొకలాగా ఉంటుంది అనమాట. సో అలాగా కొన్ని థాట్స్ టెంపరీగా బ్యాక్ గ్రౌండ్ లోకి వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ అలాగా అని చెప్పి నాకు అనిపించింది, ఇదంతా ఆలోచిస్తే మన లైఫ్ లో ఓన్లీ ఫిజికల్ డోర్సే కాదు, మనం వెళ్ళడానికే కాదు, ఎమోషనల్ గా కూడా డోర్స్ ఉన్నాయి. లైక్ ఒక ఈవెంట్స్ లాగా సపరేట్ చేసి రూమ్స్ ని ఎలాగైతే సపరేట్ చేశారో, అలాగే ఈవెంట్స్ లాగా లైఫ్ ని సపరేట్ చేసి దానికి డోర్స్ పెట్టి దాన్ని డోర్వే ఎఫెక్ట్ అన్నారు అని చెప్పి నాకు అర్థమైంది. సో మళ్ళీ వచ్చి నేను మళ్ళీ ఇంకో క్లూ ఇచ్చేస్తాను, అప్పటి వరకు వింటూనే ఉండండి రేడియో సురభి.
1: హలో డాలస్, వి ఆర్ ది అన్డిస్ప్యూటెడ్ లీడర్స్ ఇన్ ది రేడియో స్పేస్. యు నో వి ఆర్ రేడియో సురభి. రేడియో సురభి, రేడియో
2: సురభి, రేడియో సురభి 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: హాయ్, నేను మీ ఆర్తి పట్నాయక్, అమెరికాలో మొట్టమొదటి 24/7 రేడియో, రేడియో సురభి అని ఒక కొత్త ఫ్రీక్వెన్సీతో వస్తున్నారు, అదే 107.9 FM HD3 లో. మీ అందరూ ఈ ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేసుకుని రేడియోని వినొచ్చు. గుడ్ లక్ రేడియో సురభి.
2: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
4: కొన్ని పాటలు చెవులను తాకి వెళ్ళిపో, గుండెల దాకా చేరే ప్రయాణం అది.
5: లైక్ మెమరీస్
6: గుర్తుకొస్తున్నాయి,
5: లైక్ లవ్ life moments.
4: అండ్ ఇప్పుడు ఈ అనుభూతులన్నీ ఒక చోట చేరితే
5: హౌ క్యాన్ వి మిస్ దట్ ఎక్స్పీరియన్స్?
2: ఎంఎం కీరవాణి లైవ్ ఇన్ కాన్సర్ట్.
5: yes, మన కీరవాణి గారు లైవ్ ఇన్ కాన్సర్ట్ డాలస్ లో సాటర్డే 25 జూలై నా అమెరికా సెంటర్ లో 6 PM ఆన్వర్డ్స్. బ్రాట్ టు యు బై డెసిబెల్స్ ఆడియో అండ్ విజువల్ వైస్.
4: హరి అప్ అండ్ బుక్ యువర్ టికెట్స్ అట్ tinyurl.com/mmkiravani show.
7: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా? ఎస్ సార్. రాజురాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలీ ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
8: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలి అండ్ క్యాటరింగ్.
7: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజురాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
9: విజిట్ రాజురాజ్ kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
10: Radhika, next week mana office event ki please take care of the catering, okay?
11: Sure. How many people are we expecting?
10: 5K anukuntunna, but koncham mood baagunte inka ekku avachu.
11: Idi office party aa leka jatra?
10: Tension padakandi, Swadeshi catering unnaru kada. From small gathering up to 10K, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ee tension padakunda, just trust Swadeshi.
6: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
12: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లెండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి, పెళ్లిళ్ళకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్ వివేక్ ఫ్లవర్స్.
6: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది. జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రోనల్డ్ రీగన్ బులవర్డ్, యూనిట్ 606, లియాండర్ టెక్స్.
0: మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3. మీతో ఉంది మీ అజయ్, సుష్మా అండ్ మనం ఆడుతున్నాము ఒక క్లూ కనెక్ట్ గేమ్ అనమాట. నేను కొన్ని క్లూస్ ఇస్తున్నాను అండ్ దానికి రిలేటెడ్ గా కనెక్ట్ అయిన మూవీ ఏదైనా ఉంటే మీరు కనిపెట్టచ్చు అని చెప్పేసి. అండ్ ఆల్సో డోర్వే ఎఫెక్ట్ గురించి మాట్లాడుకుంటున్నాము. సో డోర్వే ఎఫెక్ట్ గురించి మళ్ళీ మాట్లాడదాము. బట్ ఇప్పుడు నేను ఇస్తున్న క్లూ ఏంటి అంటే, పారి అగన్ వన్ సైడ్ లవ్ అండ్ దేవదాస్ సార్. పారి అగన్ వన్ సైడ్ లవ్ దేవదాస్ సార్. సో దేవదాస్ సార్ అనగానే కనిపెట్టేసి ఉంటారని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇంకేస్ ఆన్సర్ ఎవరికైనా తెలిస్తే డూ లెట్ మీ నో 9726361966 కి కాల్ చేసేయచ్చు. అండ్ ఇప్పుడైతే నా ఫేవరెట్ నా పిల్ల మే లిరికల్ సాంగ్ వచ్చేసింది, వింటూ వింటూనే ఉండండి. రేడియో సురభి 107.9 FM HD3 మీ ఆర్జే సుష్మతో.

వింటున్నారు రేడియో సురభి 107.9 ఎఫ్ఎం HD3 సౌండ్స్ లైక్ హోమ్. మీరు ట్యూనింగ్ అయి ఉన్నారు నాన్ స్టాప్ ఫన్ కి విత్ మీ అజయ్ సుష్మా. అండ్ మనం మాట్లాడుకుంటున్నాము డోర్వే ఎఫెక్ట్ గురించి. అంటే మనం ఒక రూమ్ లో నుంచి ఇంకో రూమ్ లోకి వెళ్ళగానే ఎందుకు వచ్చామో మర్చిపోతూ ఉంటాం కదా, అది ఎందుకు జరుగుతుంది అని చెప్పి, ఏం జరుగుతుంది అది మన లైఫ్ కి ఎలా రిలేట్ అవుతుంది, సైంటిస్ట్ ఏం చెప్పారు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాను. అండ్ ఆల్సో మనం క్లూ గేమ్ ఆడుతూ ఉన్నాము. ఇందకటి నుంచి కొన్ని క్లూస్ ఇస్తున్నాను, దానికి రిలేటెడ్ గా ఏదైనా మూవీ ఉంటే మీరు కనిపెడితే నాకు చెప్పండి అని చెప్పాను. సో ఇందాక నేను ఇచ్చిన క్లూస్ కి కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే డ్యూడ్ మూవీ అనమాట. నాకు కరెక్ట్ గా ఆన్సర్ అయితే దీపక్ చెప్పారు. సో ఏం క్లూస్ ఇచ్చానంటే పారి, అగన్, వన్ సైడ్ లవ్ అండ్ దేవదాస్ సార్ అని చెప్పాను. దానికి కరెక్ట్ ఆన్సర్ డ్యూడ్ అదనమాట సంగతి. నెక్స్ట్ క్లూ ఇచ్చే ముందు మనం షో స్టార్ట్ చేసి ఒక 40 మినిట్స్ అయినట్టుంది. అండ్ 40 మినిట్స్ కి ఈ రోజు ఎందుకో తెగ ఆకలిసేస్తుంది. ఎందుకు ఎందుకు అంటే మేబీ లాంగ్ వీకెండ్ కదా, బాగా తిని తిని తిని బాగా అలవాటైపోయినట్టుంది. మరి ఏం చేయాలి అని ఆలోచిస్తుంటే నాకు మైత్రీస్ రెస్టారెంట్ గుర్తొచ్చేసింది. సో వెంటనే నేనైతే తినేయాలి ఏదో ఒకటి ఆర్డర్ పెట్టుకుని. సో మీరు కానీ అథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్స్ కోసం చూస్తుంటే మైత్రీస్ ఇండియన్ క్యూజిన్ ఇస్ ఆల్ ఫర్ యూ. హిల్ టాప్ లొకేషన్ లో అమేజింగ్ వ్యూస్, పాటియో సీటింగ్, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో చిల్ అవ్వడానికి ఒక పర్ఫెక్ట్ డెస్టినేషన్. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి ఈవినింగ్ స్నాక్స్ వరకు ప్రతి బైట్ లో అథెంటిక్ ఇండియన్ టేస్ట్ అయితే గ్యారంటీగా వస్తుంది. సో ఇంతేకాదు మీ ఫంక్షన్స్, పార్టీస్ ఆర్ కార్పొరేట్ ఈవెంట్స్ కోసం కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ క్యాటరింగ్ అండ్ బ్యాంక్వెట్ సర్వీసెస్ ఇన్ టౌన్. సో ఇంకేందుకు ఆలస్యం, విజిట్ మైత్రీస్ క్యూజిన్ నౌ సర్వింగ్ యూన్ ఇర్వింగ్, సౌత్ లేక్ అండ్ ఫ్రిస్కో. అర్జెంటుగా తినేసేయాలి. సో నేను తినే పనిలో ఉంటాను, మరి మీరు ఈ సాంగ్ వింటూనే ఉండండి. రేడియో సురభి 107.9 FM HD3 మీ ఆర్జే సుష్మతో.

B movie నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు అండ్ యూ ఆర్ ట్యూన్ ఇన్ టు రేడియో సురభి 107.9 FM HD3 మీతో ఉంది మీ ఆర్జే సుష్మా అండ్ మనం మాట్లాడుకుంటున్నాము డోర్వే ఎఫెక్ట్ గురించి అండ్ బిఫోర్ మనం డోర్వే ఎఫెక్ట్ గురించి మళ్ళీ మాట్లాడుకునే ముందు సో ఇప్పుడే మనం చూస్తుంటే లూయిస్విల్ లో అయితే చాలా వర్షం పడుతుంది అండ్ అఫ్ కోర్స్ డాలస్ లో చాలా ఏరియాస్ లో థండర్ స్టోమ్ అయితే వస్తుంది అనమాట. ఇప్పుడే స్టార్ట్ అయింది సో వెదర్ అలా ఉంది. సో ఇన్ కేస్ ఎవరైనా ట్రావెల్ చేస్తుంటే సేఫ్ గా ట్రావెల్ చేయండి, బయట ఉంటే సేఫ్ గా ఇంటికి వెళ్ళండి అండ్ ఎస్. సో ఇలాంటి వెదర్ లో వేడివేడిగా అలా బజ్జీలు కానీ పకోడీ కానీ పెట్టుకుని ఒక బ్యూటిఫుల్ సాంగ్ వింటే ఎంత బాగుంటుందో కదా. సో నేను ఆ సాంగ్ రెడీ చేస్తాను, మీరు మాత్రం బజ్జీలు అవి రెడీ చేసుకోండి. ఇన్ కేస్ ఎవరైనా రెడీ చేసుకోలేను అనుకుంటుంటే మన దగ్గర ఏ టు బి కూడా ఉంది. అథెంటిక్ సౌత్ ఇండియన్ ఫ్లేవర్స్ ఇప్పుడు ఈజీగా ఏ టు బి లో దొరికేస్తుంది. న్యూ రేంజ్ ఆఫ్ ఇన్స్టెంట్ మిక్సెస్, పౌడర్స్ అండ్ పికల్స్, ఫ్లఫీ రాగి ఇడ్లీ నుంచి తాంగి గోంగూర రైస్ వరకు ఎంజాయ్ ట్రెడిషనల్ టేస్ట్ ఇన్ మినిట్స్ ఓన్లీ అట్ ఏ టు బి. విజిట్ ఏ టు బి texas.com ఆర్ కాల్ 214-872-2345. మరైతే మీరు పునుగులు బజ్జీలు అన్ని రెడీ చేసుకునే లోపు ఈ సాంగ్ అయితే ప్లే చేస్తాను. బట్ ఆ సాంగ్ ప్లే చేసే ముందు మనం డోర్వే ఎఫెక్ట్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. అంటే బేసిక్ గా ఒక రూమ్ నుంచి ఇంకో రూమ్ కి వెళ్ళాక ఎందుకు ఈ రూమ్ లోకి వచ్చామనేది మర్చిపోతూ ఉంటాం. అది చిన్న పని అయినా సరే, ఏదైనా చార్జర్ తీసుకుందామన్నా మొబైల్ తీసుకుందామన్నా మర్చిపోతూ ఉంటాం అనమాట. నేనైతే ఈ మధ్య ఎక్కువ నా మొబైల్ మర్చిపోతున్నాను అనమాట. ఎక్కడ పడితే అక్కడ పడేసి బయటకు వచ్చేస్తున్నాను. ఎప్పుడో మనకి కార్ ఎక్కిన తర్వాత కార్ ప్లే కనెక్ట్ చేసుకోవడానికి అప్పుడు గుర్తొస్తుంది అనమాట నా మొబైల్ లేదు అని చెప్పి. సో ఎందుకు ఇలా జరుగుతుంది అని నా ఫ్రెండ్ తో మాట్లాడుతుంటే, నీకు మెసేజ్ చేసే వాళ్ళు ఎవరున్నారని, బాయ్ ఫ్రెండా హస్బెండా లేకపోతే ఇంకొకరా, ఎవరు చేస్తారులే నీకు ఎందుకు గుర్తుంటది అనింది. బట్ డోర్వే ఎఫెక్ట్ అనమాట, బాయ్ ఫ్రెండ్లు ఇవి కాదు, డోర్వే ఎఫెక్ట్. సో నేను బయటకు రాగానే నా మొబైల్ ఇవన్నీ నేను మర్చిపోతున్నాను. బికాస్ బయటకు రాగానే న్యూ ఎన్వైరన్మెంట్, న్యూ థింగ్స్, మనం న్యూ ప్లేస్ కి వెళ్తున్నాము. సో నేను లోపల ఉన్నది నా మొబైల్ ఇవన్నీ మర్చిపోతూ ఉన్నాను అనమాట. సో కందుకు మంచిదే అని కూడా అనిపిస్తుంది. బికాస్ చాలా మంది మాత్రం మొబైల్లో పడి మిగిలిన విషయాలు మర్చిపోతూ ఉంటారు. నేనేంటో మొబైల్నే మర్చిపోతూ ఉన్నారు. నెక్స్ట్ లెవెల్ ఆఫ్ డోర్వే ఎఫెక్ట్ అవుతున్నట్టుంది నాకు. అండ్ ఎస్, సో కొన్ని డోర్లు అయితే నాకు తెలిసినంత వరకు మనం డోర్వే ఎఫెక్ట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి డోర్స్ అనగానే నాకు కొన్ని డోర్స్ గురించి గుర్తొచ్చింది అనమాట. లైక్ ఏ డోర్ పట్టుకుంటారో జాగ్రత్తగా పట్టుకోండి అంటారు కదా, లైక్ అలా అనమాట. కొన్ని డోర్లు మనం ఓపెన్ చేసిన దాన్ని బట్టి మన లైఫే మారిపోతూ ఉంటుంది కదా. ఎప్పుడైనా ఆలోచించారా? సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక హాస్పిటల్ డోర్ తీసుకుంటే లోపల ఏదైనా ఆపరేషన్ జరుగుతుంటే ఆ డోర్ లోపల ఏం జరుగుతుంది, బయట ఉన్న వాళ్ళ లైఫ్ మారిపోతుంది, లోపల ఉన్న వాళ్ళ లైఫ్ మారిపోతుంది. అలా చాలా పెద్ద ఈవెంట్ అనమాట హాస్పిటల్ డోర్ అనేది నాకు వరకు. అండ్ ఎయిర్పోర్ట్ దగ్గర డోర్ తీసుకుంటే డిపార్చర్ గేట్ కానీ డోర్ కానీ ఏదైనా ఆలోచిస్తే వన్స్ ఆ డోర్ క్రాస్ అయిన తర్వాత మన లైఫే మారిపోతుంది కదా. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మనం రోజు అబ్రాడ్ లో కాకుండా మనం ఇండియాలో చేసే పనులు, మన లైఫ్ ఇవన్నీ మారిపోతూ ఉంటాయి కదా. అమ్మ ఫుడ్ ఉండదు, నాన్నతో బైక్ రైడ్స్ ఉండవు, ఫ్రెండ్స్ తో తిరిగే ఉండవు, ఆడే ఆటలు అన్ని మారిపోతాయి. లైఫ్ అంతా అలా మారిపోతూ ఉంటుంది అనమాట. లైఫ్ ని ఒక రెండు సూట్ కేసుల్లో ప్యాక్ చేసుకుని అలా ఫ్లైట్ ఎక్కి ఆ డోర్ దాటేసి వచ్చేస్తూ ఉంటాము. ఒక ఇంటర్వ్యూ రూమ్ అయితే లోపలికి వెళ్ళగానే మనకి జాబ్ వస్తుందా లేదా, జాబ్ వస్తే లైఫ్ మారుతుంది, స్ట్రెస్ వస్తుంది ఆబ్వియస్లీ డబ్బులతో పాటు, అండ్ రాకపోతే మళ్ళీ లైఫ్ వేరేలా ఉంటుంది. సో ఇంటర్వ్యూ డోర్ లో మన ఫ్యూచర్ డిసైడ్ అవుతూ ఉంటుంది అనమాట. అలాగే మ్యారేజ్ హాల్ ఎంట్రన్స్ తీసుకోండి. సో వన్స్ ఆ మ్యారేజ్ హాల్ లో మనం డోర్ దాటి లోపలికి వెళ్ళిన తర్వాత ఒక ఫీలింగ్ వస్తుంది కదా, ఎవరైతే పెళ్లి చేసుకుంటున్నారో బేసిక్ గా, ఓకే ఈ డోర్ నేను దాటుతున్నాను, నా లైఫ్ చేంజ్ అవబోతుంది, ఇక నుంచి నేను నా సింగిల్ లైఫ్ కాదు మ్యారీడ్ లైఫ్ వస్తుంది, దాంతో పాటు వచ్చే ప్రాబ్లమ్స్ హ్యాపీనెస్ అన్ని వస్తాయి. సో ఒక డోర్ అనేది జస్ట్ బారియర్ కాదు, ఒక డోర్ అనేది చాలా మార్చేస్తుంది మన లైఫ్ ని అని చెప్పి నేను అనుకుంటున్నాను. సో మీరు ఏ డోర్ ఓపెన్ చేస్తారో అనేది చాలా జాగ్రత్తగా ఓపెన్ చేయండి. అండ్ ఎస్పెషల్లీ యాక్చువల్ గా ఈ రోజు అనమాట చూద్దాం, మేనిఫెస్ట్ చేసుకుందాం. సో మీరు ఏ డోర్ పట్టుకుంటున్నారో ఆ డోర్ లో నుంచి మీకు అన్ని పాజిటివ్ జరగాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను. అండ్ మన వర్షం అయితే అలానే పడుతుంది. ఇన్ కేస్ ఎవరైనా బయట ఉంటే జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి. అండ్ ఈ సాంగ్ వింటూ ఆ రెయిన్ ని అలా ఎంజాయ్ చేస్తూ వింటూనే ఉండండి రేడియో సురభి 107.9 FM HD3 మీ ఆచే సుష్మతో.

ఈ థండర్ స్టోమ్ అన్నాను కదా, యాక్చువల్లీ థండర్ స్టోమ్ విత్ హెయిల్ అనమాట. సో ఎవరైనా కార్స్ అవన్నీ కొంచెం చూసుకోండి జాగ్రత్తగా. అండ్ ఎస్, సో మనం అలాగే డోర్వే ఎఫెక్ట్ గురించి మాట్లాడుతూ ఒక కనెక్ట్ గేమ్ కూడా ఆడేస్తున్నాము. అండ్ ఆ కనెక్ట్ గేమ్ లో నేను నెక్స్ట్ చెప్పాలి అనుకుంటున్న క్లూ ఏంటి అంటే, డ్యుయల్ రోల్ నాగార్జున, సౌందర్య అండ్ రమ్య కృష్ణ. డ్యుయల్ రోల్, సో డ్యుయల్ రోల్ ఉంటుంది ఆ మూవీలో. నాగార్జున గారు యాక్ట్ చేశారు సౌందర్య అండ్ రమ్యకృష్ణ గారితో పాటు. ఎవరికన్నా మూవీ తెలిస్తే డ్యూలర్ మినో 9726361966 కి కాల్ చేసేయచ్చు. అండ్ సో మనం డోర్స్ గురించి, లైఫ్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం కదా ఇందాక. అలాగే నేను ఏ డోర్ పట్టుకుంటున్నామో జాగ్రత్తగా పట్టుకొని ఓపెన్ చేద్దాము అండ్ హాస్పిటల్ ఇదంతా మాట్లాడాను కాబట్టి. సో లైఫ్ అనేది ఇన్స్టెంట్ గా మారిపోతూ ఉంటుంది, బట్ హెల్త్ కవరేజ్ మారకూడదు కదా. సో ఏదైనా జాబ్ ఆర్ ఇన్సూరెన్స్ ఇష్యూస్ ఉంటే ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్ ఇస్ హియర్ ఫర్ యూ టు హెల్ప్ యూ ఫైండ్ అఫోర్డబుల్ కవరేజ్ మీకు అండ్ మీ ఫ్యామిలీకి క్విక్లీ అండ్ స్ట్రెస్ ఫ్రీ. హెల్త్ నుంచి ట్రావెల్, డెంటల్, విజన్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఏదైనా సరే, వీ హావ్ గాట్ యూ కవర్డ్ విత్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్. సో అదనమాట సంగతి. అండ్ ఈ క్లూ నేను చెప్పాను కదా, డ్యుయల్ రోల్ నాగార్జున గారు, సౌందర్య అండ్ రమ్యకృష్ణ. ఎవరికన్నా మూవీ ఏంటో తెలిస్తే డూలెట్ మీనో 9726361966 కి కాల్ చేసేయచ్చు. అండ్ ఇప్పుడైతే సో జూన్ అయిపోయి జూలైలోకి వచ్చేసాం కదా, సో నాకు తెలిసి ఇన్స్టాగ్రామ్ లో కానీ అందరూ వినే సాంగ్ ఏంటి అంటే జూన్ పోతే జూలై గాలి. నేను పాడితే బాగుదని పాడట్లేదు, బట్ నాకు తెలిసి మీకు ఆ సాంగ్ ఏంటో గుర్తొచ్చింటుంది, జూన్ పోతే జూలై గాలి అని ఒక సాంగ్ వస్తుంది అనమాట. సో అది కాకుండా నేను మీకోసం ప్లే చేయబోతున్నాను కలుసుకుందామా అనే సాంగ్ జూలైకి రిలేటెడ్ అనమాట. వింటూ వింటూనే ఉండండి రేడియో సురభి 107.9 FM HD3 మీ ఆర్జే సుష్మాతో.

0: జులై మాసంలో జుపిటర్ లో కాకపోయినా ఎర్త్ లో మీరు మంచి మంచి మనుషులను కలుసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 ఎఫ్ఎం HD3 నాన్ స్టాప్ ఫన్ కి ట్యూనింగ్ అయ్యారు విత్ మీ ఆర్జే సుష్మా. అండ్ ఎస్, సో నేను మళ్ళీ మాట్లాడతాను వచ్చేసి.
1: టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్. స్టూడియోలో టైం 8 PM.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్స్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, స్కూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
2: ఆయుర్వేదంలో ఫుడ్ ఎంత ముఖ్యమో సరౌండింగ్స్ కూడా అంతే ఇంపార్టెంట్. ద కామర్ ద స్పేస్ ద బెటర్ యువర్ బాడీ సేవర్స్ ఎవ్రీ ఫ్లేవర్. అట్ శ్రీకృష్ణ విలాస్ ప్రతి డీటెయిల్ ప్రతి డెలికసీ ఇస్ క్రాఫ్టెడ్ టు గివ్ యూ ద పర్ఫెక్ట్ ఎక్స్పీరియన్స్. మీ వీక్డే టిఫిన్స్ నుంచి సండే ఫ్యామిలీ ఫీస్ దాకా శ్రీకృష్ణ విలాస్ గివ్స్ యూ అ స్పేస్ వే కాన్వర్సేషన్స్ ఫ్లో, హార్ట్స్ రిలాక్స్ అండ్ ఎవ్రీ బైట్ ఫీల్స్ లైక్ హోమ్. శ్రీకృష్ణ విలాస్ నౌ సర్వింగ్ ఇన్ ఫ్రిస్కో, 13215 మెయిన్ స్ట్రీట్ ఫ్రిస్కో టెక్సస్, 4692696476. మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా? ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం, అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు, మైత్రీస్ ఇండియన్ కుజీన్. వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్స్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి ఖాళీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి.
3: అమ్మా, సాటర్డే మూవీ?
4: మన బడి క్లాస్. ఉప్పు కప్పు రంబు, తెలుగు పద్యం చెప్పు.
3: ఉప్పు కప్పు రంబు
4: తెలుగు ట్యూషన్ అనుకుంటున్నారా? అబ్సల్యూట్లీ నాట్. ఇది సిలికాన్ ఆంధ్ర మనబడి. టాట్ బై ఎక్స్పీరియన్స్డ్ అండ్ ప్యాషనెట్ వాలంటీర్స్, మనబడి ఇస్ రికగ్నైజ్డ్ బై ISDs అండ్ ఆఫర్స్ వరల్డ్ లాంగ్వేజ్ క్రెడిట్స్. మీరెక్కడున్నా మీ ఇంటికి 3 నుంచి 5 మైళ్ల లోపు డాలస్ లోనే 30కి పైగా స్కూల్స్ లో 3000కి పైగా స్టూడెంట్స్ ఉన్నారు. సిలికాన్ ఆంధ్ర మనబడి తెలుగు నేర్పించే చోటు కాదు, తెలుగుని నిలిపే చోటు. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ manabadi.silicon.andhra.org. Chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
5: మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3. మీతో ఉంది మీ ఆర్జే సుష్మా. అండ్ ఎస్, సో దీనికంటే ముందు నేను ఒక క్లూ ఇచ్చేసి ఏ మూవీ అని అడిగాను, అండ్ ఆ క్లూ ఏంటి నేను ఇచ్చింది అంటే సౌందర్య గారు, రమ్యకృష్ణ గారు, నాగార్జున గారు అండ్ డ్యూయల్ రోల్ అని చెప్పాను. అండ్ కరెక్ట్ ఆన్సర్ అయితే హలో బ్రదర్. నాకు కరెక్ట్ గా ఆన్సర్ చేసింది నవీనా గారు. అండ్ నవీనా గారు ఒక సాంగ్ రిక్వెస్ట్ చేశారు, ప్రియ రాగాలే సాంగ్, హలో బ్రదర్ నుంచి. అండ్ ఇప్పుడైతే ఆ సాంగ్ ప్లే చేసేస్తాను, అండ్ ప్లే చేసిన తర్వాత మళ్ళీ వచ్చి దోర్వే ఎఫెక్ట్ గురించి మాట్లాడతాను. బట్ క్లూ అయితే ఇప్పుడే చేస్తున్నాను. నెక్స్ట్ క్లూ ఏంటి అంటే నగ్మా వాణి జయరామ్ ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో. నగ్మా వాణి జయరామ్ ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో. ఈ ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో అనే డైలాగ్ అయితే చాలా పాపులర్. మరి అదే మూవీయో ఎవరికైనా తెలిస్తే డూ లెట్ మీ నో 9726361966 కి కాల్ చేసేయచ్చు. అండ్ ఇప్పుడైతే ప్రియ రాగాలే సాంగ్ వచ్చేసింది ఫ్రమ్ ది మూవీ హలో బ్రదర్ నవీనా గారి కోసం. వింటూ వింటూనే ఉండండి రేడియో సురభి 107.9 FM HD3 మీ ఆర్జే సుష్మతో.

మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3 నాన్ స్టాప్ ఫన్ వింటున్నారు మీ ఆర్జే సుష్మాతో. అండ్ మనం ఈ రోజు మాట్లాడుకుంటున్నాము డోర్వే ఎఫెక్ట్ గురించి. లైక్ ఒక రూమ్ లో నుంచి ఇంకో రూమ్ లోకి వెళ్ళగానే మనం ఎందుకు వచ్చామనేది ఎలా మర్చిపోతున్నాము, అసలు ఏంటి అనేది డోర్వే ఎఫెక్ట్ అనమాట. అండ్ అలాగే ఒక గేమ్ ఆడుతున్నాము, కొన్ని క్లూస్ ఇచ్చేసి అది ఏ మూవీయో చెప్పండి అని చెప్పి అడుగుతూ ఉన్నాను. అండ్ ఇందాక నేను ఇచ్చిన క్లూస్ ఏంటి అంటే నగ్మా వాణి జయరామ్ ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో. అండ్ నాకు కరెక్ట్ ఆన్సర్ అయితే కృష్ణశ్రీ గారు అండ్ స్వర్ణ చెప్పేశారు. అండ్ ఆన్సర్ ఏంటి అంటే గరానా మొగుడు, అదనమాట సంగతి. అండ్ నెక్స్ట్ మనం డోర్వే లైఫ్ డోర్వే ఎఫెక్ట్ గురించి మాట్లాడుకుంటున్నాము, లైఫ్ కి ఎలా కనెక్ట్ అవుతుంది ఏంటి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాను. అండ్ అలా మాట్లాడుకునే ముందు సనాస్ వెడ్ గ్లామ్ గురించి మళ్ళీ మాట్లాడుకుందాము. సనాస్ ఇన్వైట్ దేశీ స్టైల్ ఆన్లైన్ ఇన్విటేషన్స్ ఫర్ ఆల్ ఇండియన్ ఈవెంట్స్ విత్ RSVP ఈస్ బ్రింగింగ్ యూ వెడ్ మీ గ్లామ్ వెడ్డింగ్ ఎక్స్పో. సో July 26th 11 AM నుంచి 7 PM వరకు ఫ్రిస్కో హాల్ ఈవెంట్ సెంటర్ టెక్సాస్ లో జరగబోతుంది ఫర్ ప్రీమియం వెడ్డింగ్ అండ్ ఈవెంట్ షోకేస్. అండ్ ఈ గ్రాండ్ ఎక్స్పోలో ఏముంటాయి అంటే బ్రైడల్ అండ్ డిజైనర్ వేర్ జ్యువెలరీ, ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్, వెడ్డింగ్ ప్లానర్స్, కొరియోగ్రాఫర్స్, బ్యూటీ అండ్ మేకప్ ఆర్టిస్ట్స్, ఫుడ్ వెండర్స్ అండ్ క్యాటరర్స్, రిటర్న్ గిఫ్ట్స్, డెకార్ ఇన్విటేషన్స్ అండ్ ఇంకా చాలా ఉంటాయి. సో ఎవ్రీథింగ్ వెడ్డింగ్ ఆర్ ఈవెంట్ రిలేటెడ్ అన్ని ఒకే దగ్గర మీకు కనిపిస్తున్నాయి. సో మీరు ఎవరైనా ఫుడ్ సారీ జ్యువెలరీ వెండర్ ఆర్ DH looking for a brand visibility aithe wedding glam expo is your place. So sponsorship and premium booth opportunities kosam meer call cheyachu Arshia at 4698780101 or visit cheyachu sanasinvite.com. so inkendu kalasam reserve your spot today and be part of an unforgettable wedding shopping experience. వెడ్డింగ్ అయినా అవ్వకపోయినా వెడ్డింగ్ షాపింగ్ అనగానే ఎందుకో అలా ఎక్సైట్మెంట్ వచ్చేస్తుంది నాకు. సో అది కొంచెం సేపు పక్కన పెడితే మన డోర్వే ఎఫెక్ట్ గురించి మాట్లాడుకుందాం. సో లైఫ్ లో డోర్వే ఎఫెక్ట్ అనేది ఎమోషనల్ గా ఉంటుందా అని చెప్పి నాకు డౌట్ వచ్చింది అనమాట. సో నేను దాని గురించి ఆలోచిస్తుంటే నాకు అనిపించింది, అండ్ ఆల్సో సైకాలజీ ఏం చెప్తుందంటే మనం ఒక డోర్ క్రాస్ అయిన తర్వాత మైండ్ ని ప్రీవియస్ టాస్క్ కొంచెం రిలీజ్ చేసేస్తుంది అనమాట, కొంచెం మర్చిపోతూ ఉంటుంది. అండ్ అలాగే నేనేమనుకుంటున్నానంటే లైఫ్ లో కూడా అదే జరుగుతుందేమో అనుకుంటున్నాను. చిన్నప్పటి నుంచి పెద్దయ్యేంత వరకు కూడా మనం కొన్ని మర్చిపోతూ ఉంటాం అనమాట. లైక్ ఎలా నవ్వాలి అనేది బేసిక్ గా ఫస్ట్ థింగ్ అందరం మర్చిపోయేది. చిన్నప్పుడైతే మన నవ్వులో కూడా ఒక ఏమి తెలియనితనం, అది కేర్ ఫ్రీగా వచ్చేస్తూ ఉండేది అనమాట నవ్వు. ఆ నవ్వు వెనుక ఏ స్ట్రెస్ ఉండదు, ఏ కల్మషం ఉండదు, ఏమీ ఉండదు. కానీ ఇప్పుడు అలా ఉండదు కదా, లైఫ్ మారిపోయింది. అండ్ అలాంటి బ్యూటిఫుల్ నవ్వుని మర్చిపోతున్నామని చెప్పి నేను అనుకుంటున్నాను. అండ్ అసలు కొంతమంది అయితే స్ట్రెస్ లో పడి నవ్వడమే మర్చిపోతూ ఉన్నాము. అలాగే సక్సెస్ కోసం పరిగెడుతూ ఫ్రెండ్స్ ని మర్చిపోతున్నాము, ఫ్యామిలీని మర్చిపోతున్నాము, కొన్ని జరుగుతూ ఉన్నాయి. అండ్ సాలరీ పెరిగింది కానీ నిద్ర తగ్గిపోయింది. అండ్ ప్రమోషన్స్ వస్తూ ఉంటాయి కానీ పీస్ అనేది మర్చిపోతూ ఉంటాము. ఇల్లు అయితే కొంటాము కానీ ఇంట్లో ఉండడం అండ్ హౌస్ అనే ఫీలింగ్, ఆ హోమ్ ఫీలింగ్ అనేది మనం మర్చిపోతూ ఉంటాం అని చెప్పి నేను అనుకుంటున్నాను. సో అలా మనం ప్రతి ఒక్క డోర్ క్రాస్ చేస్తూ ఉంటాం లైఫ్ లో, కానీ ప్రతి డోర్ దగ్గర కొంచెం మనల్ని మనం వదిలేస్తూ ఉంటాము, మనలో ఉన్న క్వాలిటీస్ ని వదిలేస్తూ ఉంటాము, మనలో ఉన్న మంచితనాన్ని కానీ ఓర్ మనలో ఉన్న ఆ చిన్న చిన్న ఇది ఉంటది కదండి, ఏదో అంటారు చిన్నపిల్లల మనస్తత్వం ఆర్ చిన్నతనం అంటారు కదా, అవన్నీ వదిలేస్తూ ఉంటాం అనమాట. అలా మనల్ని ఇన్నర్ చైల్డ్నెస్ అనేది మనం మర్చిపోతూ ఉంటాం అనమాట. అలా వదిలేస్తూ ఉంటాం ఎవ్రీ డోర్ ఒక లైఫ్ లో మనం క్రాస్ అయినప్పుడు. అండ్ ఎందుకు అలా జరుగుతుంది, అలా మర్చిపోతూ ఉంటామంటే డోర్వే ఎఫెక్ట్. సో లైఫ్ అనేది మనల్ని మార్చేస్తుంది, న్యూ చాప్టర్ లోకి ఎంటర్ అయిపోతాం కాబట్టి ఆ ప్రీవియస్ చాప్టర్ ని, ప్రీవియస్ లైఫ్ ని అలా మనం వదిలేస్తూ దాంతో పాటు మన ఎమోషన్స్ ని, మన ఫీలింగ్స్ ని కూడా కొంచెం వదిలేస్తూ ఉన్నాము. అలా ఎవరైనా మీలో ఉన్న చిన్నపిల్లల్ని అలా వదిలేస్తూ ఉంటే వదిలేయకండి, పట్టుకోండి జాగ్రత్తగా, అలాగా కొంచెం తీసుకొద్దాం. ఇప్పుడు తెలుసుకున్నాం కదా మన లైఫ్ ఎందుకు ఇలా అవుతుంది, డోర్వే ఎఫెక్ట్ గురించి మాట్లాడుకొని తెలుసుకున్నాం కదా. సో అలా న్యూ చాప్టర్ లోకి వెళ్ళక కూడా మనం ఇన్ కేస్ పాత విషయాలు గుర్తు పెట్టుకోవాలి అనుకుంటే అది గుర్తు పెట్టుకోవచ్చు అనమాట. ఎందుకు ఎలా గుర్తు పెట్టుకోవాలంటే బేసిక్ గా డిస్ట్రాక్ట్ అవ్వకూడదు అండ్ అది గుర్తు చేసుకుంటూ ఉండాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ రూమ్ లో నుంచి ఇంకో రూమ్ లోకి ఛార్జర్ కోసం వెళ్తున్నాను అనుకోండి, ఆ వెళ్లే దారి మొత్తం నేను ఛార్జర్ తెచ్చుకోవాలి అని చెప్పేసి ఆ ఛార్జర్ అనేది నా బ్రెయిన్ లో ఉంటే నేను ఆ న్యూ చాప్టర్ లోకి ఎంటర్ అయినప్పుడు కూడా మర్చిపోను. సో అలాగా ఇన్ కేస్ మంచి విషయాలు ఏమైనా ఉంటే మీరు అలా గుర్తు పెట్టుకుని ఒక డోర్ నుంచి ఇంకో డోర్ లోకి వెళ్ళండి. అండ్ మంచి విషయాలు అయితే ఓకే, మరి హార్ట్ బ్రేక్స్ ఏంటి అంటారా, దాని గురించి మాట్లాడుకుందాము. అది అస్సలు గుర్తు పెట్టుకోకూడదు అనుకోండి, మరి ఏంటి అనేది నేను నెక్స్ట్ వచ్చేసి మాట్లాడేస్తాను. అండ్ అప్పటి వరకు అయితే కృష్ణశ్రీ గారు రిక్వెస్ట్ చేశారు తస్సాదియా సాంగ్ సమంతాది. సో వింటూ వింటూనే ఉండండి రేడియో సురభి 107.9 FM HD3 మీ ఆర్జే సుష్మాతో.

యు ఆర్ ట్యూన్ ఇన్ టు రేడియో సుర్భి 107.9 ఎఫ్ఎం HD3 నాన్ స్టాప్ ఫన్ వింటున్నారు మీ ఆర్జే సుష్మాతో. అండ్ ఎస్, మనం మాట్లాడుకుంటున్నాము డోర్వే ఎఫెక్ట్ గురించి. అండ్ ఆల్సో ఒక కనెక్ట్ గేమ్ ఆడుతున్నాము. అండ్ సో ఇందాక నేను సనాస్ ఇన్వైట్ గురించి చెప్పాను కదా, అండ్ అలాగే సనాస్ ఇన్వైట్ గురించి చెప్పగానే స్వర్ణ గారికి కొంచెం మ్యారేజ్ అవన్నీ కొంచెం గుర్తొచ్చేసాయంట. అండ్ అలాగే ఎక్కడెక్కడ ఉందో తారకా సాంగ్ రిక్వెస్ట్ చేశారు, ఆ సాంగ్ అయితే నేను నెక్స్ట్ ప్లే చేసేస్తాను. బట్ బిఫోర్ దాట్ సో నేను నెక్స్ట్ క్లో ఇచ్చే ముందు కూడా ఇందాక డోర్వే ఎఫెక్ట్ గురించి మాట్లాడుతూ చెప్పాను కదా, అంటే మనం ఏదన్నా విషయాన్ని ఒక డోర్ నుంచి ఇంకో డోర్ లోకి వెళ్లేసరికి మర్చిపోతూ ఉంటాము, దాన్నే డోర్వే ఎఫెక్ట్ అంటారు. అండ్ అలా మర్చిపోకుండా లైక్ లైఫ్ లో కూడా రిలేట్ అయ్యేలాగా మన ఎక్స్పీరియన్సెస్ కానీ ఏదైనా మన లోపల ఉన్న చిన్న పిల్లల్ని ఇలా మర్చిపోవద్దు అని చెప్పేసి ఎలా అనుకోవాలి అంటే, బేసిక్ గా మనం ఒక లైఫ్ నుంచి ఒక ఫేజ్ నుంచి ఇంకో ఫేజ్ లోకి ట్రాన్సిషన్ అయ్యేటప్పుడు ఓకే ఇది నేను మర్చిపోవద్దు, ఇది నేను మర్చిపోవద్దు, ఈ రోజు నేను ఇంత ఎంజాయ్ చేశాను అనే ఒక చిన్న పాయింట్ మన బ్రెయిన్ లో పెట్టుకుంటే లైఫ్, అంటే మన బ్రెయిన్ లైఫ్ ని వీడియో లాగా కాకుండా ఒక చిన్న చిన్న ఈవెంట్స్ లాగా స్టోర్ చేసుకున్నా కూడా మనకి గుర్తుంటుంది అని చెప్పి నేను అన్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డోర్ నుంచి ఇంకో డోర్కి వెళ్లేటప్పుడు ఆ దారి పడుగునా నేను చార్జర్ చార్జర్ చార్జర్ అని గుర్తు పెట్టుకున్నాను అనుకోండి, ఆ కొత్త రూమ్ లోకి వెళ్ళగానే నాకు ఎంత న్యూ ఎన్వైర్న్మెంట్ లోకి స్టెప్ అయినా కూడా న్యూ ఫేజ్ మన బ్రెయిన్ రికార్డ్ చేయడం స్టార్ట్ చేసినా కూడా ఆ చార్జర్ అనేది నేను దారి పడుగునా అనుకుంటూ వెళ్ళాను కాబట్టి నాకు గుర్తుంటుంది. సో అలాగే మన లైఫ్ లో ఏమైనా బ్యూటిఫుల్ మూమెంట్స్ ఉన్నా, ఏదైనా క్వాలిటీస్ మనలో మనవి చేంజ్ అవ్వకూడదు అనుకున్నా అవి గుర్తు పెట్టుకోండి అంటూ ఉండండి అనుకుంటూ ఉండండి అని చెప్పాను. మరి హార్ట్ బ్రేక్స్ అంటారా, అస్సలు గుర్తు పెట్టుకోకూడదు. సో మనకి తెలుసు కదా ఏం గుర్తు పెట్టుకోవాలి ఏం గుర్తు పెట్టుకోకూడదు, ఏది ఎక్కడ వదిలేస్తే మనకి మంచిది అనుకుంటామో అది అక్కడ వదిలేస్తేనే బాగుంటుంది అని చెప్పి ఆ డోర్ లో వదిలేసి నెక్స్ట్ డోర్ లోకి వెళ్లడమే మంచిది అనుకుంటాము. బట్ హార్ట్ బ్రేక్స్ కి ఒక స్పెషాలిటీ ఉంటుంది కదా, మనం ఎంత ఆ డోర్ లో వదిలేయాలి అనుకున్నా కూడా ఆ డోర్ దాటి వెళ్లిన తర్వాత కూడా గుర్తుండవు అనమాట. మంచి విషయాలు గుర్తుంటాయో గుర్తుండవో తెలియదు కానీ హార్ట్ బ్రేక్ లాంటివి మాత్రం బాగా గుర్తుంటాయి. ఒక రూమ్ లో నుంచి ఇంకో రూమ్ లోకి వెళ్ళినా, అసలు ఒక ప్రపంచం నుంచి ఇంకో ప్రపంచంకి వెళ్ళినా అది మాత్రం మనకి బాగానే గుర్తు పెట్టుకుంటూ ఉంటుంది మన బ్రెయిన్. అలా కాకుండా సో మీరు ఈ డోర్వే ఎఫెక్ట్ ఫాలో అవుతూ ఒక రూమ్ లో నుంచి ఆ డోర్ క్లోజ్ అయిపోయింది అంటే మనం ఇంకో డోర్ ఓపెన్ చేస్తున్నాము అంటే అది న్యూ ఎన్వైర్న్మెంట్, న్యూ ఆపర్చునిటీస్ అండ్ న్యూ లైఫ్ అనుకోండి. సో అలాంటి లైఫ్ లో ఆ హార్ట్ బ్రేక్ ని తీసుకుని వెళ్లడం మంచిది కాదు, మంచి శకునం కాదు అనుకుంటూ దాన్ని వదిలేసి ముందుకు వెళ్లడమే మంచిది. కొత్త డోర్ ఓపెన్ చేయండి, కొత్త ఆపర్చునిటీస్ కోసం చూడండి అని చెప్పి నేను అనుకుంటున్నాను. అండ్ అలాగే కొత్త డోర్ కొత్త ఆపర్చునిటీస్ అంటే నాకు గుర్తొచ్చేసింది మన టెక్సాస్ స్కాలర్స్టిక్ క్రికెట్ బోర్డ్ ఛాంపియన్షిప్ గురించి అనమాట. సో ఫస్ట్ టైం యునైటెడ్ స్టేట్స్ లో హై స్కూల్ క్రికెట్ హ్యాస్ ఫౌండ్ ఇట్స్ హోమ్ ఇన్ టెక్సాస్. ఫాలో ద టెక్సాస్ స్కాలర్స్టిక్ క్రికెట్ బోర్డ్ స్టేట్ ఛాంపియన్షిప్ జులై 25th నుంచి జులై 27th వరకు ప్రైరీ వ్యూ కాంప్లెక్స్ లో జరగబోతుంది ఇన్ హ్యూస్టన్. అమెరికన్ స్కూల్ క్రికెట్ స్టార్ట్స్ హియర్, లెర్న్ మోర్ అట్ tscb.cricket. అదనమాట సంగతి. అండ్ ఇప్పుడు మన స్వర్ణ రిక్వెస్ట్ చేసిన సాంగ్ ప్లే చేసే ముందు నెక్స్ట్ క్లూ ఏంటి అంటే మనీషా కొయిరాలా, రమ్యకృష్ణ అండ్ నాగార్జున. మనీషా కొయిరాలా, రమ్యకృష్ణ అండ్ నాగార్జున వీళ్ళ ముగ్గురు యాక్ట్ చేసిన మూవీ ఒకటి ఉంది, అదేంటో తెలిస్తే డూలెమినో 9726361966 కి కాల్ చేసేయచ్చు. ఇప్పుడైతే మురారి మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ వస్తుంది, వింటూ వింటూనే ఉండండి రేడియో సుర్భి 107.9 FM HD3 మీ ఆర్జే సుష్మతో.

యూ ఆర్ ట్యూన్ ఇన్ టు రేడియో సర్పి 107.9 ఎఫ్ఎం హెచ్డి3 నాన్ స్టాప్ ఫన్. వింటున్నారు మీ ఆర్జే సుష్మాతో, అండ్ మనం మాట్లాడుకుంటున్నాము డోర్వే ఎఫెక్ట్ గురించి. అండ్ ఆల్సో క్లూ గేమ్ ఆడేస్తున్నాము. అండ్ ఇందాక నేను ఇచ్చిన క్లూస్ ఏంటి అంటే, మనీషా కొయిరాలా, రమ్యకృష్ణ అండ్ నాగార్జున, నాకు ఇంకా కరెక్ట్ ఆన్సర్ రాలేదు. సో ఎవరికైనా తెలిస్తే మీరు ట్రై చేసేయచ్చు. మనీషా కొయిరాలా, రమ్యకృష్ణ అండ్ నాగార్జున గారు యాక్ట్ చేసిన మూవీ ఏంటి అని చెప్పేసి, ఇన్ కేస్ ఎవరికి తెలియకపోతే ఆర్ ఎవరు కరెక్ట్ గా ఆన్సర్ చేయకపోతే నేను నెక్స్ట్ వచ్చి మళ్ళీ క్లూ చెప్పేస్తాను, ఇంకొక క్లూ ఇచ్చేస్తాను. బట్ బిఫోర్ దాట్ మనం మాట్లాడుకుంటున్నాము డోర్వే ఎఫెక్ట్ గురించి. లైక్ ఒక రూమ్ నుంచి ఇంకో రూమ్ లోకి వెళ్ళగానే ఎందుకు వచ్చామనేది ఎందుకు మర్చిపోతున్నాము అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాను. అండ్ అలాగే ఇందాక మాట్లాడాను, లైక్ మర్చిపోకుండా ఉండాలంటే మనం ఆ మూమెంట్ ని, లేకపోతే ఆ పర్టికులర్ ఇన్సిడెంట్ ని అలా బ్రెయిన్ లో స్టోర్ చేసుకోవాలి, గుర్తు పెట్టుకుంటూ ఉండాలి, అనుకుంటూ వెళ్తూ ఉంటే మనం మర్చిపోకుండా ఉంటాము అని చెప్పాను. సో అలా అని చెప్పి హార్ట్ బ్రేక్ ని, వీటన్నిటిని గుర్తుపెట్టుకోకూడదు, బికాస్ అవి మనల్ని ఎక్కడికి మంచి ప్లేసెస్ కి తీసుకెళ్లవు కదా. అండ్ కొత్త ఎన్వైర్న్మెంట్ లోకి వెళ్ళిన తర్వాత కూడా ఆ పాత చింతకాయ పచ్చడి, ఆ పాత బాధలు ఎందుకు అని చెప్పి చెప్పాను. సో అలా హార్ట్ బ్రేక్ గురించి ఆలోచించాను అనమాట. అంటే ఇప్పుడు ఎక్కడెక్కడ సాంగ్ కూడా అలా వచ్చేసింది కదా, లవ్ ఏంటి, రిలేషన్షిప్స్ ఏంటి, అసలు ఈ డోర్వే ఎఫెక్ట్ ఎలా కనెక్ట్ అవుతుంది అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాను అనమాట. అంటే నాకు అనిపించింది కొన్ని రిలేషన్షిప్స్ కూడా అలా డోర్వే లానే ఉంటాయేమో అనిపించింది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పర్సన్ మన లైఫ్ లోకి వచ్చిన తర్వాత కొన్నిసార్లు లైఫ్ అంతా కలర్ఫుల్ గా మారిపోతుంది. అదే ఆ పర్సన్ వెళ్లిపోయిన తర్వాత ఆ కలర్ మనకు అనిపిదు అనమాట. సో అదేంటనేది నేను నెక్స్ట్ వచ్చి మాట్లాడేస్తాను. అప్పటి వరకు అయితే ఇంకొక సాంగ్ వస్తుంది, వింటూ వింటూనే ఉండండి రేడియో సుర్బి 107.9 FM HD3.

0: Hi guys, this is Hari Shankar, Radio Surabhi. First 24/7 Telugu radio in United States. 107.9 FM, HD3 quality to meeku marinta cheruva kabotham. Keep listening to me next on Radio Surabhi.
1: You're listening to Radio Surabhi, 107.9 FM, HD3.
2: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
3: Radio Surabhi.
2: Radio Surabhi.
4: Radio Surabhi, 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
2: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
5: స్వామి గారు, నాకు ఒక కల వచ్చింది. నా పార్టీలో ఫుడ్ అస్సలు బాగాలేనట్టు, గెస్ట్ అంతా డిసప్పాయింట్ అయ్యి వెళ్ళిపోయినట్టు.
6: నీ కల నిజం అవబోతోంది.
5: దీనికి పరిష్కారం ఏమీ లేదా స్వామి?
6: పరిష్కారం ఇచ్చేద్దాం. వెంటనే ఇండియా టుడే లో క్యాటరింగ్ బుక్ చేయండి. వీళ్ళు డైనింగ్

0: or call them at 817-829-8888.
1: Hello, dinner plans ఏంటి? గ్రూప్ లో ఎవరేం సపోర్ట్ చేస్తారు?
2: What a day, I'm completely exhausted. Dinner plans ఏంటి?
3: నేనేం ఉండలేదు ఈరోజు డిన్నర్ కి. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
0: Every time, okay question. Dinner plans, ain'ti. Answer matram chala simple. Madeira and masala. Simple charts to mithai. Corporate lunch buffets nunchi. Interesting weekend buffets taka. Step into Dallas's best Indian grill with succulent kebabs and slow-cooked Mughlai curries beyond comparison. Madeira and masala, royal feast in every meal. 1900 Marketplace Boulevard, Suite 110, Irving, Texas. Visit madeiraandmasala.com.
4: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట. అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
5: మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3 నాన్ స్టాప్ ఫన్ కి ట్యూన్ ఇన్ అయ్యారు మీ ఆర్జే సుష్మాతో. అండ్ ఎస్, సో ఇందాక నేను డోర్వే ఎఫెక్ట్ గురించి మాట్లాడుతూ ఉన్నాను. సో అలాగే డోర్వే ఎఫెక్ట్ మాట్లాడుకుందాము, బట్ ఇందాక ఒక క్లూ కూడా చెప్పేశాను. మనీషా కొయిరాలా, రమ్యకృష్ణ అండ్ నాగార్జున వీళ్ళు యాక్ట్ చేసిన మూవీ ఏంటి అని చెప్పేసి కరెక్ట్ ఆన్సర్ అయితే వచ్చేసింది. ఇన్ కేస్ కరెక్ట్ ఆన్సర్ రాకపోతే నేను నెక్స్ట్ వచ్చి తెలుసా మనసా అనే సాంగ్ చేద్దామో అనుకున్నాను, బట్ నాకు కరెక్ట్ గా నవీనా గారు ఆన్సర్ చేసేసారు. క్రిమినల్ మూవీ అండ్ తెలుసా మనసా అనే సాంగ్ నవీనా గారి కోసం నేను ప్లే చేస్తాను కొద్దిసేపట్లో. బట్ బిఫోర్ దాట్ డోర్వే ఎఫెక్ట్ గురించి మాట్లాడుతూ ఉన్నాను కదా, లైక్ హార్ట్ బ్రేక్స్ గురించి మాట్లాడుతూ ఉన్నాను. కొన్ని రిలేషన్షిప్స్ లో డోర్వే లాగే అనిపిస్తాయి కూడా నాకు కూడా అని చెప్పి అంటూ ఉన్నాను. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పర్సన్ మన లైఫ్ లోకి వచ్చిన తర్వాత చాలా కలర్ఫుల్ గా మారిపోతుంది లైఫ్. ఏదైనా క్యాఫేకి వెళ్ళినా, ఏదైనా రోడ్కి వెళ్ళినా, అది ఎంత చండాలంగా ఉన్నా మనం ఆ పర్సన్ తో ఉంటాం కాబట్టి అది చాలా బాగా అనిపిస్తుంది. అదే ఆ పర్సన్ వెళ్లిపోయిన తర్వాత ఒక మంచి బ్యూటిఫుల్ రోడ్ లో వెళ్ళినా కూడా అది మనకు అంత కలర్ఫుల్ గా కనిపించదు. డిఫరెంట్ హార్ట్, డిఫరెంట్ ఎమోషన్స్, అవన్నీ డిఫరెంట్ ఫేజెస్ ఆఫ్ లైఫ్ లో అలా మారిపోతూ ఉంటుంది కదా. సమ్ టైమ్స్ మనం ఏమనుకుంటామంటే ఆ పర్సన్ వెళ్ళిపోయిన వెంటనే డోర్ క్లోజ్ అయిపోయింది, మన లవ్ లైఫ్ అయిపోయింది అని చెప్పి అనుకుంటాము. కానీ అలా అవ్వదు కదా, లైక్ మనం కొత్త లైఫ్ లోకి వెళ్తాము, కొత్త డే స్టార్ట్ అవుతుంది, కొత్త పీపుల్ వస్తారు, కొత్త కొత్తగా జరుగుతాయి లైఫ్ లో, బట్ స్టిల్ మన బ్రెయిన్ మాత్రం పాత దగ్గరే ఉండిపోయి, ఆ పర్సన్ దగ్గరే ఉండిపోయి ఆలోచిస్తూ ఉంటాం అనమాట. ఓకే, అతను ఉంటే ఎంత బాగుండేది, ఎంత బాగుండేది అని. వీ నెవర్ నో కదా, ఇంకొక రూమ్ లోకి వెళ్లిన తర్వాత అక్కడ ఇంకా ఎంత కలర్ఫుల్ గా ఉంటుందో, బట్ మనం ఆ కలర్స్ ని చూడాలి అనుకోకపోతే మాత్రం అది ఎంత కలర్ఫుల్ గా ఉన్నా మనం చూడలేము, మనం హ్యాపీగా ఉండలేము అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఎంత మంచి బ్లూ కలర్ షేడ్ అయినా కూడా బ్లాక్ నచ్చే వాళ్ళకి బ్లూ నచ్చదు కదా. సో అలాగే మీ లైఫ్ ఎంత మంచిగా ఉన్నా కూడా, ఎంత కొత్త కొత్తగా జరుగుతున్నా కూడా మీరు చూడొద్దు అనుకుంటే మీరు చూడకుండా ఉండలేకపోతారు, మీరు చూడకుండా ఉండిపోతారు. సో అలా డోర్ క్లోజ్ అయిపోయింది అనుకోకండి. అండ్ అలా ఇన్ కేస్ ఆ రిలేషన్షిప్స్ కి కానీ, ఆ మీ లైఫ్ లో రిలేషన్షిప్స్ అనేవి కానీ, ఒక పీపుల్ కి కానీ మీరు అలా డోర్ క్లోజ్ అయిపోయింది అనుకోకుండా మైండ్ ని మాత్రం అలా మంచిగా పెట్టుకోండి. రూమ్ లో, అదే రూమ్ లో పెట్టండి, రిలేషన్షిప్స్ అనే డోర్ లో అలానే ఉంచండి, బట్ పర్సన్ ని మాత్రం మార్చండి అని చెప్పి అంటున్నాను. బికాజ్ లైఫ్ ఒక్కటే ఉంటుంది కదా, ఒకరి కోసం ఒకరి వల్ల అలా మనం ఆగిపోకూడదు అని చెప్పి నేను అనుకుంటున్నాను. అండ్ ఆ మెమరీస్ అవన్నీ ఏమైనా పెయిన్ ఇస్తాయి, బట్ అలాంటి పెయిన్ కి మాత్రం డోర్ క్లోజ్ చేసేయండి, ఎమోషన్ ని మాత్రం వదిలేయకండి. ఆ ఎమోషన్ ని, ఆ ఫీలింగ్ ని అలానే కంటిన్యూ చేయండి, బట్ మీ లైఫ్ ని మీ చేతుల్లోకి తీసుకోండి అని చెప్పాలి అనుకుంటున్నాను. అండ్ అదనమాట సంగతి. సో నేను నెక్స్ట్ క్లూ కూడా ఇచ్చేస్తాను బిఫోర్ ఐ ప్లే తెలుసా మనసా సాంగ్ ఫ్రమ్ ది మూవీ క్రిమినల్. సో నెక్స్ట్ ఏంటి అంటే రేవతి లవ్ స్టోరీ అండ్ టాబ్లెట్ ఓవర్ డోస్. రేవతి లవ్ స్టోరీ అండ్ టాబ్లెట్ ఓవర్ డోస్ ఈ మూవీ ఏదో కనిపెడితే డూ లెట్ మీ నో 9726361966 కి కాల్ చేసేయచ్చు. ఇప్పుడైతే ఈ బ్యూటిఫుల్ మెలడీ వింటూ వింటూనే ఉండండి. రేడియో సురభి 107.9 FM HD3 మీ ఆర్జే సుష్మతో.

యు ఆర్ ట్యూన్ ఇన్ టు రేడియో సురభి 107.9 ఎఫ్ఎం HD3 నాన్ స్టాప్ ఫన్ వింటున్నారు. మీ ఆర్జే సుష్మాతో అండ్ మనం మాట్లాడుకుంటున్నాము డోర్వే ఎఫెక్ట్ గురించి. అండ్ అలాగే ఒక క్లూస్ ఇచ్చేసి ఆ మూవీ ఏంటో కనిపెట్టేయండి అని చెప్పి అడుగుతూ ఉన్నాను ఇందాక నుంచి. మనం క్లూ కనెక్ట్ గేమ్ కూడా ఆడుతున్నాం అన్నమాట. సో నెక్స్ట్ క్లూ చెప్పే ముందు నేను ఇందాక చెప్పాను రేవతి లవ్ స్టోరీ టాబ్లెట్ ఓవర్ డోస్ అని చెప్పి, అండ్ నాకు కరెక్ట్ గా ఆన్సర్ అయితే ఆనంద్ గారు అండ్ శాంతి గారు చెప్పేశారు ప్రేమ మూవీ కరెక్ట్ ఆన్సర్ గా అన్నమాట. సో నేను నెక్స్ట్ క్లూ ఇచ్చే ముందు మన డోర్వే ఎఫెక్ట్ గురించి మాట్లాడుకుందాం. సో డోర్వే ఎఫెక్ట్ అంటే ఏంటి, ఎందుకు మాట్లాడుతున్నాను అంటే బేసిక్ గా ఎవరైనా ఇప్పుడే ట్యూనింగ్ అయి ఉంటే మనం ఒక డోర్ లో నుంచి ఇంకొక రూమ్ లోకి వెళ్లిన వెంటనే ఎందుకు వచ్చామనేది మర్చిపోతూ ఉంటాము. ఫర్ ఎగ్జాంపుల్ మనం మొబైల్ తీసుకోవడానికో చార్జర్ తీసుకోవడానికో ఒక రూమ్ లో నుంచి ఇంకో రూమ్ లోకి వెళ్ళగానే మర్చిపోతాం ఈ రూమ్ లోకి నేను ఎందుకు వచ్చానో బాగా ఆలోచిస్తాం. మళ్ళీ వెనక్కి మనం ఇంతకుముందు ఉన్న రూమ్ లోకి రాగానే అప్పుడు గుర్తొస్తుంది అనమాట, ఓ నేను ఆ రూమ్ లోకి ఈ డోర్ లోకి నా చార్జర్ తీసుకోవడానికో నా మొబైల్ తీసుకోవడానికో వెళ్లాను అని చెప్పేసి గుర్తొస్తుంది అనమాట. ఎందుకు అది అంటే బేసిక్ గా మనం ఒక రూమ్ లో నుంచి ఇంకో రూమ్ లోకి వెళ్ళగానే న్యూ ఎన్వైరన్మెంట్ న్యూ డోర్ ఓపెన్ అవుతుంది. అలాగా మన బ్రెయిన్ అనేది మన లైఫ్ ని ఒక మూవీ లాగా లాంగ్ వీడియో లాగా స్టోర్ చేసుకోదు, ఈవెంట్స్ ఈవెంట్స్ గా గుర్తు పెట్టుకుంటుంది అనమాట. లైక్ ఈ రూమ్ లో ఉన్నప్పుడు ఈ ఎన్వైరన్మెంట్ కి మనం ఏమనుకున్నామో అక్కడ వరకే ఉంటుంది. కొత్త దానిలోకి వెళ్ళగానే మనకంతా కొత్త కొత్తగా కనిపిస్తుంది కాబట్టి మనం ఎందుకు వచ్చాము అసలు ఏంటనేది మర్చిపోయి కొత్త చాప్టర్ లాగా న్యూ పేజ్ లాగా అనిపిస్తుంది అనమాట. అదే మనం పాతకి వేరే రూమ్ లోకి రాగానే ఓ నేను ఈ రూమ్ లో ఉన్నప్పుడు చార్జర్ గురించి ఆలోచించి అని చెప్పి మళ్ళీ గుర్తొస్తూ ఉంటుంది. సో లైఫ్ లో కూడా అలాగే మనం ఒక ఫేజ్ నుంచి ఇంకో ఫేజ్ కి వెళ్లిన తర్వాత పాతవి మర్చిపోతూ ఉంటాము అని చెప్పి నేను మాట్లాడుతూ ఉన్నాను. అండ్ ఈ డోర్వే ఎఫెక్ట్ గురించి నేను విన్నప్పుడు నాకు అనిపించింది, సో నేను ఒక రూమ్ లో నుంచి ఇంకో రూమ్ లోకి ఎందుకు వెళ్లాను అనేది మర్చిపోయినా పర్లేదు, కానీ ఈ గ్యాప్ లో నేనెవరిని అనేది నేను మర్చిపోతున్నానా అని చెప్పి నాకు డౌట్ వచ్చింది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నా హాబీస్ కానీ నా స్మైల్ కానీ నా హెల్త్ కానీ నేను నా పేరెంట్స్ అండ్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో స్పెండ్ చేసే టైం నా డ్రీమ్స్ ఇలాంటివన్నీ మర్చిపోతున్నాను. చిన్నప్పుడు నేను చేసిన అల్లరి పనులు లేకపోతే రెయిన్ లో డాన్స్ వేయడాలు కానీ ఇవన్నీ మర్చిపోతున్నానా? చిన్నప్పుడు మనకి వర్షం పడింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడే వర్షం పడుతుంది కాబట్టి, సో చిన్నప్పుడు మనకి వర్షం పడింది అనుకోండి అమ్మయ్య రేపు స్కూల్ ఉండదు ఎక్కువ వర్షం పడితే బాగుండు అని చెప్పి అనుకుంటాము. ఆర్ లైక్ యునో వర్షం పడుతూ ఉందనుకోండి ఏదైనా హాట్ స్నాక్స్ తినాలి ఏదైనా టీవీ చూడాలి చిల్ అవ్వాలి ఇది ఇంతవరకే ఉంటుంది. అదే ఎప్పుడైతే వెదర్ యాప్ చెక్ చేసుకుంటాము ఎక్కడన్నా ట్రాఫిక్ ఉండిపోయిందా హెయిల్ పడుతుంది నా కార్ ఎలా ఉంది బయట ఏంటి ఏం జరుగుతుంది అని చెప్పి ఈ టెన్షన్ ఎక్కువైపోతుంది అనమాట. చిన్నప్పుడు బర్త్డేస్ అంటే ఎక్సైట్మెంట్ ఉంటుంది, అదే ఇప్పుడు అనుకోండి ఓకే లీవ్ తీసుకోవాలా లేకపోతే ఏం చేయాలి ఎవరి ఏముందిలే ఏం సెలబ్రేట్ చేసుకుంటాంలే అని చెప్పి మనం కూడా ఒక ఫేజ్ నుంచి ఇంకో ఫేజ్ కి రాగానే మారిపోతూ ఉంటాం అనమాట. ఒకప్పుడు టీ అంటే అదొక హ్యాపీనెస్, అదే ఇప్పుడైతే క్యాలరీస్ అంటారు అదంటారు ఇదంటారు షుగర్స్ వద్దంటారు. సో అలాగనమాట లైఫ్ లో మనం మారిపోతున్నామా? ఒక డోర్ నుంచి లైక్ చైల్డ్హుడ్ అనే డోర్ నుంచి అడల్ట్హుడ్ లోకి రాగానే అన్ని మర్చిపోతున్నామా? మనల్ని మనం మార్చేసుకున్నామా? అండ్ ఒకవేళ మనం మారిపోయి ఉంటే మన లైఫ్ లో ఎంతమంది ఈ మార్పుతో హ్యాపీగా ఉన్నాము? అలాగే న్యూ డోర్ అడల్ట్హుడ్ లోకి ఎంటర్ అవ్వగానే న్యూ డోర్ అండ్ న్యూ ఎన్వైరన్మెంట్ రాగానే మనలో ఎంతమంది అడాప్ట్ అయిపోయారు అండ్ ఎంతమంది పాత విషయాల్ని కానీ పాతగా మన ఫేజ్ లో ఉన్న మన చైల్డ్హుడ్ ని మిస్ అవ్వట్లేదు ఆ న్యూ ఎన్వైరన్మెంట్ లో న్యూ లైఫ్ లో ఎంతమంది హ్యాపీగా ఉన్నారు అని చెప్పి నేను ఆలోచిస్తూ ఉన్నాను అనమాట. మరి అదే సంగతి మీరేమనుకుంటున్నారో కూడా నాకు చెప్పేయచ్చు. అండ్ ఇందాకటి నుంచి నేను క్లూ కనెక్ట్ గేమ్ ఆడుతూ ఉన్నాను కదా, సో నెక్స్ట్ నేను ఇచ్చే క్లూస్ ఏంటి అంటే శ్రీకాంత్ రవలి ఉత్తుత్తి బ్యాంక్. శ్రీకాంత్ రవలి ఉత్తుత్తి బ్యాంక్ ఈ మూవీ ఎవరికన్నా తెలిస్తే డూ లెట్ మీ నో 9726361966 కి కాల్ చేసేయచ్చు. అండ్ అలాగే మనం ఇందాకటి నుంచి లవ్ సాంగ్స్ లో అలా వెడ్డింగ్ గ్లామ్ గురించి మాట్లాడుకుంటూ అలా ఎందుకో ఈ రోజు లవ్ లో మునిగిపోయాం కాబట్టి ఇంకొకసారి గుర్తు చేస్తున్నాను, దేశీ స్టైల్ ఆన్లైన్ ఇన్విటేషన్స్ ఫర్ ఆల్ ఇండియన్ ఈవెంట్స్ విత్ RSVP ఇస్ బ్రింగింగ్ యూ వెడ్ మీ గ్లామ్ వెడ్డింగ్ ఎక్స్పో. సో July 26th ఫ్రమ్ 11 AM నుంచి 7 PM వరకు ఫ్రిస్కో హాల్ ఈవెంట్ సెంటర్ టెక్సాస్ లో జరగబోతుంది ఫర్ ప్రీమియం వెడ్డింగ్ అండ్ ఈవెంట్ షో కేస్. సో ఏముంటాయి సుష్మా ఈ గ్రాండ్ ఎక్స్పోలో అంటారా? బ్రైడల్ అండ్ డిజైనర్ వేర్, జ్యువెలరీ, ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్, వెడ్డింగ్ ప్లానర్స్, కొరియోగ్రాఫర్స్, బ్యూటీ అండ్ మేకప్ ఆర్టిస్ట్, సో ఫుడ్ వెండర్స్, క్యాటరర్స్, రిటర్న్ గిఫ్ట్స్, డెకర్ ఇన్విటేషన్స్ అండ్ ఇంకా చాలా ఉంటాయి. సో ఈవెంట్ రిలేటెడ్ వెడ్డింగ్ రిలేటెడ్ అన్ని ఒకే దగ్గర ఉండబోతున్నాయి. సో ఇఫ్ యూ ఆర్ ఎ ఫుడ్ సారీ జ్యువెలరీ వెండర్ ఆర్ DH లుకింగ్ ఫర్ ఎ బ్రాండ్ విజిబిలిటీ, సో వెడ్డింగ్ గ్లామ్ ఎక్స్పో ఇస్ యువర్ ప్లేస్. స్పాన్సర్షిప్ ఆర్ ప్రీమియం బూత్ ఆపర్చునిటీస్ కోసం మీరు కాల్ చేసేయచ్చు అర్షియా @4698780101
ఆర్ విజిట్ సనాస్ ఇన్వైట్ .com. ఇంకెందుకు ఆలస్యం, మీ స్పాట్ రిజర్వ్ చేసేసుకోండి. అండ్ అలాగా ఎక్కువ వెడ్డింగ్ గురించి, లవ్ గురించి మాట్లాడుకుంటూ లవ్ మెలడీస్ వింటున్నాము. మరి మా సింగిల్ సంగతి ఏంటి అంటారా? సో నాలాంటి సింగిల్స్ ఎవరన్నా వింటూ ఉంటే ఈ సాంగ్ అయితే మీకోసం సింగిల్స్ ఆంథమ్ ప్లే చేసేస్తున్నాను. వింటూ వింటూనే ఉండండి రేడియో సురభి 107.9 FM HD3. అండ్ అలాగే శ్రీకాంత్ రవలి ఉత్తతి బ్యాంక్, ఈ మూవీ ఎవరికైనా తెలిస్తే 9726361966 కి కాల్ చేసేయచ్చు. వింటూ వింటూనే ఉండండి, స్టే ట్యూన్ టు రేడియో సురభి 107.9 FM HD3. మీ ఆర్జే సుష్మతో.

అదనమాట సంగతి. సింగిల్స్ ఎవరంతా ఉన్నారో బాగా ఎంజాయ్ చేస్తుంటారు ఈ సింగిల్స్ ఆంతమ్ ని. ఇంకెన్ని రోజులు అలా సింగిల్ గా ఉంటారు చెప్పండి, కమిట్ అవ్వండి, పెళ్లిళ్ళు చేసుకోండి. అదనమాట సంగతి. మా మమ్మీ రోజు చెప్పే మాటలు నేను మీకు చెప్తున్నాను, నాకెవరికి చెప్పాలో తెలియక. సో మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3, మీ ఆర్జే సుష్మాతో నాన్ స్టాప్ ఫన్ కి ట్యూనింగ్ అయి ఉన్నారు ఎవ్రీ మండే 7 to 9 PM. అండ్ ఎస్, మనం సైన్ ఆఫ్ చేసే టైం దగ్గరకు వచ్చింది, బట్ స్టిల్ నేను ఇంకా కొంచెం సేపు ఉంటానన్నమాట. సో ఈ కొంచెం సేపట్లో మనం మాట్లాడేసుకుందాము మన డోర్వే ఎఫెక్ట్ గురించి. సో నేను చెప్తూ ఉన్నాను, లైక్ మనము ఒక డోర్ లో నుంచి ఇంకో డోర్లకు వెళ్ళగానే ఎందుకు వచ్చామనేది మర్చిపోతున్నాము. అది ఎందుకు జరుగుతుందంటే డోర్వే ఎఫెక్ట్ అని చెప్పి ఇందాక నుంచి మాట్లాడుతూ ఉన్నాను. సో నేను ఆ డోర్వే ఎఫెక్ట్ గురించి ఏమనుకుంటున్నాను అనే కన్క్లూజన్ ఇచ్చే ముందు, సో ఇందాక నేను ఒక క్లూ ఇచ్చాను, శ్రీకాంత్ రవలి ఉత్తుతి బ్యాంక్ అని చెప్పేసి. అండ్ నా కరెక్ట్ ఆన్సర్ అయితే దీపగా చెప్పారు. కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే, సో ఆనంద్ గారు బాగా ట్రై చేశారు, కోట శ్రీనివాసరావు గారు ఉంటారు, బ్రహ్మానందం గారు కామెడీ గురించి, సో గుర్తు రావట్లేదు అన్నారు. అండ్ ఇంకో క్లూ ఏమిచ్చానంటే, హ్యాపీనెస్ కి పర్యాయ పదం తెలుగులో ఆనంద్ అనేది కరెక్ట్ అంటే ఒక పేరు హ్యాపీనెస్ కి. సో ఆనంద్ గారి పేరు కాకుండా వినోదం ఇస్ ద మూవీ నేమ్ అనమాట. సో అదనమాట సంగతి. శ్రీకాంత్ రవలి అండ్ ఉత్తతి బ్యాంక్ ఈ క్లూ కి రిలేటెడ్ మూవీ ఏంటి అంటే వినోదం. ఎస్. సో నేను నెక్స్ట్ క్లూ కూడా ఇచ్చేస్తాను అండ్ ఆ తర్వాత వచ్చి మన డోల్వే ఎఫెక్ట్ గురించి మాట్లాడతాను. అది అనమాట. అండ్ నెక్స్ట్ క్లూ ఏంటి అంటే, శ్రీదేవి తిరుపతి బ్యాక్ డ్రాప్ లో ఉంటుంది అండ్ దొంగతనం జరుగుతుంది అనమాట, దొంగతనం రిలేటెడ్ నాగార్జున గారు. సో నాగార్జున గారు, శ్రీదేవి తిరుపతి బ్యాక్ డ్రాప్ లో జరుగుతూ ఉంటుంది అండ్ దొంగతనం. ఈ మూవీ ఎవరికన్నా తెలిస్తే డొలెబీను 972-636-1966 కి కాల్ చేసేయచ్చు. అండ్ ఇప్పుడైతే అలా వెదర్ బాగుంది కాబట్టి ఇళయరాజా మ్యూజికల్ ఒకటి వచ్చేస్తుంది, వింటూ వింటూనే ఉండండి రేడియో సురభి 107.9 FM HD3, మీ ఆర్జే సుష్మతో.

వింటున్నారు రేడియో సర్బీ 107.9 ఎఫ్ఎం HD3 మీతో ఉంది మీ ఆర్జే సుష్మా. అండ్ మనం మాట్లాడుకుంటున్నాము డోర్ వే ఎఫెక్ట్ గురించి. సో డోర్ వే ఎఫెక్ట్ గురించి నేను ఇంకా ఏం చెప్తాము అనుకుంటున్నానంటే, సో ఇన్ కేస్ మీరు రూమ్ లో నుంచి ఇంకో రూమ్ లోకి ఎందుకు వెళ్ళామో మర్చిపోయినా సరే, మన లైఫ్ లో ఉన్న చిన్న చిన్న మెమరీస్ మాత్రం మర్చిపోకండి. కొంచెం వెనక్కి వెళ్ళండి, మీ ఒరిజినల్ మీ పర్సనాలిటీ మీకు దొరుకుతుంది. పేరెంట్స్ దగ్గర 1 వీక్ స్పెండ్ చేయండి, చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ కి కాల్ చేయండి. ఇన్ కేస్ మీ చైల్డ్హుడ్ ని మీరు మిస్ అవుతున్నారు అనుకుంటే అలాంటివి చేయండి. అండ్ ఆ ప్లేస్ కి వెళ్ళి అలా ఒక డైరీ ఓపెన్ చేసి ఆ మెమరీస్ అన్ని గుర్తొచ్చినవన్నీ అలా రాసి పెట్టుకోండి. సో అదనమాట సంగతి, మనం ఒక రూమ్ లో నుంచి ఇంకో రూమ్ లోకి ఎందుకు వెళ్ళాం అనేది మర్చిపోయినా మన ఓల్డ్ సెల్ఫ్, మన ఇన్నర్ సెల్ఫ్ ని మర్చిపోవద్దు. మనం ఎంత మారినా, ఎన్ని డోర్లు క్రాస్ చేసినా లైఫ్ లో అవి మాత్రం మర్చిపోవద్దు అని చెప్పి నేను అనుకుంటున్నాను. అండ్ ఇందాక నేను శ్రీదేవి తిరుపతి బ్యాక్ డ్రాప్ లో వచ్చేది అండ్ దొంగతనం అండ్ నాగార్జున ఈ క్లూస్ ఇచ్చాను. అండ్ కరెక్ట్ ఆన్సర్ అయితే నాకు ఆనంద్ గారు అండ్ కృష్ణ శ్రీ గారు చెప్పారు. గోవింద గోవింద ఇస్ ది మూవీ అనమాట. అండ్ ఎస్, సో ఇంత ఈజీగా చెప్తే ఎలాగా అన్నారు ఆనంద్ గారు. నేనేమనుకున్నానంటే, మండే కదా అందరూ టైర్డ్ అయిపోయి ఉంటారు, ఎవరు ఆన్సర్ చేయలేరేమో అని తక్కువ అంచనా వేసేసాను. బట్ అందరూ కరెక్ట్ గా ఆన్సర్స్ అయితే చెప్పేస్తున్నారు. ఐఎమ్ ఇంప్రెస్డ్. సో ఇది కంటిన్యూ చేసుకుంటూ నేను కూడా వెళ్ళి ఇంకొంచెం పనుంటే పనులన్నీ చేసేసుకుని మళ్ళీ ట్యూస్డేకి రెడీ అయిపోవాలి. కాబట్టి నేను సైన్ ఆఫ్ చేసే టైం అయితే వచ్చేసింది. బట్ బిఫోర్ దాట్ నేను ఆనంద్ గారి కోసం అందమా అందమా అండ్ కృష్ణశ్రీ గారి కోసం అందాలలో సాంగ్స్ అయితే ప్లే చేసేస్తాను. అప్పటి వరకు మీరు ఈ సాంగ్స్ వింటూనే ఉండండి. అండ్ అలాగే నెక్స్ట్ మండే 7 to 9 PM మళ్ళీ నాన్ స్టాప్ ఫన్ లో నేను వచ్చేస్తాను మిమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి. అప్పటి వరకు వింటూ వింటూనే ఉండండి రేడియో 107.9 FM HD3. This is Ajay Sushma signing off and good night, Dallas.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: అన్ని పెట్టుకున్నానరా, ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఖర్చు ఒకటి.
2: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో, ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
3: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా, వెన్ యూ ఫేస్ ఎన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ snrinsurance.com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్, medical, student insurance. SNR Insurance.
0: రేడియో సురభి సివిక్ సిగ్నల్. సెలబ్రేట్ ప్రౌడ్లీ, సెలబ్రేట్ రెస్పాన్సిబ్లీ. యాజ్ అ కమ్యూనిటీ మనకి పండుగలు చాలా ఇంపార్టెంట్. దే బ్రింగ్ అస్ టుగెదర్ విత్ ది రైట్ ప్లానింగ్, సేఫ్టీ అండ్ రెస్పెక్ట్. లెట్స్ మేక్ అవర్ ఫెస్టివల్స్ మోర్ మీనింగ్ఫుల్. చెక్ ఫర్ సిటీ పర్మిట్స్, అప్రూవల్స్ అండ్ టైమ్ లైన్స్. ఇఫ్ యూ హ్యావ్ లార్జ్ క్రౌడ్స్, ఫుడ్ ఆర్ స్టేజెస్, పర్మిషన్స్ ఆర్ ఎ మస్ట్. ఫాలో నాయిస్ లిమిట్స్, మేనేజ్ పార్కింగ్ అండ్ అవాయిడ్ బ్లాకింగ్ పబ్లిక్ స్పేసెస్. కీప్ క్లియర్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్. ఎన్ష్యూర్ ఎమర్జెన్సీ యాక్సెస్, బేసిక్ సెక్యూరిటీ అండ్ క్రౌడ్ కంట్రోల్. మేక్ యువర్ ఈవెంట్ కంఫర్టబుల్ for everyone. When we respect the community supports us.
4: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్, ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజా ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
5: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రీనియరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ ఇండియా బజార్ ఫ్రాంచైజీ.com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్, యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.
3: ఉన్నదొకటే జిందగీ. ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా ఈ జిందగీ మొత్తం అంతా ఉండేవాడే నిజమైన ఫ్రెండ్. హ్యాపీ

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీనీల.
1: హాయ్, నేను మీ తేజ సచా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: சிறுபின்தலுக்கு கேரின் தலைக்கு கேராஃப் அட்ரஸ் ரேடியோ சிறுபி.
1: ரேடியோ சிறுபி KDXX 107.9 FM HD3 லூயிஸ்வில் டெக்சஸ் அமெரிக்காலோ தெலுங்கு நேஸ்தம்.
2: You're listening to Radio Surabhi 107.9 FM.
1: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
3: Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
4: India ki teleport aithe enta baaguntundo.
5: What if India was just a tap away?
6: Just imagine meeru kallu moosi terchukone lopu mee dabbu India chelipothe, New York lo ekkado kurchoni coffee sip chese lopu bills pay aipothe, okka click lo Dallas nunche mee parents medical bills clear aipothe, no flights, no favors, no follow ups. With my pursue sending money becomes hassle free. UPI payments, shopping, travel, insurance, elder care all taken care of. My pursue isn't just an app, it's your genie in the cloud. Download the my pursue app or visit my pursue.com or write to support at mypursue.com.
7: Hey Bindu, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
8: చందు, మరి వండనా?
7: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాలా?
8: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిట్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
7: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
9: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. పల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ C is your calling for farming. Pallimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
10: ఈరోజు ఎక్కడికి వచ్చా అక్క?
11: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
10: అక్క లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
11: ఇంకా తీసుకో.
12: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజసచ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Radio Surabhi Civic Signal. US lo generally public and shared spaces ante parks, streets, apartment complexes, community etiquette anedi follow avvalsi untundi. Especially manam illu konnam kada ani pakka vaalla peace konalemu. Mana intlone backyard lo oka party unte pakka vaallaki ibbandi kalavakunda pravartinchadam chaala avasaram. Keeping music and sounds at a reasonable level, cleaning up after yourself and respecting common areas ilantivi aa community ki tadwara akkadunna vaallaki manam chupinche and best of all, it avoids complaints.
2: Ade 9 to 5, same desk, same routine. Me entrepreneurial journey model petendi, India Bazaar to. Be your own boss and run a thriving grocery business. Fresh produce nunchi, authentic Indian essentials varaku, India Bazaar me kandistundi, the brand and the support for a perfect success story. For more information, call or visit IndiaBazaarFranchisee.com. India Bazaar Franchisee, your business, your future, starting today.
3: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ది మోడల్స్. విజిట్ G3 Electronics.com ఆర్ కాల్ నందా G3 అట్ 919-491-4514. ఫ్రమ్ కేఆర్ to clarity. Your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
4: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ VVF AgTech INC. Vallemari Farms believes that farming is not backward, it is the future. VVF AgTech INC is your calling for farming. Vallemari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీనీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: or call them at 817-829-8888.
1: ఇండియా కి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో.
2: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే?
3: జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై pursue.com or write to support@mypursue.com.
4: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
5: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
4: అక్క, లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
6: ఇంకా చేస్తావంటే
7: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
8: నమస్కారం, నేను మీ చిత్ర.
9: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
10: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
9: హాయ్, నేను మీ తేజ సజ్జ.
10: టు లిసన్ టు రేడియో సురభి
9: 107.9 HD3,
8: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
9: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
0: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
0: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజసజ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
2: Aday 9 to 5, same desk, same routine. Me entrepreneurial journey model petendi India Bazaar to. Be your own boss and run a thriving grocery business. Fresh produce nunchi authentic Indian essentials varaku India Bazaar meek andistundi the brand and the support for a perfect success story. For more information, call or visit indiabazaarfranchisee.com. India Bazaar Franchisee, your business, your future starting today.
3: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 Electronics.com ఆర్ కాల్ నందా G3 అట్ 919-491-4514. అమెరికా వచ్చిన అప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా. సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI పేజ్.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, NRI పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ NRIPage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
4: Radio Surabhi Civic Signal. Help is here in Texas. Okkosari manam life lo tough situations face chestam. And it can be daunting. Domestic violence, immigration questions, threat to safety. Ilantappudu reach out. Support is closer than you think. For legal guidance, reach out to organizations like RAISES and American Gateways. Your local police department is there for safety. Don't hesitate to call 911 in emergencies. For discrimination or workplace concerns, connect with the Texas Workforce Commission. And for city level support, your local city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సచా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: future leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: అందరికీ నమస్కారం. నేను మీ చిత్ర. రేడియో సురభి మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా 107.9 FM HD3 లో మీకు చేరువవుతుంది. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
2: యు ఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
4: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీపీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ g3electronics.com ఆర్ కాల్ నందా g3 అట్ 919-491-4514.
5: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ calling for farming. Pallimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
6: Koti rupayala kosam mee aakhari prashna. Ready?
7: Yes sir.
6: Rajulas Kitchen in DFW is famous for what? Option A, chat only. Option B, chat and thali. Option C, thali only. And option D, chat, thali and catering.
7: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam? It's chat, thali and catering.
6: You're absolutely right. Rajulas Kitchen lo mana favorite chat items along with the thalis are all at affordable prices and unforgettable taste. Entante malli malli raavalanipisthe. Also offer catering because their food is so irresistible.
8: Visit Rajla's Kitchen in Irving, East Plano and Eldorado. For more information visit rkusa.com.
3: అందరికి నమస్కారం. నేను మీ చిత్ర.
9: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
10: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
9: హాయ్, నేను మీ తేజ సజ్జా.
10: టు లిసన్ టు రేడియో సురభి
9: 107.9 HD3
3: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా
9: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్
2: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం. నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్, దిస్ ఇస్ శ్రీనీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజసజ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
3: హలో డాలర్స్, వి ఆర్ ది అన్డిస్ప్యూటెడ్ లీడర్స్ ఇన్ ద రేడియో స్పేస్. యు నో వి ఆర్ రేడియో సురభి.
4: రేడియో సురభి,
3: రేడియో సురభి.
5: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
3: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
6: Konni paatalu chevulunu thaaki vellipo gundala daaka chere prayanam adi.
3: Like memories,
7: gurtukostunnai.
3: Like love, life moments.
6: And ippudu ee anubhutulanni oka chota cherthe,
3: how can we miss that experience?
8: MM Keeravani live in concert.
3: Yes, mana Keeravani garu live in concert Dallas lo Saturday 25th July na America Center lo 6 PM onwards. Brought to you by Decibels Audio and Visual Vibe.
6: Hurry up and book your tickets at tinyurl.com/mmkeeravanishow.
9: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
3: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI పేజ్.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, NRI పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538. తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ VVF యాక్టెక్ INC. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. VVF యాక్టెక్ INC is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీనీల.
1: హాయ్, నేను మీ తేజ సచ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: డు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీ3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ g3electronics.com ఆర్ కాల్ నందా g3 అట్ 9194914514. తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ VVF యాక్టెక్ INC. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. VVF యాక్టెక్ INC ఈస్ యూర్ calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213. India ki teleport aithe enta baaguntundo. What if India was just a tap away? Just imagine, meeru kallu moosi terchukune lopu mee dabbu India cheripothe, New York lo ekkado kurchoni coffee sip chese lopu bills pay aipothe, okka click lo Dallas nunche mee parents medical bills clear aipothe. No flights, no favors, no follow-ups. With my pursue, sending money becomes hassle-free. UPI payments, shopping, travel, insurance, elder care, all taken care of. My Pursue isn't just an app, it's your genie in the cloud. Download the My Pursue app or visit mypursue.com or write to support at mypursue.com.
2: Mera tumhara hamara pyar sabka favorite India Bazaar.
1: Gata 24 gendla nunchi India Bazaar manandarki kavalsina vastulu anni andistu, it has grown on us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీనీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: డు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: మీ చంద్రబోస్ని రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో మే 5 నుండి 107.9 FM హెచ్డిత్రీలో మీరు వినొచ్చు. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
1: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
2: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
3: Radio Surabhi.
2: Radio Surabhi.
4: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
2: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
5: కొన్ని పాటలు చెవులను తాకి వెళ్లిపోవు, గుండెల దాకా చేరే ప్రయాణం అది.
6: లైక్ మెమరీస్
7: గుర్తుకొస్తున్నాయి,
6: లైక్ లవ్ లైక్ లైఫ్ మూమెంట్స్.
5: అండ్ ఇప్పుడు ఈ అనుభూతులన్నీ ఒక చోట చేరితే
6: హౌ క్యాన్ వి మిస్ దట్ ఎక్స్పీరియన్స్?
8: MM కీరవాణి లైవ్ ఇన్ కాన్సర్ట్.
6: Yes, మన కీరవాణి గారు లైవ్ ఇన్ కాన్సర్ట్ డాలస్ లో సాటర్డే 25 July నా అమెరికా సెంటర్ లో 6 PM ఆన్వర్డ్స్. బ్రాట్ టు యూ బై డెసిబస్ ఆడియో అండ్ విజువల్ వైవ్.
5: హరి అప్ అండ్ బుక్ యువర్ టికెట్స్ అట్ tinyurl.com/mmkiravani show.
9: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
10: Yes sir.
9: రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
10: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలి అండ్ క్యాటరింగ్.
9: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజరాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
11: విజిట్ రాజరాజ్ kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
12: India ki teleport aithe enta baaguntundo.
13: What if India was just a tap away?
14: Just imagine, meeru kallu moosi terchukune lopu mee dabbu India cheripothe, New York lo ekkado kurchoni coffee sip chese lopu bills pay aipothe, okka click lo Dallas nunche mee parents medical bills clear aipothe, no flights, no favors, no follow-ups. With my pursue, sending money becomes hassle-free. UPI payments, shopping, travel, insurance, elder care, all taken care of. My Pursue isn't just an app. It's your genie in the cloud. Download the My Pursue app or visit mypursue.com or write to support@mypursue.com.
15: Chinna chupu chusi nodi mundu, nuvvetani vaagi nodi mundu. Chinna chupu chusi nodi mundu, nuvvetani vaagi nodi mundu. నిలబడు, లేస్తూ పడుతూ లేచి కలపడు, పడు పడు పడు లేచి నిలబడు.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
0: టు లిసన్ టు రేడియో సురభి టైం చెక్ స్టూడియోలో టైం 2 AM.

0: insurance, elder care, all taken care of. MyPursue isn't just an app. It's your genie in the cloud. Download the MyPursue app or visit MyPursue.com or write to support at MyPursue.com.
1: Adhe 9 to 5, same desk, same routine. Me entrepreneurial journey modal petendi India Bazaar to. Be your own boss and run a thriving grocery business. Fresh produce nunchi, authentic Indian essentials varaku. India Bazaar meek andistundi the brand and the support for a perfect success story. For more information, call or visit IndiaBazaarFranchisee.com. India Bazaar Franchisee, your business, your future, starting today.
2: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ,

0: immigration knowledge though, neeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
1: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీనీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: ఆకట్టుకుంటాం ఓ పట్టు పడతాం
4: రేడియో సురభి
0: రేడియో సురభి KDXX 107.9 FM HD3 Louisville Texas అమెరికాలో తెలుగు నేస్తం.
5: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
6: కొన్ని పాటలు చెవుని తాకి వెళ్ళిపో, గుండెల దాకా చేరే ప్రయాణం అది.
0: లైక్ మెమరీస్
7: గుర్తుకొస్తున్నాయి,
0: లైక్ లవ్ life moments.
6: And ippudu ee anubhutulanni oka chota cherthe,
0: how can we miss that experience?
8: MM Keeravani live in concert.
0: Yes, mana Keeravani garu live in concert Dallas lo Saturday 25th July na America Center lo 6 PM onwards. Brought to you by Decibels Audio and Visual Vibe.
6: Hurry up and book your tickets at tinyurl.com/mmkeeravanishow.
9: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
10: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
9: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
10: ఇంకా వెయిట్ చేస్తావేంటి, లేట్ తీసుకో.
11: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
9: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
12: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI పేజ్.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, NRI పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ NRI పేజ్ .com or contact Gopal Ponnangi at 214-868-7538.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: insurance, elder care, all taken care of. MyPursue isn't just an app. It's your genie in the cloud. Download the MyPursue app or visit MyPursue.com or write to support at MyPursue.com. America ochinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada?
1: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Me business Indian audience ki reach avva. Social media promotions kosamaina, weekly newsletters kosamaina. Full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI Page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
2: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
3: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
4: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
5: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
6: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
5: హాయ్, నేను మీ తేజ సజ్జ.
6: టు లిసన్ టు రేడియో సురభి
5: 107.9 HD3,
4: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
5: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీనీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: ఐపీఎల్ మ్యాచెస్ అయినా, కొత్త మూవీ రిలీజ్ అయినా, న్యూస్ ఏదైనా, టైలర్ అయినా, ఇదిగా తోడుగా రేడియో సురభి అమెరికాలో తెలుగునిస్తాం.
1: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
2: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
3: Radio Surabhi.
2: Radio Surabhi.
4: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
2: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
5: కొన్ని పాటలు చెవులను తాకి వెళ్ళిపో, గుండెల దాకా చేరే ప్రయాణం అది.
6: లైక్ మెమరీస్
7: గుర్తుకొస్తున్నాయి,
6: లైక్ లవ్ లైక్ లైఫ్ మూమెంట్స్.
5: అండ్ ఇప్పుడు ఈ అనుభూతులన్నీ ఒక చోట చేరితే
6: హౌ క్యాన్ వి మిస్ దట్ ఎక్స్పీరియన్స్?
8: MM కీరవాణి లైవ్ ఇన్ కాన్సర్ట్.
6: Yes, మన కీరవాణి గారు లైవ్ ఇన్ కాన్సర్ట్ డాలస్ లో సాటర్డే 25 జులై అమెరికా సెంటర్ లో 6 PM ఆన్వర్డ్స్. బ్రాట్ టు యూ బై డెసిబెల్స్ ఆడియో అండ్ విజువల్ వైబ్.
5: హరి అప్ అండ్ బుక్ యువర్ టికెట్స్ ఎట్ tinyurl.com/MM Kiravani Show.
6: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీప్రీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3Electronics.com ఆర్ కాల్ నందాజీ3 అట్ 919-491-4514.
9: ఈ రోజు ఎక్కడికొచ్చా అక్క?
10: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
9: అక్క, లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
10: ఇంకా వెయిట్ చేస్తామంటే తీసుకో.
6: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
11: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
12: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
13: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
12: హాయ్, నేను మీ తేజ సజ్జ.
13: టు లిసన్ టు రేడియో సురభి
12: 107.9 HD3,
11: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
12: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్
1: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీనీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: to Radio Surabhi 107.9 FM HD3.
1: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్.
0: ఆకట్టుకుంటాం, ఓ పట్టు పడతాం. రేడియో సురభి,
1: రేడియో సురభి KDXX 107.9 FM HD3, లూయిస్విల్, టెక్సాస్, అమెరికాలో తెలుగు నేస్తాం.
0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi.
4: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
5: కొన్ని పాటలు చెవులను తాకి వెళ్ళిపో, గుండెల దాకా చేరే ప్రయాణం అది.
1: లైక్ మెమరీస్,
6: గుర్తుకొస్తున్నాయి.
1: లైక్ లవ్, లైఫ్ మూమెంట్స్.
5: అండ్ ఇప్పుడు ఈ అనుభూతులన్నీ ఒక చోట చేరితే
1: హౌ క్యాన్ వి మిస్ దట్ ఎక్స్పీరియన్స్?
7: MM కీరవాణి లైవ్ ఇన్ కాన్సర్ట్.
1: Yes, మన కీరవాణి గారు లైవ్ ఇన్ కాన్సర్ట్ డాలస్ లో సాటర్డే 25 జూలై కోమరిక సెంటర్ లో

0: nandajitrielectronics.com or call nandajitri at 919-491-4514.
1: ఆకట్టుకుంటాం ఓ పట్టు పడతాం రేడియో సురభి
0: రేడియో సురభి KDXX 107.9 FM HD3 Louisville, Texas అమెరికాలో తెలుగు నేస్తం.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
0: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
3: Radio Surabhi.
4: Radio Surabhi.
5: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
6: కొన్ని పాటలు చెవులను తాకి వెళ్ళిపో, గుండెల దాకా చేరే ప్రయాణం అది.
0: లైక్ మెమరీస్,
7: గుర్తుకొస్తున్నాయి.
0: లైక్ లవ్, లైక్ లైఫ్ మోమెంట్స్.
6: అండ్ ఇప్పుడు ఈ అనుభూతులన్నీ ఒక చోట చేరితే
0: హౌ క్యాన్ వి మిస్ దట్ ఎక్స్పీరియన్స్?
8: MM కీరవాణి లైవ్ ఇన్ కాన్సర్ట్.
0: Yes, మన కీరవాణి గారు లైవ్ ఇన్ కాన్సర్ట్ డాలస్ లో సాటర్డే 25 జులై నా హోమ్ అమెరికా సెంటర్ లో 6 PM ఆన్వర్డ్స్. బ్రాట్ టు యూ బై డెసిబల్స్ ఆడియో అండ్ విజువల్ వైన్.
6: హరి అప్ అండ్ బుక్ యువర్ టికెట్స్ ఎట్ tinyurl.com/mmkeeravani show.
9: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
10: ఎస్ సార్.
9: రాజురాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
10: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలి అండ్ క్యాటరింగ్.
9: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజురాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
11: విజిట్ రాజురాజ్ kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
0: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీత్రీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు

0: electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: ஆக்கட்டுக்குண்டாம் ஓ பட்டு படுத்தாம் ரேடியோ சுரபி,
0: ரேடியோ சுரபி KDXX 107.9 FM HD3 லூயிஸ்வில் டெக்சஸ் அமெரிக்காலோ தெலுங்கு நேஸ்தம்.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
0: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
3: Radio Surabhi.
0: Radio Surabhi.
4: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
5: కొన్ని పాటలు చెవులను తాకి వెళ్ళిపో, గుండెల దాకా చేరే ప్రయాణం అది.
0: లైక్ మెమరీస్,
6: గుర్తుకొస్తున్నాయి.
0: లైక్ లవ్, life moments.
5: And ippudu ee anubhutulanni oka chota cherthe,
0: how can we miss that experience?
7: MM Keeravani live in concert.
0: Yes, mana Keeravani garu live in concert Dallas lo Saturday 25th July na America Center lo 6 PM onwards. Brought to you by Decibels Audio and Visual Vibe.
5: Hurry up and book your tickets at tinyurl.com/mmkeeravanishow.
8: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
9: ఎస్ సార్.
8: రాజురాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలీ, ఆప్షన్ సి తాలీ ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలీ అండ్ క్యాటరింగ్.
9: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలీ అండ్ క్యాటరింగ్.
8: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజురాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
10: విజిట్ రాజురాజ్ kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
0: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 Electronics.com ఆర్ కాల్ నందా G3 అట్ 919-491-4514.
1: ఆకట్టుకుంటాం ఓ పట్టు పడతాం రేడియో సురభి,
0: రేడియో సురభి KDXX 107.9 FM HD3 లూయిస్విల్ టెక్సస్ అమెరికాలో తెలుగు నేస్తం.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
0: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
3: Radio Surabhi.
0: Radio Surabhi.
4: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
5: కొన్ని పాటలు చెవులను తాకి వెళ్ళిపో, గుండెల దాకా చేరే ప్రయాణం అది.
0: లైక్ మెమరీస్,
6: గుర్తుకొస్తున్నాయి.
0: లైక్ లవ్, life moments.
5: And ippudu ee anubhutulanni oka chota cherthe,
0: how can we miss that experience?
7: MM Keeravani live in concert.
0: Yes, mana Keeravani garu live in concert Dallas lo Saturday 25th July na America Center lo 6 pm onwards. Brought to you by Decibels Audio and Visual Vibe.
5: Hurry up and book your tickets at tinyurl.com/mmkeeravanishow.
8: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
9: ఎస్ సార్.
8: రాజురాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలీ, ఆప్షన్ సి తాలీ ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలీ అండ్ క్యాటరింగ్.
9: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలీ అండ్ క్యాటరింగ్.
8: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజురాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
10: విజిట్ రాజురాజ్ kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
0: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3

0: skills, calibration knowledge to make the best experience on this Taru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: ఆకట్టుకుంటాం ఓ పట్టు పడతాం. రేడియో సురభి,
0: రేడియో సురభి KDXX 107.9 FM HD3 Louisville, Texas. అమెరికాలో తెలుగు నేస్తాం.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
0: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
3: Radio Surabhi.
0: Radio Surabhi.
4: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
5: కొన్ని పాటలు చెవులను తాకి వెళ్ళిపో, గుండెల దాకా చేరే ప్రయాణం అది.
0: లైక్ మెమరీస్,
6: గుర్తుకొస్తున్నాయి.
0: లైక్ లవ్, life moments.
5: And ippudu ee anubhutulanni oka chota cherthe,
0: how can we miss that experience?
7: MM Keeravani live in concert.
0: Yes, mana Keeravani garu live in concert Dallas lo Saturday 25th July na America Center lo 6 pm onwards. Brought to you by Decibels Audio and Visual Vibe.
5: Hurry up and book your tickets at tinyurl.com/mmkeeravanishow.
8: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
9: ఎస్ సార్.
8: రాజులాస్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలీ, ఆప్షన్ సి తాలీ ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలీ అండ్ క్యాటరింగ్.
9: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం?
8: ఇట్స్ చాట్ తాలీ అండ్ క్యాటరింగ్. యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజులాస్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
10: విజిట్ రాజులాస్ Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
0: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ g3electronics.com ఆర్ కాల్ నందా G3 అట్ 919-491-4514. టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్. స్టూడియోలో టైం 5 AM.

0: Hello, namaste. This is KTR, and you're listening to me on Radio Surabhi. Congratulations on being the first radio station, Radio Surabhi. I hope you continue to grow. I hope you continue to reach more and more households, more and more ears. So I hope you go conquer the world.
1: Radio Surabhi, Dallas's number one Telugu station. OG Telugu Radio, only on 107.9 FM. Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
2: Radio Surabhi.
1: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
4: కొన్ని పాటలు చెవులను తాకి వెళ్ళిపో, గుండెల దాకా చేరే ప్రయాణం అది.
1: లైక్ మెమరీస్,
5: గుర్తుకొస్తున్నాయి.
1: లైక్ లవ్, life moments.
4: And ippudu ee anubhutulanni oka chota cherthe,
1: how can we miss that experience?
6: MM Keeravani live in concert.
1: Yes, mana Keeravani garu live in concert Dallas lo Saturday 25th July na America Center lo 6 pm onwards. Brought to you by Decibels Audio and Visual Vibe.
4: Hurry up and book your tickets at tinyurl.com/mmkeeravanishow.
7: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
8: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
7: అక్క, లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క,
8: ఇంకా వెయిట్ చేస్తామండి, రెడ్ తీసుకో.
1: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీప్రీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ జీ3 ఎలక్ట్రానిక్స్ .com ఆర్ కాల్ నందా జీ3 @ 919-491-4514.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
2: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
1: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ డాట్ కామ్. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదు.

0: Hello, namaste. This is KTR, and you're listening to me on Radio Surabhi.
1: Congratulations on being the first radio station, Radio Surabhi. I hope you continue to grow. I hope you continue to reach more and more households, more and more ears. So I hope you go conquer the world.
2: Radio Surabhi, Dallas's number one Telugu station. OG Telugu Radio, only on 107.9 FM. Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
3: Radio Surabhi.
2: Radio Surabhi.
4: Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
2: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HT3.
5: కొన్ని పాటలు చెవులను తాకి వెళ్ళిపో, గుండెల దాకా చేరే ప్రయాణం అది.
2: లైక్ మెమరీస్,
6: గుర్తుకొస్తున్నాయి.
2: లైక్ లవ్, లైక్ లైఫ్ మోమెంట్స్.
5: అండ్ ఇప్పుడు ఈ అనుభూతులన్నీ ఒక చోట చేరితే
2: హౌ క్యాన్ వి మిస్ దట్ ఎక్స్పీరియన్స్?
7: ఎంఎం కీరవాణి లైవ్ ఇన్ కాన్సర్ట్.
2: Yes, మన కీరవాణి గారు లైవ్ ఇన్ కాన్సర్ట్ డాలస్ లో సాటర్డే 25 జూలై నా అమెరికా సెంటర్ లో 6 PM ఆన్వర్డ్స్. బ్రాట్ టు యు బై డెసిబెల్స్ ఆడియో అండ్ విజువల్ వైన్.
5: హరి అప్ అండ్ బుక్ యువర్ టికెట్స్ ఎట్ tinyurl.com/mmkiravani.
8: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
9: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరు కనుక్కుందాం పద
8: అక్క. లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
9: ఇంకా వెయిట్ చేస్తావేంటి? ప్లేట్ తీసుకో.
10: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
8: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
2: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ ఎన్ఆర్ఐ పేజ్. Or contact Gopal Ponnangi at 214-868-7538.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lanti vi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
2: ఈ వీకెండ్ గ్రోసరీస్ ను తీసుకొస్తావా?
3: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్టిన్ కేస్ ఐటమ్స్ కూడానా?
2: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెసే కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్. జస్ట్ స్మూత్ షాపింగ్, బికాస్ గ్రోసరీలో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
4: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ ది స్వదేశీ వే.
2: స్వదేశీ గ్రోసరీస్, ఇర్వింగ్, కాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవ్ మౌంట్, సౌత్ లేక్ అండ్ anymore.
5: నాకు ఇంకా గుర్తుంది, 20 years ago మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావాల్సిన గ్రోసరీస్ దగ్గర

ఎస్, పొద్దునే చాలా శుభప్రదంగా స్టార్ట్ అయింది. హరిరుద్ పాటతో ఈ రోజు స్టార్ట్ చేస్తాం. దేవ్ దరాధర్ అవినాష్ తో డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ ఉంటారు ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HD3 డాలస్ నెంబర్ 1 రేడియో స్టేషన్ అండ్ ద ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ వింటున్నారు. మరి ఈ టైంలో ఇంపార్టెంట్ విషయాలు మాట్లాడాలా, ఎక్సైటింగ్ విషయాలు మాట్లాడాలా, పనికొచ్చే విషయాలు మాట్లాడాలా అని అంటే అన్ని కలిపి మాట్లాడరా, ఎందుకు అంత కన్ఫ్యూషన్ ఎందుకు అని మీరు నన్ను అడుగుతారు. సో మీరు కూడా ఎక్కడైనా కన్ఫ్యూజ్ అవుతుంటే కనుక కుదిరితే ఫస్ట్ థింగ్ దట్ యూ కెన్ డూ ఇస్ దట్ రేడియో సురభి వింటూ జర్నల్ చేయొచ్చు. మీరు ఎక్కడైనా సరే కొంచెం లైట్ గా లైఫ్ లో స్టక్ ఫీల్ అవుతుంటే రేడియో సురభి వింటూ ఎక్సెస్ చేయొచ్చు. అలాగే మీరు ఎప్పుడైనా సరే ఫోకస్డ్ గా ఉండాలంటే రేడియో సురభి వింటూ వర్క్ చేయొచ్చు. కానీ ఏది చేసినా మాత్రం రేడియో సురభి మాత్రం పక్కనే ఉండాలి, అప్పుడే బ్యాలెన్స్ ఉంటుంది. బికాస్ సౌండ్స్ లైక్ హోమ్ కాబట్టి ఇప్పుడు మిస్ అవ్వకూడదు. సరే, ఈ రోజు మార్నింగ్ నేను తెలుసుకున్న ఒక మంచి ఇంపార్టెంట్ విషయం మీకు కూడా షేర్ చేయాలనిపించింది. ఎమోషనల్ రెగ్యులేషన్ అన్న పదం ఎప్పుడైనా విన్నారు మీరు? ఎమోషన్స్ రెగ్యులేషన్ అంటే ఇప్పుడు అలాంటి రోడ్డు ఎవరైనా కొంచెం ట్రిగర్ అనుకో, ఎవడైనా గట్టిగా వచ్చి మనల్ని మాట అంటే మన రిటర్న్ లో వాడికి 2-3 సార్లు ఒక మాట అనేసి వాడు నన్ను ఎందుకు అన్నాడు అన్న ఫీలింగ్ వాడి క్రియేట్ చేసేసి ఇంకా జీవితంలో ఇంక ఎప్పుడు ఇలా రాకూడదు అని అనిపించేసేసి ఆల్మోస్ట్ ఇక్కడ దాకా తీసుకొస్తాం. ఓకే, బట్ వేరాస్ ఇఫ్ యూ కెన్ యాక్చువల్లీ రెగ్యులేట్ యువర్ ఎమోషన్స్ మరి ఆన్ ద వేస్ కాకుండా, అంటే రియాక్ట్ అవ్వకుండా రెస్పాండ్ అవ్వగలిగితే దట్స్ వేర్ ద రియల్ రెగ్యులేషన్ స్టార్ట్స్. అండ్ ఇన్ఫాక్ట్ బాడీ వైజ్ గా మూమెంట్ లో కూడా ఎమోషన్ రెగ్యులేషన్ తీసుకురావచ్చు. అంటే ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ నేను యాంగ్షియస్ అయ్యాను అనుకోండి, బై డిఫాల్ట్ గా చాలా కంగారుగా నడుస్తూ ఉంటాను. ఎంత కంగారుగా నడుస్తూ ఉంటానంటే ఒక 15-20 మినిట్స్ తర్వాత నేను రిలీజ్ అవుతాను, ఎందుకు ఇంత కంగారు పడుతున్నాను అని. అప్పుడు ఒకసారి కూర్చుని ఐ టేక్ డీప్ బ్రెత్స్ అండ్ ఇన్ అండ్ అవుట్ రెండు చేస్తాను అనమాట. సో అప్పుడు ఓహో నేను ఇంత టెన్షన్ పడాల్సిన విషయం లేదనమాట, యాక్చువల్లీ దీని ఒక కొంచెం బర్డ్స్ ఐ వ్యూ నుంచి చూస్తే కొంచెం బెటర్ గానే ఉంటుంది అనమాట, మరింత హడావుడు అక్కర్లేదనమాట అని అనిపిస్తుంది అనమాట. అది సంగతి. ఓకే, ఆల్ ఐ వాంట్ టు టెల్ ఇస్ దట్ మనం ఏదైనా ఒక విషయాన్ని చాలా ఓవర్వెల్మింగ్ గా తీసుకుంటున్నప్పుడు ఆ ఎమోషన్స్ ని రెగ్యులేట్ చేయడం అనేది నేర్చుకోవడం చాలా చాలా చాలా ఇంపార్టెంట్ విషయం. బికాస్ ఇంకొంతమంది బికాస్ ఇప్పుడు ఏ ఎమోషన్ అయినా సరే రెగ్యులేట్ సరిగ్గా చేయకపోతే డెఫినెట్లీ అది ఎలా టర్న్ అవుట్ అవుతుందో నాకన్నా మీకే బాగా తెలుసు. సో ఎవరో వచ్చి చెప్పేదాకా, ఎవరో వచ్చి లైఫ్ స్టైల్ మార్చుకో అని అనేదాకా కాకుండా మనకు అనిపించినప్పుడు మనమే మార్చేసుకుంటే బాగుంటుంది కదా. బోల్డ్ అంత ఎమోషనల్ ట్రామాస్ అవి, అది సంగతి. ఆన్ దాట్ నోట్ టుడే వాట్ ఈస్ యువర్ ఇంటెన్షన్ ఫర్ ద డే అని అంటే స్లోయింగ్ డౌన్ మై నర్వస్ సిస్టమ్ అని చెప్పండి. స్లోయింగ్ డౌన్ మై నర్వస్ సిస్టమా? ఒకసారి అదేంటో గూగుల్ చేయండి, అందరు మీకే అర్థమవుతుంది. ఇప్పుడైతే మాత్రం మంచి పాట వస్తుంది. ఎంత మంచి పాట అంటే ఒక స్లో ఈజీ బ్రీజీ సాంగ్ అనమాట. ఓకే, సో రెండు రకాలుగా అడుగుతాను నాన్నగారి పాటలతో. ఓకే, ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HD3 డాలస్ నెంబర్ 1 రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ ఉంటున్నారు. ఇన్ఫాక్ట్ స్లో పాటలు వినడం కూడా ఒక రకమైన ఎమోషనల్ రెగ్యులేషన్

0: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: కొన్ని పాటలు చెవులను తాకి వెళ్ళిపో, గుండెల దాకా చేరే ప్రయాణం అది.
0: లైక్ మెమరీస్,
4: గుర్తుకొస్తున్నాయి.
0: లైక్ లవ్, లైక్ లైఫ్ మూమెంట్స్.
3: అండ్ ఇప్పుడు ఈ అనుభూతులన్నీ ఒక చోట చేరితే
0: హౌ క్యాన్ వి మిస్ దట్ ఎక్స్పీరియన్స్?
5: ఎంఎం కీరవాణి లైవ్ ఇన్ కాన్సర్ట్.
0: Yes, మన కీరవాణి గారు లైవ్ ఇన్ కాన్సర్ట్ డాలస్ లో సాటర్డే 25th జూలై నా అమెరికా సెంటర్ లో 6 PM ఆన్వర్డ్స్. బ్రాట్ టు యూ బై డెసిబెల్స్ ఆడియో అండ్ విజువల్ వైబ్.
3: హరి అప్ అండ్ బుక్ యువర్ టికెట్స్ అట్ tinyurl.com/mmkiravani show.
6: ఇండియా వెళ్ళలేమోరా నేను.
7: ఇప్పుడు ఇండియా ఎందుకురా?
6: మొన్నటి నుంచి ఒకటే పంటి నొప్పిరా, ఇండియాకెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
0: మన తెలుగు డెంటిస్ట్ అట్ యువర్ సర్వీస్, డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెకప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. Dallas Smiles Dental and Orthodontics. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane, Dallas.
8: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
9: ఇప్పుడు ఆఫర్ లెటర్లు
8: అవుతుంది బ్రో. ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
0: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com. రాధిక, నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ ఈవెంట్ కి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ది కేటరింగ్, ఓకే? షూర్. హౌ మెనీ పీపుల్ ఆర్ వి ఎక్స్పెక్టింగ్? 5K అనుకుంటున్నా, బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు. ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర? టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ.
10: Yes, we are back. Dev Another Avinash Thodi DFW Morning Vibes antaru only on Radio Surabhi 107.9 HD3, Dallas number one radio station and the OG Telugu radio station of Dallas antunnaru. Mari ee time lo enti moment ani nenu adigithe, ఎవరైనా స్పెయిన్ కి చెందిన వాళ్ళు, ఫ్రెండ్స్ వాళ్ళ ఉంటే గనక అసలు వాళ్ళు ఎంత ఆనందాల్లో మునిగిదేళ్తున్నారు అనేది నేను మాటల్లో ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు, నేను చెప్పక్కర్లేదు. మీకు కూడా ఆల్రెడీ తెలిసిపోయి ఉంటుంది బయటికి కదా. సో కానీ పోర్చుగల్ సైడ్ ఉంటే మాత్రం అదే ఫీలింగ్ అన్నమాట. సో ఓ పక్కన ఫ్యాన్స్ ఎగిరి ఎంతేస్తూ వాళ్ళు గాల్లో క్యాచ్లు పట్టుకుంటున్నాం, ఇంకో రకమైన ఫ్యాన్ సెలబ్రేషన్, ఇంకొక పక్క కనీటి పెట్టుకోవాలి. దట్స్ వాట్ స్పోర్ట్ ఈస్ ఆల్ అబౌట్, బ్యాలెన్సింగ్ ఇట్ అవుట్. బట్ దిస్ టైమ్ పోర్చుగల్ ఫ్యాన్స్ కి చాలా సెపరేట్ ప్లేస్ లో బాధ ఉంటుంది. అది ఏంటి అనేది నేను సెపరేట్ గా చెప్పక్కర్లా. ఇన్ఫాక్ట్ దాని గురించి ఈరోజు చాలా ఎక్కువ మాట్లాడదాం అనిపించింది. సో రొనాల్డో ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో మన యాక్చువల్లీ మీరందరూ ఈరోజు మాట్లాడాలి, వీలైనంత దాని గురించి షేర్ చేసుకోవాలి అండ్ ఆన్ అయ్యి దాని గురించి చెప్పాలి అని కోరుకుంటున్నా. ఓకే, కొంచెం రెడీ అవ్వండి, మాట్లాడదాం. ఇప్పుడైతే మాత్రం రెండు కొంచెం ఈజీ గోయింగ్ మెలడీస్ తో స్టార్ట్ చేద్దాం, తర్వాత మెల్లగా పేసప్ చేద్దాం. ఇప్పుడైతే మాత్రం ఇక్కడ సమ్మరు కానీ ఇండియాలో మాత్రం మాన్సూనే సూను. సూన్ ఏం లేదని అన్న ఒక రేంజ్ లో వస్తుంది అనమాట. వర్షాలు ఎక్కువ పట్టలే కానీ వైరల్ ఫీవర్లు మాత్రం గట్టిగా ఉన్నాయి. చెప్పా కదా నేనే బాధితుండి. సో కమింగ్ అప్ వానా నుంచి ఒక పాట అండ్ బ్యాక్ టు బ్యాక్ కలుసుకోవాలి. ఇఫ్ టైం పర్మిట్స్ మొత్తం పాట వింటారు, లేదా యాడ్ బ్రేక్ తర్వాత వినిపిస్తారు.

0: We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: కొన్ని పాటలు చెవులను తాకి వెళ్ళిపో, గుండెల దాకా చేరే ప్రయాణం అది.
4: లైక్ మెమరీస్
5: గుర్తుకొస్తున్నాయి,
4: లైక్ లవ్ లైక్ లైఫ్ మోమెంట్స్.
3: అండ్ ఇప్పుడు ఈ అనుభూతులన్నీ ఒక చోట చేరితే
4: హౌ క్యాన్ వి మిస్ దట్ ఎక్స్‌పీరియన్స్?
6: ఎంఎం కీరవాణి లైవ్ ఇన్ కాన్సర్ట్.
4: Yes, మన కీరవాణి గారు లైవ్ ఇన్ కాన్సర్ట్ డాలస్ లో సాటర్డే 25 జూలై నా అమెరికా సెంటర్ లో 6 PM ఆన్వర్డ్స్. బ్రాట్ టు యూ బై డెసిబెల్స్ ఆడియో అండ్ విజువల్ వైబ్.
3: హరి అప్ అండ్ బుక్ యువర్ టికెట్స్ అట్ tinyurl.com/mmkiravani show.
7: ఇండియా వెళ్ళాలేమోరా నేను.
8: ఇప్పుడు ఇండియా ఎందుకురా?
7: మొన్నటి ఒకటే పంటి నొప్పిరా, ఇండియాకి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
4: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెక్అప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. Dallas Smiles Dental and Orthodontics. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane, Dallas.
9: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
8: ఇప్పటిదాకా నువ్వు చేసిన ఆఫర్ లెటర్లు
9: అవుతుంది బ్రో. ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
4: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
9: రాధిక, నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ ఈవెంట్ ki please take care of the catering, okay?
10: Sure. How many people are we expecting?
9: 5K anukuntunna, but koncham mood baagunte inka ekkuva avachu.
10: Idi office party a leka jatra?
9: Tension padakandi, Swadeshi catering unnaru kada. From small gathering up to 10K, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ee tension padakunda, just trust Swadeshi.
11: Indi intlo adugutunte chocolates konevattleda? Chepta nenu oka important chitka cheptaa meeku. దేవ్ దనాదన్ అవినాష్ టు DFW మార్నింగ్ వైబ్స్ అంటున్నారు. ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HD3, డాలస్ నంబర్ వన్ రేడియో స్టేషన్ అండ్ ద ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ ఉంటున్నారు. మీరు కూడా నానాగే సడన్ గా ర్యాండమ్ గా ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి ఆ ఫ్రిడ్జ్ లో గనక చాక్లెట్స్ కనిపించకపోతే బాధపడే వ్యక్తుల చెప్పండి. ఎస్, అలాంటి వ్యక్తులైతే మీరు ఆబ్వియస్లీ ఈ రోజు ఆ బాధను కాస్త టన్నుల్లో కేజీలు తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈరోజు వరల్డ్ చాక్లెట్ డే. ఎస్, సో ప్రతిసారి జల్దా సినిమాలో డైలాగ్ లాగా ఓ రోజు ఆనందం వస్తుందని చెప్పి ఇంకో రోజు బాధ వస్తుందని చెప్పి ఇంకో మూడో రోజు ఈ 2-3 రోజులు ఎందుకు మిస్ అవుతుందని చెప్పి అన్ని విధాలుగా ఒక ఒక పానీయం పుచ్చుకుంటున్నట్టు అలా రీసెంట్లీ ఒకసారి నేను హై అని ఇంకో రోజు బాధగా ఉన్నానండి, ఇంకో రోజు ఆఫీస్ సరిగా అది జరగలేదని చెప్పి ప్రతిరోజు ఏదో ఒక విధంగా కనీసం ఒక డార్క్ చాక్లెట్ అయినా సరే నోట్లో పెట్టుతూ హ్యాపీగా ఉంటాను అనమాట. సో అలాంటి చాక్లెట్ లవర్స్ కు ఒక రోజు ఉంది అని తెలిసిన తర్వాత మనం ఎందుకు తగ్గుతాం? కాకపోతే చాక్లెట్ లవర్స్ కు కన్ఫ్యూజన్ ఏంటంటే ఇప్పుడు

ఎగ్జాక్ట్లీ. చాక్లెట్ల విషయంలో కూడా అలాగే గువ్వ గోరెంకల్ లాగా ఆనందంగా ఉండాలి అని అంటే నేను చెప్పే ఒక చిన్న చిక్క ఏంటి అని అంటే, ఈరోజు పేరెంట్స్ సరదాగా ఆఫీస్ నేను మిమ్మల్ని స్కూల్ తీసుకెళ్తున్నారు అనుకోండి, మీరు చిన్నపిల్లలు ఈ షో వింటుంటే కనుక ఈ పాయింట్ ఆఫ్ టైమ్ లో రీజన్ లేకుండా గొడవ పెట్టండి, ఈరోజు వరల్డ్ చాక్లెట్ డే కొనిస్తావా లేదా అని చెప్పి గట్టి అరిష్టికి పెట్టండి. ఓకేనా? డిసిప్లిన్ అనే విషయం పక్కన పెట్టేసండి. రే, ఎన్ని చెప్పి మా అమ్మాయిని స్కూల్కి తీసుకెళ్తాను తెలుసా నేను మా బాబుని అని అంటారా? లేదు, ఈరోజు మేము ఒకటి, ఈరోజు వరల్డ్ చాక్లెట్ డే. సో వరల్డ్ చాక్లెట్ డే సందర్భంగా ఖచ్చితంగా మీకు కూడా ఒక ప్యాక్ ఆఫ్ చాక్లెట్స్ కొనమని చెప్పండి. అండ్ మీరు కూడా పిల్లలాగానే అంటే ఇద్దరు కలిసి కొనుక్కోండి. ఓకేనా? సో ఈ చాక్లెట్ డే కన్ఫ్యూజన్ లో వరల్డ్ చాక్లెట్ డే వేరు, మళ్ళీ నేషనల్ చాక్లెట్ డే ఇన్ యుఎస్ఏ వేరు, అండ్ అది కాకుండా ఇంటర్నేషనల్ చాక్లెట్ డే వేరంట. సో మనం ఏం చేద్దాం అంటే కన్ఫ్యూజన్ వద్దు, అన్ని రోజులు కొనుక్కుంటున్నట్టే ఈ చాక్లెట్ డేస్ ని కూడా ఇంకొంచెం ఎక్స్ట్రాగా సెలబ్రేట్ చేసుకుందాం. అర్థమైందా? అది సంగతి. సో ఇన్ కేస్ మీరు షుగర్ బ్యాలెన్స్ చేయాలి, మంచిగా యూనో బాగా షుగర్ పెరగకుండా కూడా చాక్లెట్ ఎంజాయ్ చేయాలంటే డార్క్ చాక్లెట్స్ ప్రిఫర్ చేయండి, ఇట్స్ గుడ్ ఫర్ హార్ట్ ఆల్సో. ఓకేనా? అది సంగతి. సో కమింగ్ అప్, గువ్వ గోరింగత ఏముంది? చాక్లెట్లు కొనుక్కో అని చెప్తుందండి. ఎస్, ఈరోజు వరల్డ్ చాక్లెట్ డే.

ఎస్, వెన్నెలైనా లేదా మంచిగా ఎండ కాస్తున్నా సరే ఈరోజు మాత్రం, ఈరోజు కాదు ఇన్ఫాక్ట్ జూలై 26 మాత్రం మీరు 11 AM నుంచి 7 PM దాకా ఈ ప్లేస్ కి మాత్రం పక్కా వెళ్లాల్సిందే. ఎందుకు అంటే మా ఆడి పెళ్ళి అనుకుంటున్నాము, మా అమ్మాయి కూడా పెళ్లి చేసుకుంటే బాగుంటుంది, ఇంక మీ సంబంధాలు చూడండి అని అంటుంది. అంతా లాక్ అయిపోయింది, కానీ వెన్యూను ఫోటోగ్రాఫర్లు మేకప్లు దొరకట్లేదు అక్కయ్యా అని మీరు ఆలోచిస్తుంటే కనుక వై ఎందుకు చీకు చింత, రండి ఇక్కడికి అని చెప్పేసి నేను చెప్తున్నాను అనమాట. సో సనాస్ ఇన్వైట్ వాళ్ళు దేశీ స్టైల్ ఇన్విటేషన్ మీకు ఇచ్చేస్తున్నారు. దేనికి అంటే వెడ్మి గ్లామ్ వెడ్డింగ్ ఎక్స్పోకి. ఓకే, జూలై 26 11 నుంచి 7 వరకు ఫ్రిస్కో హాల్ ఈవెంట్ సెంటర్ లో టెక్సాస్ లో ఒక ప్రీమియం వెడ్డింగ్ అండ్ ఈవెంట్ షోకేస్ జరుగుతుంది. సో ఆ గ్రాండ్ ఫో ఈవెంట్ లో ఏం చేస్తారంటే బ్రైడల్ అండ్ డిజైనర్ వేర్ ఇస్తారు, లైక్ బ్రైడల్ అండ్ డిజైనర్ వేర్ ఎక్స్పో ఉంటుంది, జ్యువెలరీ ఉంటుంది, ఫోటోగ్రాఫర్ అండ్ వీడియోగ్రాఫర్స్ ఉంటారు, వెడ్డింగ్ ప్లానర్స్ ఉంటారు, కొరియోగ్రాఫర్స్ ఉంటారు, బ్యూటీ అండ్ మేకప్ ఆర్టిస్ట్ ఉంటారు, ఫుడ్ వెండర్స్ ఉంటారు, క్యాటరర్స్ ఉంటారు, రిటర్న్ గిఫ్ట్లు ఉంటాయి, డెకార్లు ఉంటాయి, ఇన్విటేషన్లు ఉంటాయి. అసలు మీరు పెళ్లికి ఒక విధంగా ప్రిపేర్ అవుతున్నారు అని అంటే అక్కడికి వచ్చి మీరు ప్రశాంతంగా మొత్తం ప్లాన్ చేసుకుని వెళ్ళిపోవచ్చు అనమాట. అది సంగతి అది. సో మీరేం చేయాలంటే ఇన్ఫాక్ట్ ఎవ్రీథింగ్ యూ నీడ్ టు ప్లాన్ అండ్ వన్ రూఫ్. అండ్ ఇఫ్ యూర్ ఫుడ్, శారీ, జ్యువెలరీ వెండర్ ఆర్ ఒకవేళ మీరు ఒక బ్రాండ్ విజిబిలిటీ కోసం చూస్తుంటే గనక వెడ్డింగ్ గ్లామ్ ఎక్స్పో ఈజ్ యువర్ ప్లేస్, యూ కెన్ రిజిస్టర్ అని చెప్పేసి అంటున్నారు. సో మీరు ఏం చేయాలంటే అర్షియా అని ఒక అమ్మాయి నెంబర్ ఇచ్చారు, యూ కెన్ కాల్ హర్ 4698780101 or visit sanasinvite.com. ఓకే, ఈరోజు స్పాట్ రిజర్వ్ చేసుకోండి, అన్ఫర్గెటబుల్ వెడ్డింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ షాపింగ్ ఎక్స్పీరియన్స్ ప్లాన్ చేసుకోండి. ఈ మొత్తం అనౌన్స్మెంట్ అంతా చేసిన తర్వాత నాకు కూడా గుర్తొచ్చింది, అవి నాకు కూడా అదే పాట గుర్తొచ్చింది, ఆకాశం దిగి వచ్చి సనాస్ ఇన్వైట్ తో చెయ్యాలి మన వెడ్డింగ్. అంతే అంటారా?

క్లాసిక్. ఆ బ్యూటిఫుల్ పాట వినే ముందు ఇప్పుడైతే మాత్రం కొంచెం వెదర్ కి ఒక చిన్న చిన్న చూపు కాకుండా పెద్ద చూపే వేద్దాం. ప్రస్తుతానికి డాలస్ వెదర్ నిన్నైతే మరి ఎక్సెసివ్ హీట్ లో ఉంది. ఈ రోజు చిన్నగా రెయిన్ ప్రెడిక్షన్ లో అనిపించింది, అది నిన్నిచ్చాంరా ఈ రోజు ఎందుకుంటుంది చెప్పు అని చెప్పి సర్ప్రైజ్ చేసింది. సో ఈ రోజు కూడా ఎక్సెసివ్ హీట్ కంటిన్యూ అవుతుంది. ప్రస్తుతానికి టెంపరేచర్ వచ్చేసి 95 సెల్సియస్ చూపిస్తుంది, కానీ ఫారెన్ హీట్ లో చూసుకుంటే 79 ఫారెన్ హీట్, 87 అండ్ టువర్డ్స్ మధ్యాహ్నం వెళ్ళేటప్పటికి 94-95 అండ్ టువర్డ్స్ ఎండ్ ఆఫ్ ద డే 91-83-80-77 దగ్గర క్లోజ్ అవ్వబోతుంది అది సంగతి. సో ట్యూస్డే వెన్సే థర్స్డే ఫ్రైడే ఎక్సెసివ్ హీట్ అంతా బాగా తట్టేసుకుని సాటర్డే సండే మండే ట్యూస్డే కనుక కొంచెం లైట్ గా మేనేజ్ చేయగలిగితే అసలు మామూలుగా ఉండదు, బీభత్సంగా ఉండదు, ఇచ్చి పడేయచ్చు అని చెప్పేసి టాక్. ఎవరు చెప్పారు? ఎవరు చెప్పక్కర్లేదు, నేను చెప్తున్నా. సో ఎందుకంటే ఆ 3-4 రోజులు కొంచెం వర్షాలు పడే ఛాన్సులు ఉన్నాయి. సో ఈ రోజు మాత్రం ఎక్సెసివ్ హీట్ ఉంటుంది. ఆ ఎక్సెసివ్ హీట్ ని మనం మేనేజ్ చేయాలంటే ఏం చేయాలి? వి నీడ్ సంథింగ్ లైక్ హోమ్ అండ్ ఇట్ సౌండ్ లైక్ హోమ్. దట్స్ రేడియో సురభి. గ్యాప్ లేకుండా సంబంధం లేకుండా ఇంటిగ్రేషన్ ఇచ్చేస్తా, మంచి పాట వేస్తా, నిజంగా నేనేనా

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పుల్లు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్స్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, స్కూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
2: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా? ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం, అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు, మైత్రీస్ ఇండియన్ కుజీన్. వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి. దే సే అ వే టు పర్సన్స్ హార్ట్ ఇస్ త్రూ స్టమక్. అట్ ఇండియా టుడే వీ సర్వ్ హ్యాపీనెస్ ఫ్రెష్ విత్ లవ్ ఎవ్రీ డే. ఇంటికి పిలిచిన అతిథులకు వండినట్టు ఇండియా టుడే లో మా షెఫ్స్ శ్రద్ధగా మీ రుచికి అభిరుచికి నచ్చే విధంగా వండి పెడతారు. ఎప్పటికప్పుడు తాజాగా ప్యాన్ టు ప్లేట్ ఈస్ ఆ కాన్సెప్ట్. నోరూరించే వెజిటేరియన్ డిషెస్ నుంచి డిలీషియస్ నాన్ వెజిటేరియన్ క్లాసిక్స్ దాకా ఇండియా టుడే హ్యాస్ ఇట్ ఆల్. ఇండియా Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition, and the joy of real Indian food. India Today, 151 North Nolan Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
3: అన్ని పెట్టుకున్నానరా, ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరకు వెళ్తాం? ఖర్చు ఒకటి.
4: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో, ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
2: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా, వెన్ యూ ఫేస్ ఎన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ SNR ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ SNRinsurance.com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్, మెడికల్, స్టూడెంట్ ఇన్సూరెన్స్, SNR ఇన్సూరెన్స్.
5: ఎస్, ట్యూస్డే రోజు జనరల్లీ షాపులు సెలవు అంటారు ఇండియాలో. మరి ఇక్కడ ఏంటి సీన్? ఇక్కడ సెలవన్న పరిస్థితి కాదు కదా. ఆ సిచ్యువేషన్ లో ఏ కోశాన్ని వాడు కనిపించట్లేదు, ఎందుకంటే ట్రాఫిక్ అట్లా ఒక రేంజ్ లో ఉంది కాబట్టి. సో ప్రస్తుతానికి అయితే మాత్రం ఆబ్వియస్లీ మన మెయిన్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో రీయూనియన్ టవర్ సైడ్ నుంచి వెళ్తుంటే కనుక ఆ స్ట్రెచ్ అంతా మాత్రం పీక్ పీక్ పీక్ ట్రాఫిక్ చూడబోతుంది. 35 ఈస్ట్ ఎస్పెషల్లీ FWHOV ఈ ఏరియా కూడా, అండ్ కొంచెం 45 లేన్ నుంచి వెళ్తుంటే కనుక యూ మైట్ ఫైండ్ అ స్లో డౌన్ అండ్ 530HOV కొంత స్ట్రెచ్ స్లో డౌన్ ఉంచుతూ, కొంచెం ఆరెంజ్ లో ఉంచుతూ అట్లా ఆన్ అండ్ ఆఫ్ బిహేవియర్ ఉందనమాట మన మేనేజర్ లాగా, ఆఫీస్ లో మేనేజర్ లాగా. సో ఇది పక్కన పెడితే 6:35 టీ ఎక్స్ప్రెస్ మాత్రం, ఇఫ్ యూ కమింగ్ ఫ్రమ్ ఇఫ్ యూఆర్ కమింగ్ ఫ్రమ్ కొంచెం శామ్ హోస్టన్ ట్రైల్ పార్క్ సైడ్ నుంచి స్ట్రైట్ వస్తుంటే కనుక యూ మైట్ హ్యావ్ టు ఫేస్ అ స్లో డౌన్ కొంచెం టువర్డ్స్ గెలేరియా డాలస్ వైపు వస్తుంది.

వస్తున్నప్పుడు కొంచెం యూ మైట్ హావ్ టు ఎస్పెషల్లీ ఫార్మర్స్ బ్రాంచ్ దాటాక కొంచెం స్లో డౌన్స్ కనిపించవచ్చు. అండ్ ఎస్పెషల్లీ అది దాటాక మళ్ళీ క్రెస్టెడ్ పార్క్ రిచర్డ్సన్ వైపు వెళ్తుంటే కనుక యూ మైట్ హావ్ టు ఫేస్ కపుల్ ఆఫ్ స్లో డౌన్స్. ఈ పక్కన పెడితే లేక్ హైలాండ్స్ మెయిన్షి అండ్ ఎస్పెషల్లీ అంటిల్ వైట్స్ అండ్ గార్డెన్స్ దాకా కపుల్ యాక్చువల్లీ చాలా పెద్ద రోడ్ క్లోజరే ఉంది. ఐ డోంట్ నో వాట్స్ హ్యాపెనింగ్ దేర్ బట్ ఫారెస్ట్ మీడో ఏరియాస్ టు కాసవి హైట్స్ వరకు యూ ఫైండ్ యూ కెన్ ఫైండ్ అ రోడ్ క్లోజర్. సో మెయిన్ రోడ్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రం పిచ్చ బిజీగా ఉన్నాయి. దట్ ఈస్ వన్ థింగ్ ఎక్సైటింగ్. అండ్ అది కాకుండా ఫోర్ట్ వర్త్ ప్రజలకి అయితే మాత్రం ఎస్ ఐ హియర్ ఏఎం రిచ్లాండ్ హిల్స్ వైపు వెళ్తుంటే కనుక టువర్డ్స్ ఫ్రమ్ వింటేజ్ రివర్ సైడ్ యూ మైట్ ఫేస్ అ స్లో డౌన్ బికాస్ దర్ ఇస్ అ క్రాష్. అది తప్పితే మిగతా అంతా హాయిగా ప్రశాంతంగా జాయిగా ముందుకెళ్ళిపోవచ్చు అనమాట. అది సంగతి. ఎప్పుడైతే మాత్రం ఒక ఒక పాట ప్రీలూడ్ ప్లే చేసి ఇది ఏ సినిమాలో ఉండదో గెస్ట్ చేయమని చెప్తా. ఓకే, దిట్ ఈస్ దిస్ నాట్ లైక్ ద రెగ్యులర్ సాంగ్ దట్ యూ లిసన్ బట్ మీరు చాలాసార్లు వినే ఉంటారు కానీ ఇది ఏ సినిమాలో ఉందో ఎంతమందికి గుర్తుంటుందో నాకు తెలియదు. లెట్స్ ట్రై టు లిసన్.

ఎస్ అందమైన కుందనాల బొమ్మరా. నాకు చిన్నప్పుడు ఈ పాట విన్నప్పుడు ఒక రకమైన ఇంట్రెస్ట్, అసలు ఎలా ఎలా పాడారు, వాట్ ఈస్ ఇట్ వాయిస్ సో యునిక్ అనే ఫీలింగ్ వచ్చింది అనమాట. ఇది ఏ సినిమాలోనిది అని అడిగా అనమాట. ఓకే, ఇది ఏ సినిమాలోనిది? ఓకే, సినిమా పేరు యాక్చువల్లీ ఒక పువ్వు పేరుతో ఉంటుంది అనమాట, పువ్వు పేరుతో ఉంటుంది. సో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఈ సినిమాలో యాక్ట్ చేసిన ఇద్దరు లీడ్స్ తెలుగు వాళ్ళు కాదు, తెలుగు రాదు వాళ్ళకి, అదే సంగతి. దట్ ఈస్ వన్ ఇంట్రెస్టింగ్ ట్రివియా. సో ఈ సినిమా పేరు ఏంటి అని అడిగాను. ఎవరైనా గెస్ట్ చేయాలనుకుంటే గెస్ట్ చేయొచ్చు. 9726361966 ఇస్ మై కాలింగ్ నంబర్. నెక్స్ట్ ఇంకొక అంటే తెలుగు రాని ఒక తెలుగు హీరో, తెలుగులోనే ఎక్కువ సినిమాలు చేశారు ఆయన. ఓకే, బట్ ఆయన తెలుగు అని కాదు. ఓకే, సో ఆయన యాక్ట్ చేసిన ఒక సినిమా నుంచి ఒక ప్రీలుడ్ ప్లే చేస్తా. ఎవరైనా గెస్ట్ చేస్తారేమో చూద్దాం ఈరోజు మార్నింగ్ సరదాగా.

ఎస్, ఇది ప్రీలోడ్. ఈ పాటకి గొంతు వినేసి ఎవరు మ్యూజిక్ డైరెక్టర్ అని మీరు గెస్ చేసే ఉంటారు. మళ్ళీ ప్లే వస్తున్నా. ఈ సినిమాలో యాక్చువల్లీ సినిమా పేరైనా చెప్పచ్చు, లేదా ఈ సినిమా హీరో ఎవరైనా చెప్పచ్చు. ఓకే.

అది సంగతి. ఓకే, 972-636-1966 ఇస్ మై కాలింగ్ నంబర్. దిస్ ఈస్ అనదర్ సచ్ ఫిలిం వేర్ బోత్ ద లీడ్స్ ఆర్ నాట్ తెలుగు, తెలుగు స్పీకింగ్ హీరో హీరోయిన్స్ కాదు, బట్ తెలుగు సినిమానే. బట్ ఈ హీరో తెలుగులోనే యాక్చువల్లీ, తెలుగు స్పీకింగ్ కాకపోయినా ఎక్కువ తెలుగు సినిమాలు చేశారనమాట. సో ఈ హీరో ఎవరు, ఇస్ మై ఏంటి, గెస్ చేయండి, ట్రై చేయండి. 972-636-1966 ఇస్ మై కాలింగ్ నంబర్. ఇందాక ఆపించోటి దగ్గర నుంచి పాట కంటిన్యూ చేస్తున్నా. దిస్ విల్ బి వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఇఫ్ యూ ఆన్సర్. లెట్స్ సీ.

Yes, the guessing game is going strong. One of the caller phone చేసి ఇందాక నేను అడిగిన ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ చెప్పేశారు. ఐ ఫెల్ట్ ఇట్స్ క్రేజీ, భలే అనిపించింది నాకు. ఆ సినిమా పేరు గెస్ చేస్తే నేను అసలు అనుకోలే, బట్ సంపంగి సినిమా అని చెప్పి కరెక్ట్ గెస్ చేశారు. అందమైన కుందనాల బొమ్మరా అని చెప్పి సెకండ్ క్వశ్చన్ కూడా గెస్ చేశారు. ఇన్ఫాక్ట్ ఒక కాలర్ ట్రై చేశారు, ఒక కాల్ మిస్ అయిన కాల్ తీసుకున్నాను. సో అదేంటి అని చెప్తా, బట్ బిఫోర్ దాట్ వీ హ్యావ్ అ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ టు టాక్ నౌ. అదేంటి అని అంటే, వెడ్మీ గ్లామ్ అండ్ వెడ్మీ ఎక్స్పో వాళ్ళు, వెడ్మీ గ్లామ్ వాళ్ళు వెడ్మీ ఎక్స్పోన్ పట్టుకొస్తున్నారు. సో ఇట్ ఈస్ సనాస్ ఇన్వైట్ డిసి స్టైల్ ఇన్విటేషన్ ఫర్ ఆల్ ద ఇండియన్ ఈవెంట్స్ అనమాట. సో ఆర్ఎస్విపి చేసుకోవాలి అంటే July 26th జరుగుతున్న ఈవెంట్ కి మీరు sanasinvite.com అనే వెబ్సైట్ కి వెళ్ళొచ్చు, లేదా 4698780101 అనే నెంబర్ కాల్ చేయొచ్చు. ఏముంటాయి ఈవెంట్ లోనంటే, ప్రీమియం వెడ్డింగ్ ఈవెంట్ అండ్ షోకేస్ జరుగుతుంది అనమాట. బ్రైడల్ డిజైనర్ వేరు, జ్యువెలరీ, ఫోటోగ్రాఫర్స్, వీడియోగ్రాఫర్స్, వెడ్డింగ్ ప్లానర్స్, కొరియోగ్రాఫర్స్, బ్యూటీ మేకప్ ఆర్టిస్ట్, ఫుడ్ వెండర్స్, క్యాటరర్స్, రిటర్న్ గిఫ్ట్స్, ఇలా అన్ని. అంటే సింపుల్ గా చెప్పాలంటే ఒక మాల్కి వెళ్తే ఎట్లయితే మీరు అన్ని పనులు ఒకేసారి కంప్లీట్ చేసుకుని వచ్చేస్తారో, అలాగే వెడ్డింగ్ కి రిలేటెడ్ ఒక మాల్ ఎక్స్పో లాంటిది అనుకోండి, అంతే. ఓకే, స్పాన్సర్షిప్స్ కైనా అక్కడ ప్రీమియం బూత్ పెట్టాలి అని మీరు అనుకుంటున్నా కూడా అర్షి అనే నెంబర్ కి కాల్ చేయొచ్చు. 4698780101, మళ్ళీ చెప్తున్నా 4698780101, ఆర్ విజిట్ sanasinvite.com. ఓకే, అండ్ మరి అదే చేత్తో వీఆర్ గోయింగ్ అహెడ్, వీఆర్ కంటిన్యూయింగ్ ద గేమ్ అగైన్. సో ఇందాక నేను ప్లే చేసిన పాట, ఏ సినిమా, ఆ సినిమాలో హీరో ఎవరు అని చెప్పేసి అడిగా అనమాట. ఈ హీరో ఇన్ఫాక్ట్ క్రికెట్ సీజన్ ఏదైనా వస్తే మాత్రం డెఫినెట్లీ మన టాలీవుడ్ తరఫునే ఆడతారు, అండ్ లిటరలీ తెలుగు అతను కాకపోయినా సరే లిటరలీ తెలుగు హీరోలానే ఎక్కువ సినిమాలు చేశారనమాట. మరి ఈ హీరో పేరేంటి అని అడిగాను. మళ్ళీ ఇంకొక పాట దట్ హీ రీసెంట్లీ రీమేక్డ్, ఆ మూవీ నుంచి కూడా ఓ పాట ప్లే చేస్తా. ఓకే, వినండి, గెస్ట్ చేయండి.

సో హీరో పేరెంట్ గెస్ట్ చేయండి, ఆల్రెడీ కాల్ స్టార్ట్ అయిపోతున్నాయి నాకు. ఆఫ్లైన్ తీసుకుంటాను. ఐ విల్ ప్లే ద ట్రాక్. 9 7 2 6 3 6 1 9 6 6 ఇస్ మై కాలింగ్ నెంబర్. ఐమ్ వెయిటింగ్ ఫర్ యూ.

0: సో మొత్తానికి బ్యాక్ టు బ్యాక్ కాలర్స్ అసలు ఫోన్ల మీద ఫోన్ చేసి రైట్ ఆన్సర్ అయితే గెస్ట్ చేస్తారు. ద ఆన్సర్ ఈజ్ సచిన్ జోషి. ఇన్ఫాక్ట్ దో ఈజ్ అ వెరీ గుడ్ బిజినెస్ మ్యాన్. తెలుగు సినిమాల మీద మామగారు ఏడో మరి తెలియదు, కానీ హీ యాక్టెడ్ మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్స్ దట్ యాక్టెడ్ అస్ ఇన్ తెలుగు. అండ్ ఈ సినిమా కూడా ఒక బాలీవుడ్ సినిమా రీమేక్, ఆశికి 2, నీ చేతగా నేను ఉండాలి అని చెప్పి. సో అది మ్యాటర్. అండ్ అంతేకాకుండా చిన్నప్పుడు ఐ థింక్ నా చిన్నప్పుడు టీవీలో కనుక మీరు మన క్రికెటర్స్ అందరూ క్రికెట్ మ్యాచ్లు ఆడడం చూస్తుంటే కనుక అందులో హీ యూజ్ టు బౌల్ లెఫ్ట్ హ్యాండర్ మనోడు. సో అందుకే చాలా గుర్తుంది నాకు. అండ్ కాసేపట్లో జూలై 7th ఈ రోజు మరి.
1: హలో డాలస్, వి ఆర్ ది అన్డిస్ప్యూటెడ్ లీడర్స్ ఇన్ ద రేడియో స్పేస్. యు నో వి ఆర్ రేడియో సురభి. రేడియో సురభి.
2: రేడియో సురభి. Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: కొన్ని పాటలు చెవులను తాకి వెళ్ళిపో, గుండెల దాకా చేరే ప్రయాణం అది.
1: లైక్ మెమరీస్
4: గుర్తుకొస్తున్నాయి.
1: లైక్ లవ్ life moments.
3: అండ్ ఇప్పుడు ఈ అనుభూతులన్నీ ఒక చోట చేరితే
1: హౌ కెన్ వి మిస్ దట్ ఎక్స్పీరియన్స్?
5: MM కీరవాణి లైవ్ ఇన్ కాన్సర్ట్.
1: Yes, మన కీరవాణి గారు లైవ్ ఇన్ కాన్సర్ట్ డాలస్ లో సాటర్డే 25th జూలై నా అమెరికా సెంటర్ లో 6 PM ఆన్వర్డ్స్. బ్రాట్ టు యూ బై డెసిబెల్స్ ఆడియో అండ్ విజువల్ వైబ్.
3: హరి అప్ అండ్ బుక్ యువర్ టికెట్స్ అట్ tinyurl.com/mmkeeravani show.
1: మేము నలుగురు ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్నా పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్ మార్ట్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్.
6: హలో, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? గ్రూప్ లో ఎవరేం సపోర్ట్ చేస్తారు?
7: వాట్ ఆర్ డే, కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
8: నేనేం వండలేదు ఈ రోజు డిన్నర్ కి. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
1: ఎవ్రీ టైమ్ ఒకటే క్వశ్చన్, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? ఆన్సర్ మాత్రం చాలా సింపుల్, మదీరా అండ్ మసాలా. సింపుల్ చాట్స్ టు మిఠాయి, కార్పొరేట్ లంచ్ బుఫేస్ నుంచి ఇంట్రెస్టింగ్ వీకెండ్ బుఫేస్ దాకా, స్టెప్ ఇన్ టు డాలస్ బెస్ట్ ఇండియన్ గ్రిల్ విత్ సక్యులెంట్ కబాబ్స్ అండ్ స్లో కుక్ ముగ్లై కర్రీస్ బియాండ్ కంపారిజన్. మదీరా అండ్ మసాలా, రాయల్ ఫీస్ట్ ఇన్ ఎవ్రీ మీల్. 1900 మార్కెట్ ప్లేస్ బులవార్డ్, స్వీట్ 110, ఇర్వింగ్, టెక్సస్. విజిట్ మదీరా అండ్ మసాలా.com.
9: స్వామి గారు, నాకు ఒక కల వచ్చింది. నా పార్టీలో ఫుడ్ అస్సలు బాగాలేనట్టు, గెస్ట్ అంతా డిసప్పాయింట్ అయ్యి వెళ్ళిపోయినట్టు.
10: నీ కల నిజం అవబోతోంది.
9: దీనికి పరిష్కారం ఏమీ లేదా స్వామి?
10: పరిష్కారం ఇచ్చేద్దాం. వెంటనే ఇండియా టుడే లో క్యాటరింగ్ బుక్ చేయండి. వీళ్ళు డైనింగ్ మాత్రమే పాపులర్ కాదు, మీ ఇంట్లో జరిగే అన్ని

0: call them at 817-829-8888.
1: Yes, it's that time of the day. Dev Dhanadhar Avinash to DFW Morning Vibes and Naruoli on Radio Surabhi 107.9 HD3 Dallas, number one radio station and the OG Telugu radio station of Dallas. Vintunnaru. So, ippudu, I think July 7th anagane naaku telisi oka oka oka sector ki idi July 7th idi important day ani separate ga cheppakkaledu. Ee roju coming 15-20 minutes nenu dani gurinche maatladabothunnanu. Yes, everybody. మరి తలా ధోని బర్త్ అన్నప్పుడు మరి మనం మినిమం కొంచెం సెలబ్రేట్ చేసుకోవాలి, లైట్ గా క్వశ్చన్స్ వేసుకోవాలి, మనం ఫ్యానిజం చూపించుకోవాలి, ఆన్సర్లు చెయ్యాలి, ఇలా చాలా పనులు ఉన్నాయి కదా. మరి స్టార్ట్ చేసేద్దామా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నిటికన్నా ముందు మహేంద్ర సింగ్ ధోనికి హ్యాపీ బర్త్డే చెప్పేస్తూ రేడియో సురభి తరపున సార్ I know for the fact that meer mentally physically kuda aa team ni odlesarani but still meer odalleru ane vishayam prapancham cheptunaru but still okay happy 45th birthday Mahendra Singh Dhoni congratulations on completing 45 years and ingila continue chestuntu India ki tarvata meer ye roles support chestaru inka teliyadu gaani but alage support cheyali cricket inka mundu iskalani bhagwan se prayer kartam hu and ippudu nenu adugutunna question enti anante to all the Dhoni fans, Dhoni, okay, Dhoni anna peru first manaki literally hit ayindi census lo kochindi ok innings tho, okay, that is 148 innings, okay, if you clearly remember. So a 148 innings ye country ki opposite lo kottaru and ye place lo kottaru evarkana gurtunda? Okay, MS Dhoni claim to fame actually from one innings which is the 148 score, mind blowing innings adi one down digi asal maamulu rachadla. So adi ye country ki opposite lo kottaru and ye place lo kottaru entha mandi guess chestaro chuddam. Okay, malli adugutuna 9763619666 is my calling number. MS Dhoni untold story nunchi paada chestundi le pada pada.

చిక్కుబుక్కు రైలే అంటూ బ్యూటిఫుల్ పాట వినేసం. దే ధనాధన వినాష్ తో డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ అంటారు. ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.93 డాలస్ నంబర్ వన్ రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ వింటున్నారు. మరి ఈ టైంలో ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి, ఇందాక నేను అడిగాను, మరి అది షేర్ చేసుకున్నారు కొంతమంది. ధోని బర్త్డే ఈ రోజు, ఆబ్వియస్లీ కెప్టెన్ కూల్ ఇన్నింగ్స్ కోసం చాలా మంది వెయిట్ చేశారు అండ్ కొన్ని ఇంపార్టెంట్ మూమెంట్స్ కూడా మనం సెలబ్రేట్ చేసుకున్నాం. అందులో కొన్ని అడుగుతారు అనమాట. సో ధోని 148 కొట్టింది ఆపోజిట్ ఏ కంట్రీ అండ్ ఏ వెన్యూలో అని అడిగాను అనమాట. సో ఆన్సర్ చెప్పేశారు ఫ్యాన్స్ అందరూ, 148 వర్సెస్ పాకిస్తాన్, పాకిస్తాన్ అండ్ ఎస్పెషల్లీ వైజాగ్ లో కొట్టారనమాట. సో అందుకే ఆబ్వియస్లీ నాకు ఇంకొంచెం చాలా బలంగా గట్టిగా గుర్తుంది అది సంగతి. అలాగే ధోని స్టార్టింగ్ డేస్ లో ఇంకొక ఇంపార్టెంట్ నోట్ చేశారు, అది ఏకంగా 183. ఓకే 183. సో అది ఏ కంట్రీ ఆపోజిట్ లో కొట్టారు అండ్ ఇండియాలోనే జరిగింది ఆ సిరీస్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, అది ఏ వెన్యూ కూడా చెప్పండి. ఓకేనా? 9726361966 ఇస్ మై కాలింగ్ నంబర్. సెలబ్రేటింగ్ ధోనీస్ బర్త్డే టుడే, వీఆర్ ఆస్కింగ్ అబౌట్ ధోనీస్ ఇంపార్టెంట్ నాక్స్. సో ధోని ఫ్యాన్స్ అందరూ ఈరోజు కాల్ చేసి సరదాగా ఒక అవగంట అట్లా స్పెండ్ చేద్దాం, దాని తర్వాత మనం ఫిఫా గురించి మాట్లాడదాం. సో నేను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, ధోని 183 అని ఇంపార్టెంట్ నాక్ కొట్టారు ఆపోజిట్ వన్ కంట్రీ. ఓకే, ఆపోజిట్ వన్ కంట్రీ, అది కూడా ఇండియాలోనే జరిగింది ఆ సిరీస్. సో ఇంతకీ ఇండియాలోనే జరిగింది ఆ సిరీస్, ఇంతకీ ఆ నాక్ ఎక్కడ, ఏ కంట్రీ ఆపోజిట్ లో కొట్టారు? Let me know your thoughts. 9726361966 is my calling number. ఈ గ్యాప్ లో భారతం గారు ఫోన్ చేశారు, రైట్ ఆన్సర్ చెప్పేశారు, పక్కన నాని గారు ఫోన్ చేశారు, రైట్ ఆన్సర్ చెప్పేశారు. మరి మీరేం చేస్తున్నారు, కాల్ చేసేయండి. మోమాటాలు వద్దు, ఉప్పు పప్పు ఉంటూ కలిపేసుకోండి. అండ్ ఇప్పుడైతే మాత్రం మంచి పాట కమింగ్ అప్ ఫర్ యూ ఫ్రమ్ ద మూవీ. నిన్న పోర్చుగల్ ఫ్యాన్స్ అందరికి ఈ పాట డెడికేట్ చేద్దాం అనుకుంటున్నా. చాలా ఇంట్రెస్టింగ్ సాంగ్, మంచి ఫిలాసఫీ చెప్తుంది. ఎస్, హియర్ గోస్ ద ట్రాక్. దే ధనాధన వినేష్ తో డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ అంటున్నారు. పాడు వినండి.

0: to Radio Surabhi 107.9 FM HD3. Radio Surabhi Civic Signal. Celebrate proudly. Celebrate responsibly. As a community, manaki pandagalu chala important. They bring us together. With the right planning, safety and respect, let's make our festivals more meaningful. Check for city permits, approvals and timelines. If you have large crowds, food or stages, permissions are a must. Follow noise limits, manage parking and avoid blocking public spaces. Keep clear entry and exit points. Ensure emergency access, basic security and crowd control. Make your event comfortable for everyone. When we respect the community supports us.
1: Amma, Saturday movie?
2: Mm-mm, Manapadi class.
1: Amma, old McDonald had a farm.
2: Uppu kappu rambu. Telugu paddhin cheppu?
1: Uppu kappu rambu.
2: Routine Telugu tuition anukuntunara? Absolutely not. It is Silicon Andhra Manabadi. Taught by experienced and passionate volunteers, Manabadi is recognized by ISDs and offers world language credits. Meer ekkadunna mee intiki 3 nunchi 5 mile lopu Dallas lone 30 ki paiga schools lo 3000 ki paiga students unnaru. Silicon Andhra Manabadi. Telugu nerpinche chotu kaadu, Telugu ni nilipe chotu. For more information visit manabadi.siliconandhra.org.
3: Naaku inka gurtundi 20 years ago mem US move ainappudu even పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు ఏదో అలా కానిచేసేవాళ్ళం అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు పువ్వులు ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్ అండ్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజ ఎసెన్షియల్స్ వన్ నేమ్ టు గో హరేలీ హరేలీ బ్రింగింగ్ ద taste of home closer to you.
4: Manashanti, mental peace, masala dosa.
5: శ్రీ కృష్ణ విలాస్ కి రండి 70+ దోస వెరైటీస్ తో మీకు స్వాగతం పలుకుతోంది బృందావన్ రిఫ్రెషర్స్ అయినా గోకుల్ స్ప్రైడ్ ఊతప్పమైన గోపాలస్ డివైన్ కర్రీస్ అయినా మీ రుచికి తగ్గట్టు కస్టమైజబుల్ నో ఆనియన్ నో గార్లిక్ మెన్యూ అయినా చిన్ని కృష్ణుడి స్వీట్ టూత్ సాటిస్ఫై చేయడానికైనా మా మెన్యూ సంసిద్ధం శ్రీకృష్ణ విలాస్ ఎక్స్పీరియన్స్ రిచ్ ట్రెడిషన్స్ అండ్ ఇర్రెసిస్టిబుల్ ఫ్లేవర్స్ 13215 మెయిన్ స్ట్రీట్ ఫ్రిస్కో కాలర్స్ 4692696476
6: ఒక పక్క బాధగా ఉన్నా సరే కానీ ఇక్కడ రీజనే బాధపడడానికి కారణం తనే అని అంటున్నారు అనమాట దే ధనాధర్ అవినాష్ తో డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ అంటున్నారు ఎస్ విత్ మీ దే ధనాధర్ అవినాష్ అండ్ రేడియో సర్బీ 107.9 హెచ్డీ3లో వింటారు అండ్ ఇట్ సౌండ్స్ లైక్ హోమ్ సో ఇప్పుడు ఫీఫా వరల్డ్ కప్ గురించి అండ్ ఎస్పెషల్ నిన్న జరిగిన మ్యాచ్ పోర్చుగల్ అండ్ మెక్సికోకి జరిగిన మ్యాచ్ ఒక్కసారి అది దాని గురించి లైట్ గా కాన్వర్సేషన్ అట్లా కదిపితే ఒక్కొక్కళ్ళు మాత్రం ఒక రేంజ్ లో అట్లీస్ట్ స్పెయిన్ కి పోర్చుగల్ కి సారీ జరిగిన మ్యాచ్ ఒక్కొక్కళ్ళు ఒక రేంజ్ లో తిరుగుతున్నారు అన్నమాట పోర్చుగల్ ని ఎందుకు అంటే ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ఏమంటున్నారంటే బ్రో క్రిస్టియన్ రొనాల్డో బ్రో అసలు నిన్ను ఆ టీమే డిజర్వ్ చేయదు బ్రో ఆ టీమే డిజర్వ్ చేయదు లిటరలీ ఒక్కళ్ళైనా ఒక్కళ్ళైనా సరిగాడారు బ్రో ఎంత కష్టపడ్డావు బ్రో అని చెప్పి ఒకళ్ళేమో బేసిక్ గా సిఆర్ సైడ్ మాట్లాడుతున్నారు అనమాట అంటే రొనాల్డో సైడ్ మాట్లాడుతున్నారు ఇంకొంతమంది ఏం మాట్లాడుతున్నారంటే బ్రో నిన్న వచ్చిన దాంట్లో ఆయన ఎన్నిసార్లు బాల్ ట్యాప్ చేశాడు ఎన్ని గోల్స్ ని యాక్చువల్లీ కన్వర్ట్ చేయడంలో ఫెయిల్ అయ్యాడు టైం అయిపోయింది బ్రో తప్పైనా రైట్ అయినా మనం యాక్సెప్ట్ చేయడం బెటర్ అని ఇంకొంతమంది అంటున్నారు అనమాట సో నిన్న మ్యాచ్ చూసిన వ్యక్తిగా మీకేమనిపించింది అఫ్ కోర్స్ ఇట్స్ అ టఫ్ ఫేర్వెల్ యూ డోంట్ వాంట్ ఎక్స్పెక్ట్ టు రొనాల్డో టు హ్యావ్ ఎ ఫేర్వెల్ లైక్ దిస్ బట్ హీ హిమ్సెల్ఫ్ ఈజ్ ఆల్సో ద రీజన్ అని చెప్పేసి అని అంటున్నారు Do you agree with it or not? Let me know. Chappandi sir, aina ate aina pogara kada. 9763619666 is my calling number. I'm waiting for you. Ronaldo fans, please call. Okay? So, ninna Spain ki Portugal ki jarigina match, it is basically anta happy ending al Portugal ki. ఓకే డెఫినెట్లీ దే ఆర్ అవుట్ ఆఫ్ ద లీగ్ అండ్ ఎస్పెషల్లీ రొనాల్డో ఈ విధంగా ఒక ఫేర్వెల్ కి నేను సిచ్యువేషన్ కి వెళ్ళడం అనేది ఇట్స్ నాట్ హ్యాపీ సిచ్యువేషన్ ఫర్ లాట్ ఆఫ్ ఫ్యాన్స్ ఆల్సో సో వాట్ యూ హ్యావ్ టు సే అబౌట్ ఇట్ అని అడుగుతున్నా 9763619666 ఇస్ మై కాలింగ్ నంబర్ రెండు సాంగ్స్ వస్తున్నాయి బ్యాక్ టు బ్యాక్ మస్సా మస్సా మస్సా

ఎస్, ఒక పక్కనేమో అద్దెరిపోయే రేంజ్ లో ఫీఫా జరుగుతుంది, ఇంకో పక్కన జూలై మంత్ సినిమా లవర్స్ కి అసలు మామూలు ఫేవరెట్ మంత్ కాదు, నెక్స్ట్ లెవెల్ ఫేవరెట్ మంత్ అనమాట. సో ఈ ఫేవరెట్ మంత్ ఏదైతే ఉందో, ఈ ఫేవరెట్ మంత్ ఇంకా ఎక్సైటింగ్ గా మార్చుకోవాలి, వెయిట్ చేయాలి అని చెప్పి వెయిట్ చేస్తుంటే, మెయిన్ వైల్ ఒడిస్సీ బికేమ్ వన్ ఆఫ్ ద మోస్ట్ డిస్లైక్డ్ టీజర్ ఆన్ ద యూట్యూబ్ అండ్ నిజం. కారణాలు ఏంటి అనేది ఇంకా అంత పిక్చర్ తెలియదు, కానీ క్రిస్టోఫర్ నోలన్ నెక్స్ట్ ఫిల్మ్, జనరల్లీ ఆయన సినిమా రిలీజ్ అవుతుంటే ఓపెన్ హైమర్ కి అసలు జనాలు ఏ రేంజ్ లో చెంజ్ చేసుకున్నారో తెలుసు కదా. బట్ సమ్ పీపుల్ ఆర్ సేయింగ్ ఇది కూడా ఒక హైప్ లో భాగమే బ్రో, ఏదో ఒక రకంగా మాట్లాడుకుంటున్నారు కదా దాని గురించి అని చెప్పి అంటున్నారు అనమాట. అది సంగతి. సో బేసిక్ గా ఎందుకు అంత డిస్లైక్, ఎందుకు రీజన్ ఏంటి అని అంటే మాత్రం ఒకళ్ళు అంటున్న మాట ఏంటంటే, కొన్నిసార్లు మరీ అంత నీష్ గా కూడా తీయకూడదు. ద కైండ్ ఆఫ్ స్టోరీ హిస్ డే బై డే హిస్ టేకింగ్ ఇస్ మోర్ నీష్. జనాలందరూ ఆయన స్టోరీ టెలింగ్ ఇష్టపడతారు కానీ బట్ కొంచెం అందరికీ క్యాటర్ చేసేలా ఉండాలి కదా అని అంటున్నారు అనమాట. డిడ్ యూ వాచ్ ఒడిస్సీ ట్రైలర్? డూ యూ ఆల్సో ఫీల్ ద సేమ్ అబౌట్ ఇట్? కుదిరితే చూడండి, లెట్ మీ నో యువర్ థాట్స్. బట్ మీన్ వైల్ టామ్ హాలండ్ అంట, అంటే స్పైడర్ మ్యాన్, ఇన్ఫాక్ట్ ఇయర్ ఈ మంత్ రెండు బిగ్ రిలీజ్ లో ఉన్నాయి మనోడికి. సో మనోడు క్రిస్టోఫర్ నోలన్ గారి డైరెక్షన్ లో వేసినప్పుడు ఒక ఐమాక్స్ కెమెరా జనరలీ 3 నిమిషాలు నుంచి రికార్డ్ చేయలేదట, 3 నిమిషాలు మించి. సో ఆ 3 నిమిషాలు రికార్డ్ చేయగలని చెప్పి ఆయన యాక్ట్ చేసినప్పుడు మాటిమాటిగా కట్ చెప్పేవాళ్ళంట. సో ఫస్ట్ స్టార్టింగ్ లో మనోడు చాలా డౌట్ పడేవాడంట, మన యాక్టింగ్ ఏం నచ్చట్లేదా, లేకపోతే సరిగ్గా చెప్పట్లేదా, ఏంటి నన్ను ఈ రోల్ లో ఉంచుతారా తీసేస్తారని చెప్పి భయపడారంట. అది సంగతి. ఇమాజిన్ టామ్ హాలండ్ థింకింగ్ లైక్ దట్. అది దట్స్ హౌ బిగినర్స్ థింక్ అండి, చెప్తే వినరు. ఇప్పుడైతే మాత్రం 2 పాటలు వస్తున్నాయి బ్యాక్ టు బ్యాక్. మెల్లగా ఒక 100 crores పోస్టర్ వేస్తారేమో మా ఇంటి బంగారానికి అనిపిస్తుంది. అండ్ అలాగే గుడ్ సినిమా లిస్ట్ లో ఆబ్వియస్లీ రాబోదని యాడ్ చేశారని కూడా తెలుస్తుంది. 2 పాటలు వస్తున్నాయి బ్యాక్ టు బ్యాక్, ఒకటి మా ఇంటి బంగారం, ఒకటి రాబోదూరు.

Yes, we are back. Dev Dhanadhar Avinash Tho, DFW Morning Vibes in her only on Radio Surabhi 107.9 HD3 Dallas number 1 radio station and the OG Telugu radio station of Dallas వింటున్నారు. మరి ఈ టైంలో ఒక మోస్ట్ ఇంపార్టెంట్ విషయం మాట్లాడడానికి వచ్చేసా సన్నాస్ ఇన్వైట్ గురించి. పొద్దు నుంచి చెవి కోసిన మేకలా గరుస్తున్నాను అన్నది. సో సన్నాస్ ఇన్వైట్ వాళ్ళు సురభి కలిసి మీ ముందుకు తీసుకొస్తున్నారు వెడ్ మీ గ్లామ్ వెడ్డింగ్ ఎక్స్పో. సింపుల్ గా చెప్పాలంటే ఒక మాల్కి వెళ్తే ఎన్ని రకాలుగా అన్ని విషయాలు మనం ఒకేసారి కొనేసుకుని చేసేసుకుని వచ్చేద్దామని అనుకుంటాము, అలాగే వెడ్డింగ్ కి రిలేటెడ్ ఒక ఎక్స్పో ఇది. సో జూలై 26 ఫ్రెస్కో హాల్ ఈవెంట్ లో జరిగే ఈ గ్రాండ్ ఎక్స్పో ఒక ఈవెంట్ కావాల్సిన అన్ని సర్వీసెస్ కూడా ఒకే చోట దొరికేలా సెట్ చేశారు అనమాట. ఫోటోగ్రాఫర్స్ అయినా, వీడియోగ్రాఫర్స్ అయినా, డీజేస్ అయినా, డెకర్స్ అయినా, బ్రైడల్ వేర్ అయినా, సిల్వర్ జ్యువెలరీ అయినా, ఫుడ్ వెండర్స్ అయినా, ఇంకా నాకు ఆయుస్ వచ్చేంత రేంజ్ లో ఉంది లిస్ట్. సో ఇలాంటి ఈవెంట్ లో మీరు స్పాన్సర్స్ అవ్వాలనుకుంటే గనక రిజిస్ట్రేషన్స్ కూడా ఓపెన్ ఉన్నాయి. మీరు ఫుడ్ వెండర్ అయినా, సిల్వర్ జ్యువెలరీ అయినా, డెకరేటర్ అయినా, లేదా ఈ వెడ్డింగ్ రిలేటెడ్ ఏ రిలేటెడ్ బిజినెస్ అయినా నడుపుంటే గనక దే ఆర్ టేకింగ్ రిజిస్ట్రేషన్స్ అంట. ఓకే, మీకు బూత్ లేదా స్పాన్సర్షిప్ కావాలి అంటే రిజర్వ్ చేసుకోవడానికి నెంబర్ కాల్ చేయండి 4698780101 4698780101. ఇప్పుడే కాల్ చేయండి లేదా టెక్స్ట్ చేయండి, వెంటనే ఖచ్చితంగా వాళ్ళు రిప్లై ఇస్తారు. సో 4698780101 4698780101 ఆర్ ఇన్స్టాగ్రామ్ లో SANA సనాస్ ఇన్వైట్ అనే ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ అయినా మీరు వెతికితే సరిపోతుంది. SANAS ఇన్వైట్ స్పెల్లింగ్ తెలుసు కదా, అది మ్యాటర్. అది మీన్ వైల్ రావు బాదూర్ నుంచి పాట వస్తుంది, తర్వాత బ్యాక్ టు బ్యాక్ ఇంకొక పాట వస్తుంది, మనం మాట్లాడదాం. చూసారా రావు బాదూర్ మరి మాట్లాడదాం కూడా.

0: ఎస్ ఎట్ట ఎట్ట అని అడిగితే నేను మాత్రం ఏం చెప్పగలను చెప్పండి, రెండు సినిమాకి టికెట్స్ బుక్ చేసుకోండి అని చెప్తానంతే. దే ధనాధర్ అవినాష్ తో డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ అంటారు. ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HD3 డాలస్ నంబర్ 1 రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ అంటున్నారు. సో ఆంధ్ర ప్రమోషన్స్ కూడా లేని అసలు ఒక రేంజ్ లో ఇప్పుడు ఊపందుకున్నాయి అనమాట. సో ఈరోజు రాజమండ్రి కి మన లెనిన్ అండ్ భారతి వెళ్ళారు అనమాట. భాగ్యశ్రీ క్యారెక్టర్ ఇందులో భారతి. ఓకే, సో ఐ టెల్ యూ వన్ ఇంట్రెస్టింగ్ స్టోరీ విచ్ యాక్చువల్లీ టాక్స్ అబౌట్ వాట్ ఈస్ రిటన్ ఫర్ యూ విల్ కమ్ టు యూ. ఓకే, సో ఈ లెనిన్ సినిమాకి ఫస్ట్ అనౌన్స్ చేసినప్పుడు అంటే ఈవెన్ అనౌన్స్మెంట్ కన్నా ముందు డిసైడ్ అయినప్పుడు ఇనీషియల్ ఫస్ట్ చాయిస్ వాజ్ భాగ్యశ్రీ బోర్సే. ఓకే, ఆవిడ దగ్గరికి వెళ్ళారట, బట్ వాట్ ఎవర్ డేట్స్ ఇష్యూస్ అవన్నీ వచ్చి షీ కుడెంట్ అకామిడేట్ ఇవన్నీ అని చెప్పారనమాట. ఓకే, అది అయిపోయిందా, అది అయిపోయిన తర్వాత మళ్ళీ శ్రీలీల గారు కేమ్ ఆన్ బోర్డ్. శ్రీలీల గారితో ఇన్ఫాక్ట్ ఒక ఓపెనింగ్ టీజర్ లాంటిది ఒకటి కూడా చేశారు అండ్ ఇన్ఫాక్ట్ అది మనం చూసాం. ఓకే, మళ్ళీ ఏమైందో తెలియదు కానీ శ్రీలీల గారికి డేట్స్ ఇష్యూస్ రావడం ఇవన్నీ అవడం వల్ల మళ్ళీ భాగ్యశ్రీ బోర్సే కేమ్ ఇన్ టు ద పిక్చర్ అండ్ షీ బికేమ్ భారతి. ఓకే, సో ఇలాగా ఎన్ని సినిమాలకి అయ్యింది అని అంటే మీరు ఇన్ఫాక్ట్ పోకిరి సినిమా కూడా అలాగే తిరిగి తిరిగి తిరిగి తిరిగి తిరిగి మహేష్ బాబు గారి దగ్గరకు వచ్చిందంట. అతడు సినిమా కూడా ఫస్ట్ వేరే హీరోకి చెప్పి మళ్ళీ తిరిగి తిరిగి తిరిగి మహేష్ బాబు గారి దగ్గరకు వచ్చిందంట. సో కొన్నిసార్లు మనం తిట్టుకుంటూ ఉంటాం, వై ఇట్ ఈస్ హ్యాపెనింగ్ లైక్ దిస్, బట్ బ్యూటిఫుల్ థింగ్స్ విల్ హ్యాపెన్ ఇన్ ఇట్స్ ఓన్ వే. మనం అనుకుంటూ ఉంటాం, సర్ప్రైజ్ చేస్తూ ఉంటుంది లైఫ్, అది చేసేంత వరకు మనం వెయిట్ చేయాలి, కాకపోతే అప్పటిదాకా వెయిట్ చేయడానికి పేషెన్స్ ఉండదు. దట్స్ వేర్ ద ఇంట్రెస్టింగ్ పార్ట్ ఈస్. ఓపిక చచ్చిపోయింది ఇంకా నా వల్ల అవ్వట్లేదు అన్న టైంలో సడన్ గా పైనుంచి ప్యాకెట్ పడుతుంది అనమాట. అది ఓపెన్ చేసి చూస్తే వా వాడ మెరకల్ అని అనిపిస్తుంది, అప్పటిదాకా వెయిట్ చేయాలి అది సంగతి. ఓకేనా, సో మీన్ వైల్ మీరేం చేస్తారు? ఈ వారం అయితే థియేటర్లో డెఫినెట్లీ లేని వస్తుంది ఇంకొక 2 డేస్ లో, కొద్దిసేపు బుక్ చేసుకోండి. ఫీఫా హడావిడిలో ఉంటే మాత్రం నెక్స్ట్ మ్యాచ్ కి టికెట్స్ బుక్ చేసుకోండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ యుఎస్ లో టోర్నమెంట్ జరుగుతూ యుఎస్ అవుట్ ఆఫ్ ద లీగ్ అంటే ఎక్కడో చోట లైట్ గా బాధాకరంగా ఉంటుంది కదా. ఐ నో ఫర్ ద ఫ్యాక్ట్. యా, ఇఫ్ ఎనీవన్ వాంట్స్ టు టాక్ మోర్ అబౌట్ ఇట్ యూ కెన్ గివ్ మీ కాల్. 9763619666 ఇస్ మై కాలింగ్ నంబర్. కాసేపు యాడ్ బ్రేక్ వస్తుంది, దాని తర్వాత 2 పాటలు విని మనం మాట్లాడుకుందాం. ఓకేనా, ఓన్లీ ఆన్ రేడియో సర్బీ 107.9 HD3 డాలస్ నంబర్ 1 రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ అంటున్నారు. ఇట్ సౌండ్స్ లైక్ హోమ్, HOME, హోమ్. ఓకేనా, సో 9763619666 ఇస్ మై కాలింగ్ నంబర్. యాడ్స్ ఆర్ వెయిటింగ్ ఫర్ యూ. ఆఫ్టర్ దట్ లెట్స్ లిసన్ టు సాంగ్స్.
1: హలో డాలస్, వి ఆర్ ది అన్డిస్ప్యూటెడ్ లీడర్స్ ఇన్ ద రేడియో స్పేస్. You know, we are Radio Surabhi.
2: Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's #1 Telugu radio station. Only on 107.9 FM HD3.
3: కొన్ని పాటలు చెవులను తాకి వెళ్ళిపో, గుండెల దాకా చేరే ప్రయాణం అది.
4: లైక్ మెమరీస్
5: గుర్తుకొస్తున్నాయి,
4: లైక్ లవ్ లైక్ లైఫ్ మూమెంట్స్.
3: అండ్ ఇప్పుడు ఈ అనుభూతులన్నీ ఒక చోట చేరితే
4: హౌ క్యాన్ వి మిస్ దట్ ఎక్స్పీరియన్స్?
6: MM కీరవాణి లైవ్ ఇన్ కాన్సర్ట్.
4: Yes, మన కీరవాణి గారు లైవ్ ఇన్ కాన్సర్ట్ డాలస్ లో సాటర్డే 25 జులై నా అమెరికా సెంటర్ లో 6 PM ఆన్వర్డ్స్. బ్రాట్ టు యు బై డెసిబెల్స్ ఆడియో అండ్ విజువల్ వైబ్.
3: హరి అప్ అండ్ బుక్ యువర్ టికెట్స్ అట్ tinyurl.com/mmkeeravani show.
7: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట. అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
8: ఇండియా వెళ్ళాలేమోరా నేను.
9: ఇప్పుడు ఇండియా ఎందుకురా,
8: మొన్నటి నుంచి ఒకటే పంటి నొప్పిరా, ఇండియాకి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
10: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెకప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్. plans. Dallas Smiles Dental and Orthodontics. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane, Dallas.
5: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
9: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లెండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి పెళ్లిళ్ళకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్ వివేక్ ఫ్లవర్స్.
5: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది, జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రానల్డ్ రీగన్ బిలవర్డ్, యూనిట్ 606, లియాండర్ టెక్స్.

Yes, we are back. Dev Dhanathan Avinash to DFW Morning Vibes in her only on Radio Surabhi 107.9 HD3, Dallas number one radio station and the OG Telugu radio station of Dallas. అసలు ఓటీటీ అనేది వెళ్ళవెళ్ళగా పేరెంట్స్ కి అలవాటు చేసామని అనుకోండి, అది దాని దాని ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయనేది నాకు రీసెంట్ గానే అర్థమైంది అనమాట. సో మమ్మీ ఈ మధ్య నాతో పాటు ఉంటున్నారని చెప్పాను కదా, సో ఎవ్రీ నైట్ పడుకునే ముందు ఒక రెండు రోజులు వరుసగా రెండు సినిమాలు చూపించాను అనమాట. కట్ చేస్తే మా మమ్మీ బేసిక్ గా మా పిన్ని వాళ్ళు కూడా ఇక్కడే ఉంటారు హైదరాబాద్ లో. సో మా అమ్మ ఒక ఫోన్ కాల్ పెడుతుంది ఎవ్రీడే మధ్యాహ్నం. సో ఒక హాఫ్ అన్ అవర్ ఫోన్ మాట్లాడుతూ ఏ ఓటీటీలో ఏ సినిమాలు బాగున్నాయని లిస్ట్ రాసుకుంటున్నారు లిటరలీ. సో ఈ రోజు సారీ నిన్న నేను నైట్ ఇంటికి వెళ్ళినప్పటికీ మా అమ్మ ఆల్రెడీ రెండు లిస్టులు పెట్టింది, రెండు సినిమాలు చెప్పింది నాకు, ఇది ఇది తీసుకో బాగుంటుంది ఇందులో ఇది బాగుంటుంది అంట అని చెప్పింది అనమాట. మా మా అమ్మ టీవీలో సీరియల్స్ తప్పితే ఇంకేది చూడండి, మా అమ్మ ఇప్పుడు నాకు సిరీస్ రిఫరెన్స్లు ఇస్తావంటే ఎలా ఉంది తెలుసా అది సంగతి. మీన్ వెల్ ఒక రెండు సిరీస్ రిఫరెన్స్లు చెప్తా. సూపర్ సూపర్ అని నెట్ఫ్లిక్స్ లో ఫస్ట్ ఎవర్ తెలుగు వెబ్ సిరీస్ వచ్చింది, అది లుక్ వేయండి, ఇంట్రెస్టింగ్ ఉంటుంది, కొంచెం పంచాయతీలో ఉంటుంది కానీ బట్ వెరీ ఇంట్రెస్టింగ్లీ రిటర్న్, జోకులు కూడా బాగుంటాయి, ల్యాండ్ అవుతాయి. అండ్ అది పక్కన పెడితే ఈటీవీ లో గుర్తుకొస్తుంది అసలు వచ్చింది, నాస్టాల్జీ అంటే ప్రాణం ఇస్తాను సార్ అనే బ్యాచ్ అయితే కనుక మీరు డెఫినెట్లీ ఈ సిరీస్ ని ఒక రేంజ్ లో ఎంజాయ్ చేస్తారు. సో ఈ రెండు ఓటీటీ స్పేస్ లో మాత్రం గట్టిగా ఒక ఊపుతున్నాయి కరెంట్లీ. అండ్ ఇన్స్టాగ్రామ్ లో ఇన్ఫ్లుయెన్సర్ యశస్వి రావు ఈ సినిమాలో లీడ్ అనమాట. అండ్ అదే కాకుండా తమన్ భయ్య రీసెంట్ గా సింపుల్ యాక్ట్ చేశారు తెలుసా, ఇట్స్ అ బైలింగ్వల్, అదేంటి కాసేపట్లో మాట్లాడదాం బట్ ఇప్పుడు మాత్రం రెండు పాటలు మనం వినేద్దాం. గుర్తుకొస్తున్న మూవీ నుంచి, గుర్తుకొస్తున్న వెబ్ సిరీస్ నుంచి ఒక ఒక సాంగ్ ఉందనమాట విచ్ ఐ రియలీ రియలీ లైక్. సో దాని నుంచి ఒక పాట వినేద్దాం అండ్ బ్యాక్ టు బ్యాక్ ఇంకొక పాట, దాని తర్వాత తమన్ భయ్య యాక్ట్ చేస్తున్న రీసెంట్ సినిమా ఏంటి, దాని కథ ఏంటి, దాని కమర్మేషన్ ఏంటి మీకు కొంచెం లైట్ గా చెప్తా. Okay, here goes the track, ee vaise manchi beautiful melody, then it.

0: कर रहा था
1: कहा सबसे भी
2: గట్టిగా
1: అంతకీ ఏ ఊర్రా
3: మాకి పడు
4: సచిన్ కొరే

నథింగ్ మ్యాటర్. సో మొత్తానికి ఈ రోజు షో ఎండ్ టైం కి వచ్చేసాము. దే ధనాధన అవినాష్ తో డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ అంటారు ఓన్లీ ఆన్ రేడియో సుర్భి 107.9 HD 3 డాలస్ నంబర్ వన్ రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ అంటున్నారు. ఒక పక్కనేమో ధోని బర్త్డే, ఇంకో పక్కన వరల్డ్ చాక్లెట్ డే, ఇంకో పక్క ఏమో క్రిస్టియన్ రొనాల్డో సాడ్ ఫేర్వెల్. ఇవన్నీ మొత్తానికి ఈ జూలై 7th ని చాలా మిక్స్డ్ గా హ్యాపీగా అన్ని విధాలుగా మార్చేసింది అనమాట. బట్ ఎండ్ ఆఫ్ ద డే వాట్ నాట్ అ చాక్లెట్ కెన్ ఫిక్స్. సో వరల్డ్ చాక్లెట్ డే రోజు ఈ రోజు ప్రశాంతంగా మీకు ఏదైనా విషయం గురించి బాధపడుతుంటే కనుక మంచి కకావో ఎక్కువ తీసుకుని ఇచ్చి పడేయండి. అండ్ ఈ రోజు అయితే మాత్రం ఇంకొక అనదర్ మ్యాచ్ దట్ యు వాంట్ టు లుక్ ఫార్వర్డ్ ఫర్ అర్జెంటీనాకి ఈజిప్ట్ కి. సో అర్జెంటీనా కూడా మంచిగా రేస్ లోనే ఉంది, మరి ఏం జరుగుతుందో చూద్దాం. ప్రస్తుతానైతే మాత్రం మెక్సికో ఫ్యాన్స్ ఎవరు ఉంటే మాత్రం అసలు మామూలుగా ఆనందంగా ఉంటారు, అండ్ యుఎస్ఏ ఫ్యాన్స్ ఉంటే మాత్రం మామూలు బాధలో ఉంటారు. లైక్ ఆల్వేస్ సే దిస్ సంగతి, ఓకేనా? సో మొత్తానికి మీ ఫేవరెట్ ఫుట్బాల్ మ్యాచ్ కి టికెట్లు తీసేసుకుంటూ బ్యాక్ టు బ్యాక్ పాటలు వినేస్తూ రేడియో సర్వి వింటూ సౌండ్స్ లైక్ హోమ్ అనిపించేస్తూ ఎవ్రీ డే ట్యూన్ ఇన్ అవ్వండి. రేపు ఇంకొక కొత్త ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో వచ్చేస్తాను, మెల్లమెల్లగా బార్ పెంచుదాం మామూలుగా, ఓకేనా? ఇప్పుడైతే మాత్రం రెండు బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్ టాలీవుడ్ హిట్స్ ఇన్ రీసెంట్ ట్రాక్స్ దట్ రిలీజ్డ్ అండ్ గెయిన్డ్ లాట్ ఆఫ్ అటెన్షన్ మనం ప్లే చేద్దాం, ఓకేనా? కమింగ్ అప్ పెద్ది మూవీ నుంచి ఆల్రెడీ నెట్ఫ్లిక్స్ లో ఉంది, జూలై 6th రిలీజ్ అయింది, చిక్రీ కమింగ్ అప్.

0: US లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్ స్ట్రీట్స్ అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్ కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్ క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్ ఇలాంటివి ఆ కమ్యూనిటీకి తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే మర్యాద అండ్ బెస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ అవాయిడ్స్ కంప్లైంట్స్
1: ఈ వీకెండ్ గ్రోసరీస్ ను తీసుకొస్తావా
2: రైస్ దాల్ స్నాక్స్ వెజ్జీస్ స్పైసెస్ ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడానా
1: రిలాక్స్ స్వదేశీ ఉంది కదా ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెసే కాదు మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్ మీట్ పెరుగు పిండి కేక్స్ జస్ట్ స్మూత్ షాపింగ్ బికాస్ గ్రోసరీలో కూడా టెన్షన్ కాదు ట్రస్ట్ కావాలి
3: డైలీ నీడ్స్ ఫెస్టివల్ షాపింగ్ అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్ హ్యాండిల్ ఇట్ స్వదేశీ వే
1: స్వదేశీ గ్రోసరీస్ ఇర్వింగ్ కాసిల్ హిల్స్ ఫ్రిస్కో ఫ్లవర్ మౌంట్ సౌత్ లేక్ అండ్ మెనీ మోర్
4: మిస్టర్ అవినాష్ మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం దీనికి మీ సంజాషి ఏంటి
5: గిల్టీ యువర్ ఆనర్ గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్
6: ఎస్
5: ఒక రోజు బిర్యానీ అని ఒక రోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలి అని స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని ఎలా ఆగను మహాశయ ఎలా ఆగను
7: వెన్ ఇట్స్ దట్ గుడ్ యూ కాంట్ హెల్ప్ బట్ గో బ్యాక్ టేస్ట్ ది వర్డిక్ట్ యువర్ సెల్ఫ్ అట్ బావర్చి డాలస్ ఇస్ ఫేవరెట్ స్పాట్ ఫర్ ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్స్ డైన్ ఇన్ టేక్ అవుట్ ఆర్ డెలివరీ
8: వాట్ ఇస్ దిస్ అడ్రస్ అగైన్
7: బావర్చి ఇండియన్ క్విజీన్ 8201 ఒహియో డ్రైవ్ ప్లేనో కాల్ 972-234-9909 ఆర్ విజిట్ bavarchicaters.com ఫ్రమ్ కేఆస్ టు క్లారిటీ యువర్ డే బిగిన్స్ విత్ 100 నోటిఫికేషన్స్ Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nache vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Noorurinche vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HT3.
3: Konni paatalu chevunu daaki vellipo gundala daaka chere prayanam adi.
0: Like memories.
4: Gurtukostunnai.
0: Like love. Life moments.
3: And ippudu ee anubhutulanni oka chota cherthe,
0: how can we miss that experience?
5: MM Keeravani live in concert.
0: Yes, Mana Keeravani garu live in concert Dallas lo Saturday 25th July na America Center lo 6 PM onwards. Brought to you by Decibels Audio and Visual Vibe.
3: Hurry up and book your tickets at tinyurl.com/MM Keeravani Show.
6: స్వామి గారు, నాకు ఒక కల వచ్చింది. నా పార్టీలో ఫుడ్ అస్సలు బాలేనట్టు, గెస్ట్ అంతా డిసప్పాయింట్ అయ్యి వెళ్ళిపోయినట్టు.
7: నీ కల నిజం అవబోతోంది.
6: దీనికి పరిష్కారం ఏమీ లేదా స్వామి?
7: పరిష్కారం ఇచ్చేద్దాం. వెంటనే ఇండియా టుడే లో క్యాటరింగ్ బుక్ చేయండి. వీళ్ళు టైం

0: call them at 817-829-8888. Radhika, next week mana office event ki please take care of the catering, okay?
1: Sure.
0: How many people are we expecting? 5K anukuntunna, but koncham mood baagunte inka ekku avachu.
1: Idi office party a leka jatra?
0: Tension padakandi. Swadeshi catering unnaru kada. From small gathering up to 10K. They have a full blown kitchen on wheels for on site and industrial catering. So ee tension padakunda, just trust Swadeshi.
2: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
3: గిల్టీ యువర్ ఆనర్. గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
4: ఎస్.
3: ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలి అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని. ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
0: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Bawarchi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
2: What is this address again?
0: Bawarchi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit bawarchi.com.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీనీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: అన్ని పెట్టుకున్నానరా, ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఖర్చు ఒకటి.
2: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో, ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
3: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా, వెన్ యూ ఫేస్ ఎన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్

0: కావాల్సిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా ఖాళీ చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావాల్సిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దట్ టూ జస్ట్ వన్ స్టాప్ షాప్, ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీ డే పూజ ఎసెన్షియల్స్. వన్ నేమ్ టు గో, హరేలి. హరేలి, బ్రింగింగ్ ద టేస్ట్ ఆఫ్ హోమ్ క్లోజర్ టు యూ.
1: Radio Surabhi Civic Signal. Help is here in Texas. Okkosari manam life lo tough situations face chestam. And it can be daunting. Domestic violence, immigration questions, threat to safety. Ilantappudu reach out. Support is closer than you think. For legal guidance, reach out to organizations like RAISES and American Gateways. Your local police department is there for safety. Don't hesitate to call 911 in emergencies. For discrimination or workplace concerns, connect with the Texas Workforce Commission. And for city level support, your local city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
2: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా? ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం. అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మైత్రీస్ ఇండియన్ కుజీన్, వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ద డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీ కోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి. అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
3: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
4: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
3: హాయ్, నేను మీ తేజ సచ్చా.
4: టు లిసన్ టు రేడియో సురభి
3: 107.9 HD3,
4: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
3: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్
5: 107.9 FM HD3.

0: ఇప్పటి నుంచి నాకు కూడా నీలాగే వినపడదు. అది మనిద్దరి ప్రపంచం ఇంకా ఒకటే.
1: ప్రేమంటే మాటలో చెప్పడం కాదు, చేతల్లో చూపించడం అని నిరూపిస్తాం. నిశ్శబ్దంలో గట్టిగా ప్రేమిస్తాం. ప్రామిస్.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్
3: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం. నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.
0: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
3: Radio Surabhi.
4: Radio Surabhi.
5: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
6: Hello, namaste, this is KTR and you're listening to me on Radio Surabhi. Congratulations on being the first radio station, Radio Surabhi. I hope you continue to grow, I hope you continue to reach more and more households, more and more ears. So I hope you go conquer the world.
0: Radio Surabhi, Dallas, the number one Telugu station. OG Telugu Radio, only on 107.9 FM HD3.
7: Konni paatalu chevulunu thaaki vellipo gundala daaka chere prayanam adi.
0: Like memories,
8: gurtukostunnai.
0: Like love, like life moments.
7: అండ్ ఇప్పుడు ఈ అనుభూతులన్నీ ఒక చోట చేరితే
0: హౌ క్యాన్ వి మిస్ దట్ ఎక్స్పీరియన్స్?
9: ఎంఎం కీరవాణి లైవ్ ఇన్ కాన్సర్ట్.
0: Yes, మన కీరవాణి గారు లైవ్ ఇన్ కాన్సర్ట్ డాలస్ లో సాటర్డే 25 జులై నా అమెరికా సెంటర్ లో 6 PM ఆన్వర్డ్స్. బ్రాట్ టు యు బై డెసిబెల్స్ ఆడియో అండ్ విజువల్ వైబ్.
7: హరి అప్ అండ్ బుక్ యువర్ టికెట్స్ అట్ tinyurl.com/mmkiravani show.
10: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
11: గిల్టీ యువర్ ఆనర్, గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
12: Yes.
11: ఒక రోజు బిర్యానీ అని, ఒక రోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలి అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని, ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
0: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Bavarchi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
10: What is this address again?
0: Bavarchi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit bavarchicaters.com.
7: Hey, Bindu. ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
0: చందు, మరి వండనా?
7: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
0: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిట్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
7: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: హల్వా నా ఫేవరెట్.
1: ఇప్పటి నుంచి?
0: ఇప్పటి నుంచి నువ్వు చేసినావు కదా.
1: చెప్పనే లేదు.
0: నువ్వు చేయనేలేదు, అందుకే చెప్పనే లేదు.
1: జూలియట్
0: రిటర్న్ గిఫ్ట్.

0: ఇప్పుడు నువ్వు కూడా
1: జీవితం అనుకున్నా చివరి జీవితాన్ని గుర్తించేసినావు కదా జూలియట్.
2: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
3: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
4: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
3: హాయ్, నేను మీ తేజ సజ్జ.
4: టు లిసన్ టు రేడియో సురభి
3: 107.9 HD3
2: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా
3: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: డు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

body savors every flavor. At Sri Krishna Vilas, prati detail, prati delicacy is crafted to give you the perfect experience. Me weekday tiffins nunchi, Sunday family feast taka. Sri Krishna Vilas gives you a space where conversations flow, hearts relax, and every bite feels like home. Sri Krishna Vilas, now serving in Frisco, 13215 Main Street, Frisco, Texas, or call 469-269-6476. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీ3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ g3electronics.com ఆర్ కాల్ నందా g3 అట్ 919-491-4514. ఫ్రమ్ కేఆస్ to clarity. Your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Konni paatalu chevulnu thaaki vellipo gundala daaka chere prayanam adi.
0: Like memories.
4: Gurtukostunnai.
0: Like love. Life moments.
3: And ippudu ee anubhutulanni oka chota cherthe,
0: how can we miss that experience?
5: MM Keeravani live in concert.
0: Yes, mana Keeravani garu live in concert Dallas lo Saturday 25th July na America Center lo 6 pm onwards. Brought to you by Decibels Audio and Visual Vibe.
3: Hurry up and book your tickets at tinyurl.com/mmkeeravanishow.
0: Radhika, next week mana office event ki please take care of the catering, okay?
6: Sure. How many people are we expecting?
0: 5K anukuntunna, but koncham mood baagunte inka ekku avachu.
6: Idi office party aa leka jatra?
0: Tension padakandi, Swadeshi catering unnaru kada. From small gathering up to 10K, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ee tension padakunda, just trust Swadeshi.
7: Hello, dinner plans enti? Group lo em support chesalaru?
8: What a day, I'm completely exhausted. Dinner plans enti?
9: Nenu em undaledu ee roju dinner ki? Dinner plans enti?
0: Every time okate question. Dinner plans enti? Answer matram chala simple. Madeira and masala. Simple charts to mithai, corporate lunch buffets nunchi, interesting weekend buffets daka. Step into Dallas's best Indian grill with succulent kebabs and slow cooked Mughlai curries beyond comparison. Madeira and masala, a royal feast in every meal. 1900 Marketplace Boulevard, Suite 110, Irving, Texas. Visit madeiraandmasala.com. బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
7: ఇప్పుడాగా నువ్వు చేసినావా? నీకు ఎన్ని వచ్చినాయి ఆఫర్ లెటర్లు?
0: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com. అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
10: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
0: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
10: హాయ్, నేను మీ తేజ సజ్జ.
0: టు లిసన్ టు రేడియో సురభి
10: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
10: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్
2: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజస్ అచ్చా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.
3: అట్లా ఏరు మొహాలు వేసుకుని చూస్తారంట్రా, వాయించండి.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా? ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం. అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మై ట్రీస్ ఇండియన్ కుజీన్. వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మై ట్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి. ఈ వీకెండ్ గ్రోసరీస్ నువ్వు తీసుకొస్తావా?
2: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడానా?
1: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్. జస్ట్ స్మూత్ షాపింగ్, బికాస్ గ్రోసరీ లో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
3: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ ది స్వదేశీ వే.
1: స్వదేశీ గ్రోసరీస్, అర్వింగ్, కాసల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్.
4: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే

0: కన్వీనియంట్ కదా. సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్. ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ ఎన్ఆర్ఐ పేజ్ .com ఆర్ కాంటాక్ట్ గోపాల్ పొన్నంగి అట్ 214-868-7538. టిక్ టిక్ రేడియో సురభి, టైం చెక్. స్టూడియోలో టైం 1 PM.
1: చిన్న చూపు చూసి నోడి ముందు, నువ్వెంతని వాగి నోడి ముందు. చిన్న చూపు చూసి నోడి ముందు, నువ్వెంతని వాగి నోడి ముందు.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సచా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: You're listening to Tuesday Tollywood Throwback, only on Radio Surabhi 107.9 FM HD3.
1: సినిమాల్లో సాధారణంగా నిర్మాత, దర్శకుడు, నటులు ఈ ముగ్గురు పాత్రలు పోషిస్తూ నిర్మించిన సినిమాలు కొన్ని ఉన్నాయండి. చాలా మంది అటువంటి ప్రయోగాలు చేశారు. అయితే మన తెలుగు సినిమాకి సంబంధించినంత వరకు కూడా రామారావు గారు, కృష్ణ గారు వీళ్ళందరూ కూడా సినిమాలు నిర్మించి, దర్శకత్వం వహించి ఆ సినిమాలు నటించారు కూడా. అయితే ఒక సినిమాలో ఆ సినిమాని నిర్మిస్తూ, ఆ సినిమాకి దర్శకత్వం వహిస్తూ మూడు విభిన్నమైన పాత్రలు, ఒకరు నిత్యం ఈర్షాసూయులతో రగిలిపోయే దుర్యోధనుడైతే, ఇంకొకరు మహావీరుడయ్యి ఉండి కూడా కట్టుబానసైన కర్ణుడు, ఇంక మూడో వ్యక్తి అన్ని తెలిసినా సరే చూస్తూ నవ్వుతూ ఉండే కృష్ణుడి పాత్ర. ఈ మూడు పాత్రలు కూడా మూడు విభిన్నమైన పాత్రలు. వాటికి ఆహార్యం వేరు, వాటి నడక వేరు, వాటి డైలాగులు వేరు, అన్ని వేరే. ఇటువంటి మూడు పాత్రలు క్లిష్టతమైన పాత్రలను పోషిస్తూ ఆ సినిమాకి దర్శకత్వం వహిస్తూ ఆ సినిమాని నిర్మించడం అనేది ప్రపంచ సినీ చరిత్రలో అరుదైన సంఘటన చెప్పొచ్చు. ఆ అద్భుతాన్ని సృష్టించింది రామారావు గారు అయితే, రామారావు గారు కూడా ఒక అద్భుతమే. ఆ సినిమా కేవలం 6 నెలల్లో, ఇంకా చెప్పాలంటే 43 పని దినాల్లో నిర్మించారు. ఆ సినిమా ఎంత చరిత్ర సృష్టించిందో అందరికీ తెలిసిందే. 50 సంవత్సరాలైనా ఈ రోజుకి కూడా ఆ సినిమా గురించి, ఆ సినిమాలోని పాటల గురించి, ఆ సినిమాలోని డైలాగుల గురించి మనందరం

0: నారాయణ రెడ్డి గారు ఆయన సినిమా పాటలు అవి కేవలం సినిమా పాటలు కాదండి, అవి కవిత్వాలు చెప్పాలంటే కావ్యాలు అవి. నారాయణ రెడ్డి గారి పాటల్ని మనం పరిశీలిస్తే ఆయన ఎక్కడా రాజీపడినట్టుగా మనకు అనిపించదు. ఎందుకంటే సినిమా అనేది కోట్లతో వ్యాపారం, అంచేత కొన్ని వాణిజ్యపరమైన అవసరాలను కూడా గుర్తించుకోవాల్సి వస్తుంది, వాటికి ప్రాధాన్యత ఇవ్వాల్సి వస్తుంది. ఆ పరంగా ఆ రచయితల మీద కాస్త ఒత్తిడి పెట్టే అవకాశం ఉంటుంది. కానీ నారాయణ రెడ్డి గారికి మాత్రం ఆయన పాటలు ఉంటే ఎక్కడ కూడా ఆయన మీద అటువంటి ఒత్తిడి ఎవరు పెట్టినట్టుగా అనిపించదు. ఇంకా చెప్పాలంటే ఆయన కవిగా స్వతంత్రుడు, కానీ ఆయన కాస్త ఎక్కువ స్వాతంత్రం అనుభవించారేమో అనిపిస్తుంది. ఎందుకంటే మీరు చెల్లెలి కాపురం సినిమాలో తీసుకుంటే అందులో నాయకా నాయకుల మధ్య ఒక పోటీ పాట పెట్టాలి అంటే దానికి నారాయణ రెడ్డి గారు ఏమని చరణ కింకునులు గల్లు గల్లు మొన్న కర కంకణములు గలగలలాడగా వీణీ లెక్క చెప్పారు విలాస బంధుర తనువులతిక చంచల.
1: Hi guys, this is Hari Shankar, Radio Surabhi. First 24/7 Telugu radio in United States. 107.9 FM, HD3 quality to meeku marinta cheru kaabotham. Keep listening to me next on Radio Surabhi.
2: You're listening to Radio Surabhi, 107.9 FM, HD3.
3: Hello Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
4: Radio Surabhi.
3: Radio Surabhi.
5: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
3: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
6: కొన్ని పాటలు చెవులను తాకి వెళ్లిపో, గుండెల దాకా చేరే ప్రయాణం అది.
7: లైక్ మెమరీస్,
8: గుర్తుకొస్తున్నాయి.
7: లైక్ లవ్, life moments.
6: And ippudu ee anubhutulanni oka chota cherthe,
7: how can we miss that experience?
9: MM Keeravani live in concert.
7: Yes, Mana Keeravani garu live in concert Dallas lo Saturday 25th July na America Center lo 6 PM onwards. Brought to you by Decibels Audio and Visual Vibe.
6: Hurry up and book your tickets at tinyurl.com/mmkeeravanishow.
0: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
10: ఎస్ సార్.
0: రాజులాస్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
10: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
0: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజులాస్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
11: విజిట్ రాజులాస్ kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
7: మేము నలుగురం ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్న పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాజిన్, ఫ్రిస్కో, ఫ్లవమా, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్.
12: చరణ కింకిణులు గల్లు గల్లు మన కర కంకణములు గల గలలా.

ఇదే నాగేశ్వరరావు గారి చరిత్ర అంటే తెలుగు సినిమా చరిత్ర. తెలుగు సినిమా చరిత్ర అంటే నాగేశ్వరరావు గారి చరిత్ర. ఎందుకంటే 1944 నుంచి 2014 వరకు దాదాపు 70 సంవత్సరాలకు పైగా ఆయన సినీ జీవితం అంటే పూర్తిగా తెలుగు సినిమా గురించి మాట్లాడడం కిందే లెక్క. నాగేశ్వరరావు గారు ఉన్న గొప్పతనం ఏంటంటే ఆయన బలాలు బలహీనతలు ఆయనకి స్పష్టంగా తెలుసా. దానికి తగ్గట్టుగానే కెరీర్ లో ఆయన పాత్రలు ఎంచుకుంటూ తన సినీ ప్రస్థానాన్ని కొనసాగించారు. మహానటుడు అయ్యుండి కూడా ఇంకా 2nd ఇన్నింగ్స్ లో ఆయన తన మనవాళ్ల వయసున్న దర్శకులతో పనిచేస్తున్నప్పుడు కూడా దర్శకుడు సెట్లోకి రాగానే కుర్చీ నుంచి లేచి నించునే నమస్కారం ఆయన. ఆ బాటలోనే చాలా మంది నడిచారు. నాగేశ్వరరావు గారు మామూలుగా చాలా ఇంటర్వ్యూల్లో మాట్లాడుతూ ఆయన కొన్ని చెప్పిన మాటలు ప్రతి ఒక్కరు కూడా తమ జీవితంలో పుట్టిన దగ్గర నుంచి సర్వకాల సర్వావస్థల్లో కూడా వినదగ్గ మాటలు ఆచరించదగ్గ సూత్రాలని ఆయన మనకి చెప్పారు. గొప్ప ఫిలాసఫర్ నాగేశ్వరరావు గారు ఇండస్ట్రీలో సంపాదించిన ధనాన్ని ఇండస్ట్రీలను ఖర్చు పెట్టాలని ఉద్దేశంతో దుక్కుపాటి మధుసూదన్ రావు గారితో అన్నపూర్ణ సంస్థని స్థాపించి ఎన్నో గొప్ప గొప్ప సినిమాల్ని మనకు అందించారు. తద్వారా సినీ కళావంతులకు సేవ చేయడమే కాదు ఎంతో ఎన్నో కుటుంబాలకి ఆయన జీవనాధారం.

తెలుగువారి సూపర్ స్టార్ కృష్ణ గారు. కృష్ణ గారి డేరింగ్ అండ్ డాషింగ్ హీరో నటశేఖర్ కృష్ణ అంటూ బిరుదులు కూడా ఉన్నాయి. కానీ సినీ పరిశ్రమలో అందరూ కూడా ముక్త కంఠంతో చెప్పి ఆయన గురించి చెప్పే మాట ఏంటంటే ఆయన బంగారం లాంటి మనిషి అని చెప్పి. ఎందుకంటే ఒక నిర్మాత తనతో సినిమా తీసినప్పుడు ఆ సినిమా ఆశించిన విజయం సాధించకపోతే తద్వారా ఆ నిర్మాత గాని నష్టపోతే వెంటనే ఆయన పిలిచి డేట్లు ఇచ్చి ఆయన చేత ఒక విజయవంతమైన సినిమాని తీయించి అతను మళ్లీ ఆర్థికంగా నిలదొక్కునేలా చేసే బంగారం లాంటి మనిషి కృష్ణ గారు. ఇంకా చెప్పాలంటే బంగారు కొండ కృష్ణ గారు. నవ్యతకి అలాగే కొత్త రకమైన సాంకేతికతను ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుంటూ అది తెలుగు సినిమాకి పరిచయం చేస్తూ ఆయన తన పద్మాలయ సంస్థ ద్వారా ఎన్నో మంచి సినిమాలు తీశారు. మొట్టమొదటి ఫుల్ లెంగ్త్ ఈస్ట్ మన్ కలర్ సినిమా అల్లూరు సీతారామరాజు, అలాగే మొట్టమొదటి 70mm సినిమా సింహాసనం. ఇలాగా టెక్నాలజీని తెలుగు సినిమాకి పరిచయం చేయడంలో కృష్ణ గారు ఎప్పుడూ ముందుంటారు. తెలుగు సినిమా తెర మీద విలన్లు అక్కడ హీరో చెల్లినో తల్లినో నానా పాటలు పెట్టేస్తుంటే ఇక్కడ ప్రేక్షక స్థానంలో కూర్చుని మనకి కడుపు మండిపోతూ ఉంటుంది. ఆ సమయంలో ఒక్కసారిగా కృష్ణ గారు ఎంట్రీ ఇస్తే మనడు వచ్చాడ్రా ఇంక ఈ పని అయిపోయినట్టే అని చెప్పి ఆ ప్రేక్షకుల నుంచి చప్పట్లు ఆ విధంగా ఆంధ్రలోకాన్ని ఉర్రూతలు లిగించారు. అందుకని అభిమానులు అందరి నటినట్లు అందరికీ ఉంటారు. కానీ అభిమానులు ఎందు సూపర్ స్టార్ కృష్ణ గారి అభిమానులు వేరయ్యా విశ్వ హావిరామ్ వేరే అని చెప్పి

0: to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, స్కూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
2: From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
3: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్, ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్, రోటీస్ టు ఎవ్రీడే పూజ ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
4: Manashanti. Mental peace. Masala dosa.
5: శ్రీ కృష్ణ విలాస్ కి రండి. 70+ దోస వెరైటీస్ తో మీకు స్వాగతం పలుకుతోంది. బృందావన్ రిఫ్రెషర్స్ అయినా, గోకుల్ స్ప్రైడ్ ఊతప్పమైనా, గోపాలస్ డివైన్ కర్రీస్ అయినా, మీ రుచికి తగ్గట్టు కస్టమైజబుల్ నో ఆనియన్ నో గార్లిక్ మెన్యూ అయినా, చిన్ని కృష్ణుడి స్వీట్ టూత్ సాటిస్ఫై చేయడానికైనా మా మెన్యూ సంసిద్ధం. శ్రీ కృష్ణ విలాస్, ఎక్స్పీరియన్స్ రిచ్ ట్రెడిషన్స్ అండ్ ఇర్రెసిస్టిబుల్ ఫ్లేవర్స్. 13215 మెయిన్ స్ట్రీట్, ఫ్రిస్కో. కాలర్స్ 4692696476.
6: అన్ని పెట్టుకున్నాను రా, ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్.

0: listening to Tuesday Tollywood Throwback. Only on Radio Surabhi 107.9 FM HD3.
1: తెలుగువారి మదన్ మోహన్ రమేష్ నాయుడు గారు. రమేష్ నాయుడు గారు అంటే మాధుర్యానికి ప్రతీతి. రమేష్ నాయుడు గారు ముఖ్యంగా జీవితాన్ని చూసుకుంటే 10 ఏళ్ల వయసులో సంగీతం మీద ఆ అభిరుచితో ఇష్టం కొద్దీ ఇల్లు విడిచి వెళ్ళిపోయి ఆయన ఉత్తర భారతదేశంలో ఉద్దండలేని వారి దగ్గర పనిచేసి వాళ్ళ దగ్గర సంగీతంలో మెళకువలు నేర్చుకుని మన అదృష్టం కొద్దీ తెలుగు సినిమా పరిశ్రమలో ప్రవేశిస్తే ఆయనకి దాసరి నారాయణరావు గారు, జంజాల గారు కూడా ఆహ్వానించి ఎన్నో అవకాశాలు ఇచ్చి వాళ్ళ ఆయన చేత మంచి గొప్ప గొప్ప పాటలు చేయించారు వాళ్ళ సినిమాల్లో. ముఖ్యంగా తీసుకుంటే జంజాల గారి ముద్ద మందారం, అలాగే దాసరి నారాయణరావు గారు తీసిన కళ్యాణి, ఆ తర్వాత శివరంజని, జంజాల గారి దర్శకత్వంలో వచ్చిన ఆనంద భైరవి, ఇలా ఎన్నో చిత్రాల్లో మధురాతి మధురైన పాటలు అందించారు రమేష్ నాయుడు గారు. సాంప్రదాయ వాయిద్యాలతో ఆయన కూర్చిన బాణీలు, ఆయన స్వరపరిచిన పాటలు ఇప్పటికీ కూడా మనకి నిత్య నూతనంగా మనం

0: undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Konni paatalu chevulunu taaki vellipo gundala daaka chere prayanam adi.
0: Like memories.
4: Gurtukostunnai.
0: Like love. Life moments.
3: And ippudu ee anubhutulanni oka chota cherthe,
0: how can we miss that experience?
5: MM Keeravani live in concert.
0: Yes, mana Keeravani garu live in concert Dallas lo Saturday 25th July na America Center lo 6 pm onwards. Brought to you by Decibels Audio and Visual Vibe.
3: Hurry up and book your tickets at tinyurl.com/mmkeeravanishow.
6: హే బిందు, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలంది.
0: చందు, మరి వండనా?
6: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
0: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిట్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
6: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
7: స్వామి గారు, నాకు ఒక కల వచ్చింది. నా పార్టీలో ఫుడ్ అస్సలు బాగాలేనట్టు, గెస్ట్ అంతా డిసప్పాయింట్ అయ్యి వెళ్ళిపోయినట్టు.
8: నీ కల నిజం అవబోతోంది.
7: దీనికి పరిష్కారం ఏమీ లేదా స్వామి?
8: పరిష్కారం ఇచ్చేద్దాం. వెంటనే ఇండియా టుడే లో క్యాటరింగ్ బుక్ చేయండి. వీళ్ళు డైనింగ్ మాత్రమే పాపులర్ కాదు, మీ ఇంట్లో జరిగే

0: at 817-829-8888.
1: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
2: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లెండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి, పెళ్లిళ్ళకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ట్ డాలస్ లో వన్ స్టాప్ షాప్ వివేక్ ఫ్లవర్స్.
1: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది, జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రానల్డ్ రీగన్ బులవర్డ్, యూనిట్ 606, లియాండర్ టెక్స్.
3: ఆస్య బ్రహ్మ జంజాల గారు, ఆయన ముందుగా సంభాషణ రచయితగా అందరికి పరిచయస్తులు. జంజాల గారు సంభాషణ అంటే అడవిరాముడు లేదా శంకరాభరణం, సప్తపది, ఆ తర్వాత వేటగాడు, ఈ చిత్రాలన్నిటికీ కూడా సంభాషణ రచయితగా ఆయన రచించిన సంభాషణలు ఎంతో ప్రాచుర్యం పొందాయి. అయితే ఆ తర్వాత ఆయన దర్శకుడిగా మొట్టమొదటిసారిగా ముద్దమందారం సినిమా తీసి ఆ తర్వాత దాదాపుగా 42 సినిమాలకు ఆయన దర్శకత్వం వహించారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన సినిమాల్లో చాలా వరకు హాస్య ప్రధానమైనవి. హాస్యానికి సూపర్ స్టార్ హోదాని కల్పించిన దర్శకుడు జంజాల గారు. జంజాల గారు ఆయన తీసిన చిత్రాలన్నీ కూడా ఈ రోజుకి మనం సర్వకాల సర్వావస్థల్లో కూడా మనం ఎప్పుడైనా సరే మనకి ఏమాత్రం చికాకున్న, కాస్త మనసు కాస్త బాగా లేకపోయినా, బాగున్నా, అన్ని సందర్భాల్లో కూడా కుటుంబ సమేతంగా చూడదగ్గ ఆరోగ్యకరమైన చిత్రాలు అందించారు. నవ్వడం ఒక యోగం, నవ్వించడం ఒక భాగం, నవ్వలేకపోవడం ఒక రోగం అంటూ నవ్వుకి నిర్వచనాన్ని అందించారు జంజాల గారు.

0: to Tuesday Tollywood Throwback. Only on Radio Surabhi 107.9 FM HD3.
1: చక్రవర్తి గారు సంగీత దర్శకులుగా 800 పైగా చిత్రాలకి ఆయన దర్శకత్వం వహించారు. ఆయన మోగ ప్రేమతో సంగీత దర్శకుడిగా మారి అంతకుముందు డబ్బింగ్ ఎక్కువగా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా పనిచేశారు ఆయన. కానీ సంగీతం మీద మక్కువ కొద్దీ ఆయన సంగీత దర్శకుడిగా మారిన తర్వాత మోగ ప్రేమతో ఆయన మొట్టమొదటి అవకాశం వచ్చిన స్వామిబాబు గారు నటించిన చిత్రం. కానీ ఆ తర్వాత వచ్చిన శారద ఆయనకి సంగీత దర్శకుడిగా చాలా మంచి పేరు తెచ్చింది. ఆ తర్వాత దాదాపు 2 దశాబ్దాల పాటు అప్రతిహతంగా సాగింది ఆయన జైత్రయాత్ర. ఎన్నో సూపర్ డూపర్ చిత్రాలకు ఆయన సంగీతం అందించారు. ముఖ్యంగా స్వామిబాబు గారు ఆయన నటించిన మల్లెపూ చిత్రం హిందీలోని క్లాసిక్ వ్యాస, దాన్ని తెలుగులో తీసినప్పుడు అంత మంచి మ్యూజిక్ అంత మంచి పాటలు ఉన్నాయి కదా, దాన్ని తెలుగులో ఎవరికి చేయాలి అంటే చక్రవర్తి గారు చేయగలరా లేదా అని చెప్పి దర్శకులు ఆయన కొంచెం సందేహపడుతుంటే ఆయన చాలా రోజులు తీసుకున్న తర్వాత చక్రవర్తి గారికి అవకాశం ఇస్తే ఆయన ఛాలెంజ్ గా తీసుకుని మల్లెపూరు సినిమాని ఆ సినిమాలోని పాటలకు ఆయన స్వరపరిచారు. హిందీలోని ప్యాసాకి ఏమాత్రం తీసిపోకుండా చాలా అద్భుతంగా ఆ సినిమాలోని పాటలు అన్ని కూడా అంటే వేటూరు గారి సాహిత్యానికి చక్రవర్తి గారి సంగీతం తోడై ఆ సినిమా విజయంలో సంగీతం పాడింది.

విశ్వనాథ్ గారు సంగీత ప్రధానమైన సంగీతం, శాస్త్రీయ నృత్యం ప్రధానమైన చిత్రాలే కాకుండా ఆయన తీసిన మొట్టమొదటి చిత్రం ఆత్మగౌరవం నుంచి చూసుకుంటే కూడా, ఆత్మగౌరవం లేదంటే శారద, ఓ సీత కథ, శుభలేఖ, సిరిసిరిమూవ, సప్తపది, వీటన్నిట్లో కూడా మనం గమనిస్తే ఏదో ఒక సామాజిక సమస్య లేదంటే మామూలుగా కుటుంబ సభ్యులు కుటుంబంలో ఏర్పడే చిన్న చిన్న సమస్యలు వీటిని కథా వస్తువులుగా తీసుకుని చాలా చక్కటి సినిమాలు తీశారు ఆయన. అంతేకాదు ప్రపంచం సినిమా చరిత్రలో ఒక గొప్ప సినిమాగా పేరు పొందిన శంకరాభరణాన్ని అందించిన విశ్వనాథ్ గారు, అలాగే ఆయన తీసిన ప్రతి సినిమాలో కూడా ఎటువంటి అసభ్యతకి తావు లేకుండా, సంభాషణలో కాదు సన్నివేశాల్లో కూడా ఎటువంటి అసభ్యతకు తావు లేకుండా కుటుంబం అందరూ కలిసి చక్కగా చూడదగ్గ ఎన్నో సినిమాలు అందించిన నిజమైన కళాత్మక తపస్వి శ్రీ కె విశ్వనాథ్ గారు.

0: listening to Radio Surabhi 107.9 FM HD3. రేడియో సురభి సివిక్ సిగ్నల్ సెలబ్రేట్ ప్రౌడ్లీ సెలబ్రేట్ రెస్పాన్సిబ్లీ యాజ్ ఎ కమ్యూనిటీ మనకి పండుగలు చాలా ఇంపార్టెంట్ దే బ్రింగ్ అస్ టుగెదర్ విత్ ది రైట్ ప్లానింగ్ సేఫ్టీ అండ్ రెస్పెక్ట్ లెట్స్ మేక్ అవర్ ఫెస్టివల్స్ మోర్ మీనింగ్ఫుల్ చెక్ ఫర్ సిటీ పర్మిట్స్ అప్రూవల్స్ అండ్ టైమ్ లైన్స్ ఇఫ్ యూ హ్యావ్ లార్జ్ క్రౌడ్స్ ఫుడ్ ఆర్ స్టేజెస్ పర్మిషన్స్ ఆర్ ఎ మస్ట్ ఫాలో నాయిస్ లిమిట్స్ మేనేజ్ పార్కింగ్ అండ్ అవాయిడ్ బ్లాకింగ్ పబ్లిక్ స్పేసెస్ కీప్ క్లియర్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్ ఎన్ష్యూర్ ఎమర్జెన్సీ యాక్సెస్ బేసిక్ సెక్యూరిటీ అండ్ క్రౌడ్ కంట్రోల్ మేక్ యువర్ ఈవెంట్ కంఫర్టబుల్ for everyone. When we respect the community supports us.
1: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Pallimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
2: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
3: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
2: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిసి బెల్లవా, చీజ్ దోశ, పనీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆంకి పనీర్ టిక్కా, విచ్ అమీ కబాబ్. పరాటా కూడా.
3: ఏంది బ్రో, గని చెప్పినావు? నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
2: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి, యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine in, take away or full service catering.
4: Mera tumhara hamara pyar sabka favorite india bazaar.
5: Gata 24 ella nunchi india bazaar manandarki kavalsina vastulu anni andistu. It has grown on us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit india bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with india bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.

0: చల్బాగుపడుతున్నారే.
1: పై షడ్జు మందరం.
0: చూడండి

0: to Tuesday Tollywood Throwback. Only on Radio Surabhi 107.9 FM HD3.
1: ఒకసారి విశాఖపట్నంలో సినిమా అవార్డుల ఫంక్షన్, ఐ థింక్ బహుశా నంది అవార్డుల ఫంక్షన్ అనుకుంటాను, ఆ ఫంక్షన్ జరిగినప్పుడు సినిమా తారలు అందరూ కూడా ట్రైన్ లోనే విశాఖపట్నం వచ్చారనమాట. వాళ్ళని చూడడం కోసం చెప్పి విశాఖపట్నం రైల్వే స్టేషన్ కి వెళ్తే తారలందరూ ఒక్కొక్కరుగా వస్తున్నప్పుడు అందులో దూరం నుంచి కృష్ణరాజు గారిని చూస్తే పొడివేని విగ్రహం ఒక రాజస్సు ముట్టిపడుతూ ఎంతో టీవీగా నడుచుకొస్తుంటే కన్నార్పకుండా ఆయన వైపు చూస్తూ ఉండిపోయాం మేము. కృష్ణరాజు గారు రెబల్ స్టార్ గా కటక హృదయ సినిమా నుంచి ఆయనకు ఆ పేరు వచ్చిన ఆయన మంచి అభిరుచి గల నిర్మాత కూడా. ఆయన సొంత సంస్థ గోపికృష్ణ మూవీ స్థాపించి మంచి మంచి సినిమా కృష్ణవేణి దగ్గర నుంచి కృష్ణవేణి, అమరదీపం, తాండ్ర పాపారేడు ఇలా మంచి మంచి సినిమాలను ఆయన తీశారు. మంచి నటనే కాదు, ఇంకోటి ఏంటంటే ఆయన కెరీర్ బిగినింగ్ లో కొన్ని మంచి మంచి సినిమాలు వచ్చాయండి ఆయన. అంటే ఎక్కువగా అంటే ఆయన చూస్తే మనకి ఒక యాంగ్రీ యంగ్ మ్యాన్ డబుల్ స్టార్ రూల్స్ అనుకుంటాం, కానీ కెరీర్ బిగినింగ్ చేసిన సినిమాలు చూస్తే అమ్మా నాన్న, ఇంటి కోడలు, వింత దంపతులు ఇలా కొన్ని కుటుంబ కథా చిత్రాలు కూడా చాలా చేశారని చెప్పి.

0: ఒకప్పుడు తెలుగు సినిమాల్లో పాటలు పూర్తిగా శాస్త్రీయ సంగీత పద్ధతుల్లోనూ, అలాగే పద్యాలు పూర్తిగా నాటకీయంగా, అంటే నాటకాల్లో పద్యాలు ఎలా పాడేవారు ఇంచుమించు అలాగే ఉండేవి. అటువంటి వాటిని కాస్త వాటికి ఒక అందమైన రూపం ఇచ్చి సినిమాకి ఏ విధంగా అయితే ఉంటే బాగుంటుందో అందమైన రూపాన్ని ఇచ్చింది మాత్రం ఘంటసాల గారి తెలుగు పాట ఇలా పాడితే బాగుంటుంది. ఎందుకంటే మామూలుగా ఒక పాటను తీసుకుంటే అది తెర మీద నటినట్లు అభినయిస్తారు, కానీ తెర వెనుక గాయకులు కూడా పాటను అభినయించాలి, అభినయించి పాడాలి అని చెప్పిన వ్యక్తి ఘంటసాల గారు. భావయుక్తంగా పాడడం ఆ పాటకి మరింత అందాన్ని చేకూరుస్తుంది. అంతేకాదు అది చూస్తున్న ప్రేక్షకుడికి కూడా ఆ పాట బాగా ఆయనకి పడుతుంది. సో ఆ విధంగా తెలుగు పాటకి, తెలుగు పద్యానికి సినిమా పరంగా ఒక రూపాన్ని ఇచ్చి, ఈ రోజుకి కూడా మనం పాడుతున్న పాటలన్నీ కూడా ఒకప్పుడు ఘంటసాల గారు రూపొందించిన ఆ పద్ధతిలోనే అవి నడుస్తున్నాయి ఇప్పటికీ కూడా. భావయుక్తంగా పాడడం ఘంటసాల గారు నిజంగా తెలుగు సినిమా పరిశ్రమకే కాదండి, గాయక లోకానికి లభించిన ఒక అద్భుతం. ఎందుకంటే కొన్ని కొన్ని పాటలు ఆయన పాటలు వింటుంటే అంటే భావయుక్తంగా పాడతారు ప్రతి పాట, కానీ కొన్ని కొన్ని పాటలు వింటుంటే మాత్రం అది మానవ మాత్రులకి సాధ్యమయ్యే పాటలు కావండివి. దాని వెనుక నిజంగానే ఒక కేవలం అంటే ఆయన మంచి గాత్రం అనేది
1: దైవతం.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. BNRJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Konni paatalu chevulunu thaaki vellipo gundale daaka chere prayanam adi.
1: Like memories.
4: Gurtukostunnai.
1: Like love. Life moments.
3: And ippudu ee anubhutulanni oka chota cherthe,
1: how can we miss that experience?
5: MM Keeravani live in concert.
1: Yes, mana Keeravani garu live in concert Dallas lo Saturday 25th July na America Center lo 6 PM onwards. Brought to you by Decibels Audio and Visual Vibe.
3: Hurry up and book your tickets at tinyurl.com/mmkeeravanishow.
6: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
7: ఇప్పటిదాకా నువ్వు చేసిన నీకెన్న ఆఫర్ లెటర్లు
6: అవుతుంది బ్రో. ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
1: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com. రాధిక, నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ ఈవెంట్ కి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ది కేటరింగ్, ఓకే? షూర్. హౌ మెనీ పీపుల్ ఆర్ వి ఎక్స్పెక్టింగ్? 5K అనుకుంటున్నా, బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు. ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర? టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ. తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ VVF యాక్టెక్ INC. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. VVF యాక్టెక్ INC is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: ఇప్పటి నుంచి నాకు కూడా నీలాగే వినపడదు. అది మనిద్దరి ప్రపంచం ఇంకా ఒకటే.
1: ప్రేమంటే మాటల్లో చెప్పడం కాదు, చేతుల్లో చూపించడం అని నిరూపిస్తాం. నిశ్శబ్దంలో గట్టిగా ప్రేమిస్తాం. ప్రామిస్.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే మర్యాద, అండ్ బెస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ అవాయిడ్స్ కంప్లైంట్స్.
2: ఈ వీకెండ్ గ్రాసరీస్ నువ్వు తీసుకొస్తావా?
3: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడా.
2: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెసే కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్, జస్ట్ స్మూత్ షాపింగ్. బికాస్ గ్రోసరీ లో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
4: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ ది స్వదేశీ వే.
2: స్వదేశీ గ్రోసరీస్, ఇర్వింగ్, కాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ.
5: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nacche vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooroorinchi vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Mullen Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.
6: నాకు ఇంకా గుర్తుంది, 20 years ago మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానీ చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, you name it, we got it. In that too, just one stop shop, from fresh produce, rotis to everyday puja essentials, one name to go, Hareli. Hareli, bringing the taste of home closer to you. From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.

భార్యకి కోపం వచ్చి అల్కగదిలో కూర్చున్నా, గర్ల్ ఫ్రెండ్ బుంగ మూత పెట్టుకున్నా, అండ్ పిల్లలకి ఏదో నచ్చని విషయం జరిగినప్పుడు కూర్చొని అని ఏడుస్తున్నా, వీళ్ళందరికీ ఒక్కటే గిఫ్ట్ ఇచ్చేసి ఏంటంటే చిరునవ్వు తీసుకురావచ్చు. అదేమిటంటే చాక్లెట్ కళ్ళు కావు, యాక్చువల్లీ చాక్లెటే. చాక్లెట్ ఇచ్చేస్తే ఎవరికైనా ఏంటంటే చిరునవ్వు వచ్చేస్తుంది. ఎంత కోపంగా ఉన్నా, ఎంత పుంగుమూత పెట్టుకున్నాను, ఎంత అయినంటే ఏడుస్తున్నా కూడా అండి చాక్లెట్ గిఫ్ట్ కింద ఇచ్చేసండి. ఎక్కువ ఖర్చు కూడా పెట్టక్కర్లేదు, అండ్ దే కెన్ జస్ట్ ఎంజాయ్, ఆ కాసేపు ఎంజాయ్ చేసేస్తారు. హాయ్, హలో, గుడ్ ఈవినింగ్, మంగళవారం పూట మీ అందరికి హలో చెప్తున్నాను. నేను మీ ఆర్జే కల్పన, అండ్ ఇప్పుడు వచ్చేసాను కాబట్టి 4 to 7 PM ఉంటాను ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ 107.9 FM HD3 రేడియో సుర్భి. పాటలు, ఆటలు, మాటలతో కంటిన్యూ అవుతుంది ఈ 3 గంటలు. అండ్ ఈ లోపల మీరన్న పాట వినాలన్నా, వినిపించాలన్నా మా స్టూడియోకి కాల్ చేయొచ్చు అట్ 972-636-1966. ఇవాళ చాక్లెట్ డే, ఇంటర్నేషనల్ చాక్లెట్ డే. అసలు ఇంటర్నేషనల్ డేస్ అని సెలబ్రేట్ చేస్తారు కదా, దీని వెనకాల అర్థం ఏంటంటే ఆ ఒక్కరోజైనా మనం ఆ వెనకాలన్న తాత్పర్యం ఏంటో, హిస్టరీ ఏంటో, అసలు ఎలా మొదలు పెట్టామో అనేది కనీసం తలుచుకుంటాం, గుర్తు తెచ్చుకుంటాం అనేది. సో అలాగే ఇవాళ డే ఏంటంటే ఇంటర్నేషనల్ చాక్లెట్ డే. అసలు ఎలా స్టార్ట్ అయింది చాక్లెట్, ఏమిటి వాటి వివరాలు కూడా మీకు అందిస్తాను. బట్ ఇప్పుడైతే ఒక చాక్లెట్ లాంటి పాట వినేసేద్దాం మనం. హియర్ వి గో.

పూల రంగుడు సినిమాలో ఇవాళ చాక్లెట్ గురించి మాట్లాడుతూ నేను కూడా ఏంటంటే మర్చిపోయాను మన స్పాన్సర్స్ కి థ్యాంక్స్ చెప్పడం. సో వాళ్ళని కూడా చాక్లెట్ తో మనం మైమరిపి చేద్దాము. అయితే షో స్టార్ట్ చేసే ముందర ఐ థ్యాంక్ మై ఆల్ ఆర్ స్పాన్సర్స్ వర్సెస్ అడియర్ ఆనంద్ భవన్ అంటే ఈ టు బి ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్, మైత్రీస్ రెస్టారెంట్, డాలస్ మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్, ఆల్సో టెక్సస్ స్కోలాస్టిక్ క్రికెట్ బోర్డ్ ఛాంపియన్షిప్, శ్రీకృష్ణ విలాస్, ఇంకా సనాస్ వెడ్మిగాల. సో వీటి వివరాలు కూడా త్వరలో మీకు అందించేస్తాను. మీరు వింటున్నారు సురభి డీ టూ డ్రైవ్ టైమ్ షో. దిస్ ఇస్ యువర్ హోస్ట్ ఆర్జే కల్పన. నేను ట్యూస్డేస్ అండ్ వెనస్డేస్ ఉంటాను ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ 107.9 ఎఫ్ఎం HD3. ఇవాళ వెదర్ ఎలా ఉందనంటే డాలస్ లో నిన్న రాత్రి కాస్త ఉరుములు మెరుపులు వచ్చాయి. కొన్ని కొన్ని ప్రాంతాల్లో డాలస్ ప్రాంతాల్లో వర్షం కూడా పడింది. కాస్త మన దోస పని మీద నీళ్లు జల్లుట పడింది. ఇవాళ మాత్రం చాలా ఎండగానే ఉంది, 97 degrees ఫారెన్హైట్ అని చెప్పుకోవచ్చు. కానీ ఇది మాత్రం జస్ట్ రికార్డ్, బట్ ఇంటెన్సిటీ ఇంకాస్త హైగా ఉంది. ఆల్సో ఈ శనివారం, ఆదివారం, సోమవారం, మంగళవారం వర్షం సూచనలు అయితే ఉన్నాయి. మరి అప్పటి వరకు ఆ సూచనలు అలానే ఉంటాయో

ये एक रिपोर्ट आयो तेलित गानी बट राइट नाउ इट्स कंप्लीटली सनी फॉर नेक्स्ट फोर डेज एंड मेरे इंटर सुरभि डी टू ड्राइव टाइम शो एंड मेले एवरना सॉकर गनक चूस्तुंटे इवलट मैच चालम चूसे उंटारु अर्जेंटीना ईजिप्ट मध्य आलमोस्ट ईजिप्ट गेलुस्तुंदनी अनुकुन्नारु कानी अला मेस्सी वच्चेसी वाळ्ळनि एंटंटे अटू एटू कदिलिंचेसारु अन्नमाट సో 3-2 తో అర్జెంటీనా గెలుచుకుంది రౌండ్ 16 లో. అలాగే ఇప్పుడు స్విట్జర్లాండ్ అండ్ కొలంబియా 0-0 లో ఆడుతుంది, లైవ్ నడుస్తుంది ఆ మ్యాచ్. అండ్ ఇంకా మీరన్న పాటలు వినాలన్నా వినిపించాలన్న కాల్ చేసేసి వచ్చు మా స్టూడియోకి 972-636-1966 కి.

పెళ్లి కూతురులాగా రెడీ అయ్యి తస్స దియా అనే లాంటి మేకప్ కనుక చేస్తే ఎంత బాగుంటుంది కదా. సో అలాంటి ఆప్షన్స్ మీకు అందిస్తున్నాము, విచ్ ఇస్ సనా ఇన్వైట్ మరియు రేడియో సుర్వి కలిసి మీ ముందుకు తీసుకొస్తున్నారు వెడ్ మీ గ్లామ్ వెడ్డింగ్ ఎక్స్పో. ఇది జులై 26 జరగబోతుంది ఫ్రిస్కో హాల్ దగ్గర, ఫ్రిస్కో హాల్ ఈవెంట్ సెంటర్ లో జరుగుతుంది. ఇది గ్రాండ్ ఎక్స్పో అనమాట. ఇందులో ఏంటంటే మీరు ఈవెంట్ కి కావాల్సిన అన్ని సర్వీసెస్ ఒక చోట దొరుకుతాయి. అంటే మనకి ఈవెంట్ కి ఏం కావాలి, ఫోటోగ్రఫీ ఉండాలి, వీడియోగ్రఫీ ఉండాలి, డీజే ఉంటుందా లేదా, డెకరేషన్స్ ఉండాలి, బ్రైడల్ వేర్ మనం ఏం వేసుకుంటాము, సిల్వర్ జ్యువెలరీ, లేకపోతే ఫుడ్ వెండర్స్ కానివ్వండి, మరియు ఇంకా చాలా మంది వెండర్స్, ఇవన్నీ ఏంటంటే ఒకటే చోటు ఉంటే అండ్ వన్ రూఫ్ ఎంత బాగుంటుంది కదా, అక్కడిక్కడ వెతుకొనక్కర్లేదు. సో అది మీకు అందిస్తున్నారు వెడ్ మీ గ్లామ్ వెడ్డింగ్ ఎక్స్పో. స్పాన్సర్స్ మరియు వెండర్స్ కోసం రిజిస్ట్రేషన్స్ ఇప్పుడే ఓపెన్ అయ్యవుతున్నాయి. సో మీరు ఫుడ్ వెండర్స్, సిల్వర్ జ్యువెలరీ, డెకరేటర్స్ కానీ లేదా ఏదైనా ఏదైనా వెడ్డింగ్ లేదా ఈవెంట్ రిలేటెడ్ బిజినెస్ నడిపిస్తుంటే ఇదే ఈ అవకాశం అన్నమాట. సో మీ బిజినెస్ ని చాలా మందికి అందించాలంటే కస్టమర్స్ వరకు వెళ్లాలి కదా. సో వీటన్నిటినీ మీ దగ్గరికి తీసుకొస్తున్నారు అండ్ వన్ రూఫ్ వెడ్ మీ గ్లామ్ వెడ్డింగ్ ఎక్స్పో. సో మీ బూత్ లేదా స్పాన్సర్షిప్స్ రిజర్వేషన్స్ కోసం యూ కెన్ కాల్ దెమ్ అట్ 4698780101. అగైన్ ఇట్స్ 4698780101 కి ఇప్పుడే కాల్ చేసేసేయండి లేదా టెక్స్ట్ కూడా చేసేసేయచ్చు. సో ఇదన్నమాట, ఇవన్నీ మీరు ఇన్స్టాలో కూడా వెళ్ళొచ్చు అనమాట, సనాస్ ఇన్వైట్. సో ఇంకా వివరాలు కూడా దొరుకుతాయి. అగైన్ ఇట్స్ SANAS సనాస్ ఇన్వైట్. అండ్ అగైన్ ఇది జులై 26 జరగబోతుంది ఫ్రిస్కో హాలీవుడ్ సెంటర్ దగ్గర వెడ్ మీ గ్లామ్ వెడ్డింగ్ ఎక్స్పో. కవి బ్యాక్ టు మీరు వింటున్నారు సుర్బి D2 డ్రైవ్ టైమ్ షో. ఇవాళ చాక్లెట్ డే స్పెషల్ లో మీరు ఏదైనా చాక్లెట్ లాంటి పాట వినాలన్నా లేకపోతే ఏమన్నా వెడ్డింగ్ యానివర్సరీస్ ని విష్ చేయాలన్నా విత్ ఎనీ సాంగ్ కాల్ మీ అట్ 972-636-1966 కి.

చాక్లెట్ పిల్ల. అసలు పెద్దవాళ్లకైనా పిల్లలకైనా అసలు చాక్లెట్ ఇచ్చేస్తే మొహంలోకి చిరునవ్వు ఉంటుంది చూడండి, అబ్బా ఎంత ఆనందం ఉంటుందో. అయితే మీకు నచ్చిన చాక్లెట్ ఏమిటి? నాకైతే క్యాడ్బరీ క్లస్ చాలా ఇష్టం. అసలు అలా ప్యాకెట్లు తినేసానమాట. మామూలుగా వేరే ఏ చాక్లెట్ అంతగా నాకు నచ్చదు, బట్ క్యాడ్బరీ క్లేస్ కనుక ఇస్తే అంటే బొంగబొత్తి పెట్టినా పెట్టకపోయినా నవ్వుతూ ఉన్నా కూడా నాకు ఇచ్చేస్తే మాత్రం అలా వస్తూ పోతూ మొత్తం ఒక ప్యాకెట్ ఒక అరగంటలు ఫినిష్ చేసేస్తానమాట నేను. మరి మీరు పెద్దవాళ్ళైనా పిల్లలైనా మీకు నచ్చితే కనుక చాక్లెట్, ఏ చాక్లెట్ అంటే చాలా ఇష్టం, కాల్ చేసి చెప్పేసేయచ్చు 9726361966 కి. అసలు చాక్లెట్ అసలు ఎలా మొదలైంది ఏమిటి కూడా చెప్పేస్తాను. కాకపోతే మీకు ఇంకోటి చెప్పాల్సింది ఏంటంటే, మనకి ఈ బ్రేక్ తర్వాత నెక్స్ట్ బ్రేక్ లో ప్రీతి మునగపాటి ఆనియర్ వచ్చేస్తారు. ఆవిడకి చాలా మందికి ఎవరైతే ఆల్రెడీ ఎప్పటి నుంచి ట్యూనింగ్ అయి ఉన్నారో, షీ యూస్ టు కమ్ ఆన్ ఎయిర్, మధ్యలో కాస్త బ్రేక్ వచ్చేసింది, బట్ నౌ అగైన్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ హర్ ఆన్ ఎయిర్ ఆఫ్టర్ దిస్ కమర్షియల్ బ్రేక్. సో స్టే ట్యూన్ విత్ మీ. మీరు వింటున్నారు సుర్బి డి టూర్ డ్రైవ్ టైమ్ షో, ఆల్సో శ్రీకృష్ణ విలాస్. ఇండల్జ్ ఇన్ సంథింగ్ ట్రూలీ స్పెషల్, ఎక్స్పీరియన్స్ దేర్ సిగ్నేచర్ థాలీ ఇన్ ఎ మోర్ ఇమ్మర్సివ్ వే. అంటే ఏంటంటే మీరు అక్కడికి వెళ్ళిపోవచ్చు, వెళ్ళిపోతే గనక అక్కడ ట్రెడిషనల్ వే ఆఫ్ ఫుడ్ మీరు చక్కగా ఎంజాయ్ చేయొచ్చు, విత్ రిఫ్రెషింగ్ వెల్కమింగ్ డ్రింక్ ఉంటుంది. అండ్ వాళ్ళ అంటే వాళ్ళు ఎవరైతే పెడతారో ఫుడ్ అదంతా కూడా డైనింగ్ అది కూడా చాలా బాగుంటుంది అనమాట, అద్భుతంగా ఉంటుంది. సో అది వీక్ డే అయినా వీకెండ్ అయినా ఆ భోజనాన్ని మీరు ఎంజాయ్ చేయాలనంటే ప్రతి డిష్ లో చక్కటి రుచికరమైన టేస్ట్ ఉంటుంది. కాబట్టి యూ కెన్ డైరెక్ట్లీ గో టు శ్రీకృష్ణ విలాస్, విచ్ ఇస్ లొకేటెడ్ అట్ 13215 మెయిన్ స్ట్రీట్ ఫ్రిస్కో. And straight to your table, they are going to bring you warmth of home-style traditional with restaurant perfection. Adanmata, Sri Krishna Vilas Valla, Valla guarantee cheptunaru afford to go in check. Again, it's located at 13215 Main Street, Frisco.

సిచ్యువేషన్ ఎంత దబ్బడి దిబ్బడైనా చాక్లెట్ గనుక ఇచ్చేస్తే పెద్దవాళ్ళకైనా పిల్లలకైనా వాళ్ళకి చక్కటి నవ్వు వచ్చేస్తుంది. అండ్ సిచ్యువేషన్ కూడా అలాగే ఉష్కాకి ఒకవేళ సిచ్యువేషన్ రీజన్ కొంచెం చికాకులు చింతాలు ఇవన్నీ ఉంటే చాక్లెట్ తో నిండి మనము వాళ్ళని కవర్ చేసేసేవచ్చు. కానీ ఇందాక మన కాలర్ అనానిమస్ కాలర్ ఆయనకి ఏంటంటే చాక్లెట్ అంటే ఇష్టం లేదట, ఆయన ఎప్పుడు తినలేదట, తినాలని కూడా అనుకోవట్లేదట. బట్ ఓకే, ఎవరి ఇష్టాలు వాళ్ళు అనుకోండి. కానీ చాక్లెట్ అనేది అసలు ఎలా మొదలైందని హిస్టరీ వేంటి వెనకాల, అంటే హిస్టరీ చెప్తుందంటే మయాన్ కమ్యూనిటీ ఏదైతే ఉందో మయాన్ కల్చర్ నుంచి ఈ చాక్లెట్ అనేది తినడం జరుగుతుంది. అప్పుడు ఈ కోకో ప్లాంట్ ఉంటుంది కదా, కోకో ప్లాంట్ వాళ్ళు చాలా వాటికి వాడేవాళ్ళు అనుకోండి, మెడిసినల్ వాల్యూస్ కి వాడతారు, అవన్నీ వాడతారు. కానీ దాన్ని ఒక డ్రింక్ లాగా తిని తాగేసి వాళ్ళు ఏంటంటే అది గాడ్ గిఫ్ట్ బ్లడ్ అని అనుకుని అమ్మేవాళ్ళు కూడా అంట. దాని ఏంటంటే నిజంగా కొన్ని గోల్డ్ రేట్, నా గోల్డ్ ఎలా అయితే మనం ఇప్పుడు చాలా రాకెట్ హై అయిపోయింది కదా, అలా ఆ రేట్ లో అమ్మేవాళ్ళట వాళ్ళు. సో ఎక్స్చేంజ్ చేసుకుంటూ వాల్యూ ఉండేది, అంటే చాలా వాల్యూ ఉండేది. సో మెల్లిమెల్లిగా అలా ఇలాంటి ప్రాంతాలు మారేసరికి యూరోప్ లో వచ్చిన తర్వాత దాన్ని ఇంకొంచెం వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేసి దాంట్లో ఇంకేవో యాడ్ చేసి ఇంకో డ్రింక్ లాగా చేశారు. తర్వాత 1800s లోకి వచ్చిన తర్వాత అందులో షుగర్ యాడ్ చేసి దాన్ని ఏంటంటే షుగర్ తో టేస్ట్ చేసినా కూడా ఇంకా చాలా బాగుంటుంది అని అనేసి నిర్ణయించారు. అప్పటి నుంచి చాక్లెట్ చాలా ఫేమస్ అయిపోయింది. డార్క్ చాక్లెట్ కానీ, వైట్ చాక్లెట్ కానీ, మిల్క్ చాక్లెట్ కానీ ఇవన్నీ చాలా మందికి నచ్చుతాయి. అఫ్కోర్స్ కొంతమందికి నచ్చకపోవచ్చు, వాళ్ళ ఇష్టం అనుకోండి. బట్ ఇవాళ ఎందుకంటే ఇంటర్నేషనల్ చాక్లెట్ డే జులై 7 కాబట్టి వాటి గురించి మాట్లాడుతున్నాం. అండ్ ఆల్సో మీకు నచ్చిన చాక్లెట్ ఏమిటి, హర్షీసా, క్యాడ్బరియా, ఇంకా కిట్ క్యాట్, అవి చాలా ఉంటాయి కదా. స్టార్ అదేంటి, ఏది ఉండేది, స్టార్ చిన్నది ఉండేది అనమాట, అదేంటి నాకు గుర్తురావట్లేదు దాని పేరు, సడన్ గా అలా మర్చిపోయాను మాట్లాడుతూ మాట్లాడుతూనే. ఎనీవే నేను మర్చిపోయాను, మీలెవరికైనా గుర్తుంటే ఆ చాక్లెట్ 5 స్టార్ యా 5 స్టార్ గుర్తొచ్చింది. సో నేనే చెప్పేశాను కాబట్టి ఇంకా మీరు మీకు నచ్చిన చాక్లెట్ గురించి కాల్ చేసి చెప్పేసి చేయొచ్చు. మీరు వింటున్నారు సురభి D2 డ్రైవ్ టైమ్ షో. అండ్ ఈ బ్రేక్ తర్వాత ప్రీతి మునుగపాటిని ఆన్ తీసుకోబోతున్నాను, హూ ఇస్ గోయింగ్ టు గివ్ అస్ లాట్ ఆఫ్ ఫైనాన్షియల్ అడ్వైజెస్ టు అస్. సో స్టే ట్యూన్డ్ విత్ మీ. ఇప్పుడైతే ఒక చాక్లెట్ లాంటి పాట వినేసేద్దాము. అసలు నిజంగా ప్రేమలో పడితే చాక్లెట్ కూడా నచ్చకుండా ఉంటాయన్నమాట కొంతమందికి, అలా ఉంటుంది.

0: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3. బ్రో ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
3: ఇప్పుడు ఆఫర్ లెటర్లు
0: అవుతుంది బ్రో. ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
3: హలో, డిన్నర్ ప్లాన్ చేయండి.
4: కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
5: నేనేం వండలేదు ఈ రోజు డిన్నర్ కి. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
0: ఎవ్రీ టైమ్ ఒకటే క్వశ్చన్, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? ఆన్సర్ మాత్రం చాలా సింపుల్, మదీరా అండ్ మసాలా. సింపుల్ చాట్స్ టు మిఠాయి, కార్పొరేట్ లంచ్ బుఫేస్ నుంచి ఇంట్రెస్టింగ్ వీకెండ్ బుఫేస్ దాకా, స్టెప్ ఇన్ టు డాలస్ బెస్ట్ ఇండియన్ గ్రిల్ విత్ సక్యులెంట్ కబాబ్స్ అండ్ స్లో కుక్ ముగ్లై కర్రీస్ బియాండ్ కంపారిజన్. మదీరా అండ్ మసాలా, రాయల్ ఫీస్ట్ ఇన్ ఎవ్రీ మీల్. 1900 మార్కెట్ ప్లేస్ బులవార్డ్, స్వీట్ 110, అర్వింగ్, టెక్సస్. విజిట్ మదీరా అండ్ మసాలా డాట్ కామ్.
6: ఇండియా వెళ్ళాలేమోరా నేను.
3: ఇప్పుడు ఇండియా ఎందుకురా?
6: మొన్నటి ఒకటే పంటి నొప్పిరా, ఇండియాకెళ్లి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
0: మన తెలుగు డెంటిస్ట్ అట్ యువర్ సర్వీస్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెకప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హ్యావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. Dallas Smiles Dental and Orthodontics. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane, Dallas.
7: Swami garu, naku oka kala vachindi. Na party lo food assalu balenattu, guests anta disappoint ayi velipoyinattu.
8: Nee kala nija avabothundi.
7: Deeniki parishkaram emi leda Swami?
8: Parishkaram ichcheddam. Ventane India Today lo catering book cheyandi. We'll dine

0: and welcome back to Surabhi D2 Drive Time Show. This is your host, RJ Kalpana. Also, we are excited to have with us once again Preeti Munigapati, one of the most trusted financial professionals in the Telugu community across the United States. Avadu chala sala mana show lo vacharu and malli vacharu anamata. So avadu gurinchi cheppalsindi entante, for the more than 3 years, Preeti has been a familiar voice on radio, helping families make informed financial decisions, whether you're just starting your career, raising your young family, planning for your children's future, preparing for retirement, looking for estates planning. Inka, she's going to bring a lot of experience and knowledge to guide you every step of the way. Preeti is also a highly respected entrepreneur and a new two-time consecutive MDRT award winner, one of the highest honors in the financial service industry, achieved by only a selected group of professionals worldwide. So we are very excited and thrilled to welcome her back on air Tuesdays and Thursdays. Ostar avada, so avada practical financial education anta mantha panchukuntar anamata. Asalu emiti avanni oka tarvata oka cheptu untaru. So let me welcome Preeti. Hi Preeti, how are you doing? And Preeti ni on it. Hi Preeti, happy Tuesday, how are you doing?
1: Doing wonderful, Andy. Thank you so much.
0: Wonderful. So Preeti, before I start my first question, definitely mana listeners ki chaala mandi ki meeru gunchi telusu, but evaraithe ippudu ippudu tune in ayyunnaro, first of all mee peru endante Preeti Munigapati, and mee number kuda cheppestanu andarki endukante chaala upayogapadutundi anamata. You can reach out to her directly. Her number is 404-663-1911. I repeat, it's 404-663-1911. అయితే ప్రీతి, ఇప్పుడు మార్కెట్ కరెంట్ గా చాలా మంది ఏంటంటే చాలా భయపడుతున్నారు. కొంతమందికి ఆల్రెడీ లే ఆఫ్స్ అయిపోయాయి, కొంతమంది ఎప్పుడెప్పుడు బిక్కుబిక్కు అనుకుంటున్నారు మన టర్న్ వస్తుందా ఏంటా అనేది. సో ఏఐ జనరేషన్ లో ఈ లే ఆఫ్స్ కానివ్వండి, రీస్ట్రక్చరింగ్ అవుతుంది అంటే కెరియర్ మారదామన్నా, ఇలాంటివన్నీ కొంచెం అన్సర్టనిటీ ఉంది కదా. అయితే డూ యూ థింక్ ద ట్రెడిషనల్ జాబ్ మార్కెట్ ఇస్ చేంజింగ్? ఆల్సో వాట్ డూ యూ థింక్ దట్ ప్రొఫెషనల్ షుడ్ బి థింకింగ్? అంటే అసలు ఏంటి నడుస్తుంది, ఏంటి కంగారు అంటే, దాని గురించి చెప్తారా?
1: తప్పకుండా అండి. మీరు యాక్చువల్లీ రైట్ టైమ్ లో రైట్ క్వశ్చన్ అడిగారు. జనరల్లీ యునో ఇయర్ లో ఫైనాన్షియల్ పరంగా ఆలోచిస్తే కల్పన గారు, జులైని ఫిస్కల్ మంత్ అంటారండి. అంటే ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది ఇయర్ ఎలాగా నడిచింది, ప్రతి కంపెనీ కూడా, మనం పనిచేసే ఐటీ కంపెనీస్ కావచ్చు, బిజినెసెస్ కావచ్చు, అందరూ కూడా ఇవాల్యుయేషన్ చేసుకుంటారు. సో దట్ సెకండ్ ఇన్ హాఫ్ ఆఫ్ ద ఇయర్ లో వాళ్ళందరూ బడ్జెట్ రీఆర్గనైజేషన్ చేస్తారు. అంటే ఎంతవరకు ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్ అయినాయి, ఎంతమంది ఉంచాలి, తీసేయాలి. అండ్ ఆఫ్ కోర్స్ మీరు అన్నట్టు ఏఐ హ్యాస్ బీన్ అ బిగ్ బిగ్ బిగ్ షిఫ్ట్ ఇన్ ద ఐటీ ఇండస్ట్రీ, పర్టికులర్ గా ఐటీ ఇండస్ట్రీ లో చాలా యునో డిఫరెన్సెస్ తీసుకొచ్చింది. దాంతో వచ్చిన ఒక ఛాలెంజ్ ఏంటంటేనండి, ఇప్పుడు నేను కోప్ అప్ చేయాలి, నాకు ఐ హావ్ వాంట్ టు కీప్ ద జాబ్ అంటే డెఫినెట్ గా స్కిల్స్ మార్చుకోవాలి. ఏఐ లో మెషిన్ లాంగ్వేజ్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంకోటి కావచ్చు, టెక్నాలజీ కావచ్చు. అండ్ వన్ గుడ్ థింగ్ అబౌట్ అస్ ఇండియన్స్, పర్టికులర్ గా మన వాళ్ళ గురించి, వీఆర్ స్మార్ట్ పీపుల్. హార్డ్ వర్కింగ్ అండ్ స్మార్ట్ కాంబినేషన్ లో మనందరం ఉంటాం. సో వీఆర్ నాట్ సమ్ వన్ హూ విల్ జస్ట్ లెట్ గో థింగ్స్. తప్పకుండా నేర్చుకుంటాము, అప్గ్రేడ్ చేసుకుంటాం స్కిల్స్. But the question is, for someone who's already okay, 2 decades unnar ankonde kalpana industry lo inkennaallu, how long you want to keep on? Because you know, if you've been 2 decades unnar ankonde, already oka certification chesaru, you know, oka automation annaru, lepothe scrum annaru, inkot annaru, inkot annaru vachindi, ippudu ai antaru. Inkoka 10 years lo retire ayye vallaki enni kotta technologies nechukuntaru? So my simple advice endante kalpana, ikkada don't rely on one source of income. ఎప్పుడు కూడా ఒకటే యూనో ఇండస్ట్రీలో స్కిల్స్ బిల్డ్ చేసేసుకుంటే అది ఎనీ టైమ్ మనం లూజ్ అవ్వచ్చు. జస్ట్ లైక్ అన్ని యూనో ఇన్వెస్ట్మెంట్స్ స్టాక్స్ లో పెట్టేస్తే మీరు లూజ్ అయినప్పుడు అన్ని ఒక్కసారి ఎలా పోతాయో, అలాగే మేక్ షూర్ ఒక ఇంకొక డిఫరెంట్ స్కిల్ ఒకటి డెవలప్ చేసుకోండి, ఒక సెకండరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ డెవలప్ చేసుకోవాలండి.
0: Right, right. That's really important. It's chala baa chepparu anamata. Endukante plan A, plan B anedi undali. That's very, very important. Asalu andulone ippudu summer kada Preeti, maamuluga chaala mandi ante vacations ki enjoy cheyadaniki velthunnaru, time off teeskundam anukuntunnaru. Kani inko vaipu ID professionals entante especially ante manaki job untunda ledha ani unna project ni deadline finish ayye lopala hard work chestunnaru anamata, kashtapadutunnaru endukante emo ela untundo teliyadu kada anesi. Aithe adoka bhayam anedi chaala mandiki undi ippudu. And more than
1: one.
0: Yeah, yeah. Aithe, what is some of the highest paying professions today? Because chaala mandi ippudu enante కోర్స్ చేయాలంటున్నారు, కొత్తవి ప్లాన్ చేయాలి, చాలా మంది దానికి రెడీ అయ్యి లేరు, మైండ్ సెట్ కూడా ఉండదు. సో డూ యూ థింక్ దట్ ఇప్పుడు మీరు చెప్పేది అని చేయాలంటే డూ వీ రిక్వైర్ స్టార్టింగ్ నుంచి స్క్రాచ్ నుంచి మొదలు పెట్టాలా, ఏమిటి వాటి గురించి అని చెప్తారు?
1: తప్పకుండా అండి. మీరు ఇంకొక పాయింట్ కూడా చాలా కరెక్ట్ గా టచ్ చేశారు. రీసెంట్ గా లాంగ్ వీకెండ్ అయ్యింది కదండి. మొన్న ఐ వాస్ టాకింగ్ టు వన్ ఆఫ్ మై ఫ్రెండ్ హూ ఇస్ ఇన్ సియాటల్ అండ్ షీ వాస్ టెలింగ్ మీ షీ వాస్ ఎట్ అ హౌస్ వార్మింగ్ పార్టీ ఎవర్ దో ఫ్రెండ్స్ ది ఎర్లీ మార్నింగ్ 5:00 కి షీ వాస్ ఇన్ హర్ కార్ టెస్లా కార్ లో కూర్చుని ఒక డిప్లాయ్మెంట్ కి సపోర్ట్ చేస్తుంది. సో దట్స్ హౌ ఇట్ ఇస్ రైట్. మనకి వెకేషన్ ఉండదు, లాంగ్ వీకెండ్ ఉండదు, సమ్ టైమ్స్ జాబ్ ఉంచుకోవాలంటే రౌండ్ ద క్లాక్ వీఆర్ సపోర్టింగ్ రైట్. సీ దేర్ ఇస్ నథింగ్ రాంగ్ అబౌట్ వర్కింగ్ హార్డ్. అందుకే చెప్పాను, వన్ గుడ్ స్కిల్ ఐ థింక్ బై బర్త్ వి ఆల్ హ్యావ్ ఇండియన్స్ ఇస్ హార్డ్ వర్కింగ్ ఒకటి, స్మార్ట్ పీపుల్ ఒకటి. బట్ ఎన్నాళ్ళంటే ఎవరు మన స్కెడ్యూల్ కంట్రోల్ చేయాలి, మీనింగ్ మనం వెకేషన్ తీసుకోవాలంటే డిపెండ్స్ ఆన్ ద ప్రాజెక్ట్. మనకి నెక్స్ట్ ఇయర్ హైక్ వస్తుందో రాదో అది కూడా వేరే వాళ్ళ కంట్రోల్. అసలు యునో యుల్ గెట్ అ బోనస్ ఆర్ నాట్, అండ్ నన్ ఆఫ్ దీస్ ఇస్ నోన్ టు యూ. సో డెఫినెట్లీ కంట్రోల్ తీసుకోవాలంటే ఒక సొల్యూషన్ ఏంటంటేనండి, బిగిన్ యువర్ ఓన్ బిజినెస్. ఆంటర్ప్రినర్షిప్ అనేది ఇట్స్ ద వే టు గో టుడే. ఓన్లీ జాబ్ మీద రిలై అవ్వకుండా ఒక ఆంటర్ప్రినర్షిప్ జర్నీకి ఎలా వెళ్ళాలి అని ఆలోచించాలి అందరూ. అండ్ దట్ డజన్ మీన్ ఇప్పుడు జాబ్ మానేసి వెంటనే బిజినెస్ లకి వెళ్ళిపోవాలంటే డోంట్ ఇట్ వోంట్ వర్క్ లైక్ దట్. కీప్ యువర్ జాబ్ యాజ్ ఇట్ ఈస్. ఇదిన ప్రశ్నకి ప్రీతి ఎలాగండి మరి ఈ షిఫ్ట్ ఏదైనా నేర్చుకోవాలంటే స్క్రాచ్ నుంచి మొదలు పెట్టాలా అంటే, నో అండి, దేర్ ఆర్ సమ్ వెరీ హైలీ యునో పేడ్ సర్టిఫికేషన్స్ కొన్ని ఉన్నాయి. జస్ట్ లైక్ ఏఐ తో మీకు సంబంధించి ఎలాగ ఐటీలో ఒక యునో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళొచ్చు, మీరు ఆంటర్ప్రినర్షిప్ యునో అనేది ఏదైనా స్మాల్ బిజినెస్ ఆర్ ఇండిపెండెంట్ గా ఏదైనా చేసుకోవాలంటే సర్టన్ యునో సర్టిఫికేషన్స్ ఉన్నాయండి రైట్ నౌ. అందులో లెవెల్స్ లో చూసుకుంటే కొన్ని యూ కెన్ టాక్ అబౌట్ రియల్ ఎస్టేట్ ఒకటి, మార్ట్గేజ్ బ్రోకర్స్ ఒకటి, యూనో ఇవన్నీ ఉంటాయి. బట్ ఇది అన్నింటిలోకి హైయెస్ట్ పేడ్ ఏంటంటేనండి లైసెన్స్ ఫైనాన్షియల్ ప్రొఫెషనల్. లైసెన్స్ ఫైనాన్షియల్ ప్రొఫెషనల్ ఏంటంటే వాళ్ళు ఫైనాన్షియల్ సర్వీసెస్ పరంగా ఒక ఫ్యామిలీకి ఫైనాన్షియల్ అడ్వైజ్ ఇవ్వగలరు. దిస్ ఇస్ బెటర్ దాన్ రియల్ ఎస్టేట్ అండ్ మార్ట్గేజ్ అండ్ ఆల్, బికాస్ రియల్ ఎస్టేట్ కి ఎంతో కొంత ఫీల్డ్ టైం అవసరం ఉంటుందండి. బయటకు వెళ్ళాలి, అవుట్డోర్ వెళ్ళాలి, ఫ్లెక్సిబిలిటీ కొంచెం తక్కువ ఉంటుంది అండ్ లిమిటేషన్స్ కూడా ఉంటాయి ఒక స్టేట్ లోనే చేయాలి. సో ఆబ్వియస్లీ ఒక ఫ్యూ మినిట్స్ లో ఇదంతా చెప్పాలంటే నాకు కుదరదు. కాబట్టి ఎనీబడి హూ వాంట్స్ థింకింగ్ అబౌట్ అంత ఇన్కమ్ చేసుకోవాలి, నేను యూనో ఐ హావ్ టు వాంట్ టు హ్యావ్ మై ఓన్ బిజినెస్ బట్ ఎక్కువ మనీ స్పెండ్ చేయకూడదు, ఎక్కువ టైం ఫ్లెక్సిబిలిటీ కావాలనుకున్న వాళ్ళకి తప్పకుండా మోర్ డీటెయిల్స్ ఇవ్వడానికి దే కెన్ కాల్ మీ డైరెక్ట్లీ అండి.
0: గుడ్ గుడ్. అండ్ ఇందాక మీరు అన్నట్టు నిన్న అట్లా ఫ్రెండ్ టెస్లా నుంచి పనిచేస్తుందని అంటే, నిన్ననే నేను యాక్చువల్లీ మా ఫ్రెండ్ తో కూడా మాట్లాడుతుంటే పాపం హస్బెండ్ కి ఈ మధ్య లే ఆఫ్ అయింది అండ్ ఆ అమ్మాయి జాబ్ చేయట్లేదు అనుకుంది అనమాట. అరే నేను కూడా ఏదైనా నేర్చుకుని ఉండి చేస్తుంటే బాగుండేది, ఇప్పుడు మరి ఈ మార్కెట్ లో నేను చేయగలనా లేదా నేనంటే, నిజంగా తనకు ఆ అన్సర్టనిటీ కొంచెం ఆలోచన అయితే ఉంది. సో దీనికి ఏంటంటే, డూ దే నీడ్ ఎనీ డిగ్రీ, అంటే ఇయర్స్ ఆఫ్ డిగ్రీ కావాలా, ఎక్స్పీరియన్స్ కావాలా, అంటే మనకి ప్రొఫెషనల్ ఎంటర్ అవ్వాలంటే ఏమన్నా అంటే బేస్ అనేది ఉండాలా వాళ్ళకి?
1: లేదండి, దట్స్ నాట్ రిక్వైర్డ్. డెఫినెట్ గా యుఎస్ లో ఏదైనా వ్యాలిడ్ యూనో వర్క్ పర్మిట్ ఉండాలి, అంటే ఒక H4EAD గానీ ఒక గ్రీన్ కార్డ్ గానీ ఇలా చాలా. అండ్ ఐ నో మెనీ ఎస్పెషలీ ఉమెన్ చాలా మంది ప్రొఫెషనల్ గా కాకపోయినా ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ చాలా బాగున్నా దే టేక్ ప్రయారిటీస్ ఓవర్ కెరియర్ మీద మనీ, దే డూ దాట్ విచ్ ఇస్ అ వెరీ గుడ్ థింగ్. అండ్ ఇలాంటి మదర్స్ కి ఆర్ ఇప్పుడు మీరు చెప్పిన ఎగ్జాంపుల్ ఎవరైతే ఆ హస్బెండ్ లే ఆఫ్ అయ్యారో, యూ కెన్ ఇమీడియట్లీ రీచ్ అవుట్ టు మీ అండి. నాకు రీచ్ అవుట్ అయితే ఐ కెన్ హెల్ప్ దెమ్ హౌ కెన్ దే స్టార్ట్ సంథింగ్. ఈవెన్ ఒక గంట రెండు గంటలతో మొదలు పెట్టి విత్ ఇన్ ఫ్యూ మంత్స్ లో దే కెన్ స్టార్ట్ మేకింగ్ $5,000-$10,000 పర్ మంత్. అండ్ ఐ హావ్ హెల్ప్ సో మెనీ ఫ్యామిలీస్. మన రేడియో సిరబీలోనే చాలా మంది ఎగ్జాంపుల్ ఉన్నారు, నా క్లయింట్స్ కావచ్చు, ఇలాగనే ట్రైనింగ్ అండ్ కోచింగ్ ఇచ్చిన వాళ్ళు కావచ్చు. సో దే కెన్ డెఫినెట్లీ బిల్డ్ ఇట్. బట్ సీరియస్ ఎంక్వైరీస్ ఉన్న వాళ్ళు తప్పకుండా నన్ను డైరెక్ట్ గా రీచ్ అవుట్ అయితే ఐ విల్ గివ్ మై టైమ్ టు దెమ్, ఎలా చేసుకోవచ్చు, ఏం చేసుకోవచ్చు తప్పకుండా గైడ్ చేస్తాను.
0: ఇంట్రెస్టింగ్. సో ఇప్పుడు ఎవరైతే మన షో వింటున్నారో వాళ్ళకి ఏంటంటే ఏమైనా సలహా ఇవ్వగలరా, అంటే అసలు ఎవరు హూ షుడ్ బి యాక్చువల్లీ కన్సిడరింగ్ ఎక్స్ప్లోరింగ్ దిస్ ఆపర్చునిటీ అని, అంటే ఎవరైనా స్పెసిఫిక్ వాళ్ళు ఉన్నారో, అది ఎవరైనా చేయొచ్చా? సో ఈ లిసనర్స్ కి మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు, వాట్ షుడ్ దే డూ?
1: ఫస్ట్ థింగ్ నేను ఏం చెప్తానంటేనండి, ఒకటి ఫర్ ష్యూర్ అర్థం చేసుకోండి, యుఎస్ లో మీరు ఉండాలి అని అనుకుంటే ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మీద రిలై అయితే ఫ్యూచర్ లో ఇట్ విల్ బి వెరీ వెరీ డిఫికల్ట్ అండి. అంటే ఇన్ఫ్లేషన్ పరంగా చూసుకోండి, మీ రిటైర్మెంట్ కి దగ్గర వస్తుంది, కాలేజ్ ఫీజు చాలా పెరుగుతున్నాయి, మీ పిల్లలు కాలేజ్ సేవింగ్స్ కి కావచ్చు. సో యూ నీడ్ టు థింక్ అబౌట్ అన్ అడిషనల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. అండ్ ఆ అడిషనల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ బిజినెస్ పరంగా తప్పకుండా చేయొచ్చు, బట్ డోంట్ గెట్ ఇన్ టు సంథింగ్ దట్ రిక్వైర్స్ అ లాట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండి. అంటే ఇప్పుడు ఒక 100-200,000 పెట్టేసి, ఐ నో రెస్టారెంట్స్ ఆర్ దేర్ ఆర్ అదర్ రియల్ ఎస్టేట్ ఆప్షన్స్ ఆర్ దేర్. కొంతమంది నాకు దే కాల్ మీ అండ్ సే దే స్టార్టెడ్ సమ్ క్రిప్టో ఇన్ సమ్ వే అండ్ దే లాస్ట్ లాట్ ఆఫ్ మనీ. డోంట్ పుట్ టూ మచ్ మనీ. ఎక్కడా కూడా పెద్ద క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఉన్న దాని దగ్గరికి వెళ్ళకండి. ఇఫ్ యూ కెన్ ఇన్వెస్ట్, ఇన్వెస్ట్ యువర్ నాలెడ్జ్. మీరు ఒక నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడంలో పెట్టండి, ఒక టైం మీద ఇన్వెస్ట్ చేసుకోండి. దాట్ ఈస్ అ స్కిల్. ఒక స్కిల్ డెవలప్ చేసుకుంటే మీరు అది ఎప్పటికైనా వాడుకోగలరు. సో ఐ కెన్ షో అ పాత్ ఫర్ ఎనీవన్ వితౌట్ హ్యావింగ్ టు లెట్ గో. ఆ జాబ్ ఏదైతే చేస్తున్నారో అది కంటిన్యూ చేసుకుంటూ నేను ఒక గంట 2 గంటలు ఎక్స్ట్రా పెట్టుకుని డెఫినెట్ గా ఎక్స్ట్రా ఇన్కమ్ కావాలి నాకు. ఈవెన్చువల్లీ మీరు అన్నట్టు మీ ఫ్రెండ్ సిచ్యువేషన్ లో ఆ రోజు వచ్చే వరకు వెయిట్ చేయాలండి. ఆ జాబ్ పోయింది, అయ్యో నేను ఏదో ఒకటి చేయాల్సింది ఇంతకు ముందే అన్న డే వరకు వెయిట్ చేయకూడదు మనం. ఓకే, సో ఫైన్ ఇండస్ట్రీ దట్ పేస్ యూ వెరీ హై, ఎలా చేసుకోవచ్చు ఏంటి అని. ఐ ప్రొవైడ్ టన్స్ ఆఫ్ ట్రైనింగ్స్ అండి. నేను చాలా ట్రైనింగ్ ఆన్లైన్ లో ఇస్తాను, ఎలా చేసుకోవచ్చు, ఒక సర్టిఫికేషన్ ఎలా తెచ్చుకోవచ్చు, ఈ ఇండస్ట్రీలో ఎలా ఫ్లరిష్ అవ్వచ్చు. ఐ హావ్ హెల్ప్ సో మెనీ ఆఫ్ దెమ్ బిఫోర్ అండ్ ఐ కంటిన్యూ టు డూ దాట్ బికాస్ నాది ఇలాంటి సిమిలర్ జర్నీయే. ఐ వాజ్ వెరీ సక్సెస్ఫుల్ ఐటీ ప్రొఫెషనల్, మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఉంది. ఐ వాజ్ వెరీ హ్యాపీ విత్ మై ఐటీ జాబ్, బట్ ఐ వాజ్ ఆల్సో వెరీ అన్హ్యాపీ విత్ మై ఐటీ జాబ్, జస్ట్ లైక్ ఎనీ అదర్ ప్రొఫెషనల్, రైట్? ఇట్స్ అ నార్మల్ డే టు డే రొటీన్ ఆఫ్ ఎనీ ఐటీ ప్రొఫెషనల్. సో మై రికమెండేషన్ ఈస్ డోంట్ వెయిట్ టు లాంగ్, కాల్ ఆర్ టెక్స్ట్ మీ రైట్ అవే. మీకు 1-on-1 కూర్చొని ఎలా చేసుకోవచ్చు, ఎలా బిల్ చేసుకోవచ్చో చూపిస్తాను. హూ నోస్, టుమారో దిస్ కుడ్ బి యువర్ ఫుల్ టైం. మీరు నా జాబ్ కూడా చేయక్కర్లేని పరిస్థితికి నాలా వెళ్తారేమో, హూ నోస్.
0: దాట్స్ ట్రూ బికాస్ ఇన్ యాక్చువల్ ఏంటంటే, అంటే ఎలాంటి వాళ్ళైనా ఈ ప్రొఫెషన్ ని మనం చూస్ చేసుకోవచ్చు. బికాస్ మినిమం ఇన్వెస్ట్, అంటే అసలు ఇన్వెస్ట్మెంట్ తక్కువ అండ్ అంటే బేస్ డిగ్రీ అలాంటివి ఏమి అవసరం లేదు, ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. సో అండ్ ప్లాన్ బి అనేది ఎప్పుడు కూడా ఉండాలి. జాబ్ ఉన్నా లేకపోయినా ఏంటంటే దిస్ ఇస్ అ గుడ్ థింగ్ టు గివ్ ఇట్ ట్రై. అండ్ and definitely reach out to Preeti. Her number again is 404-663-1911. Malli cheptanandi, 404-663-1911. Endukante ento mandiki help chesaru and it's never too long. Ippudu unna market rate lo enante ilantivi edo okati base pettukuntane better. Ippudu endaka nina ma friend kuda ade maatladinappudu are nedana nechukunte baagundedi edana chesthe baagundedi anante I think vallu kuda I think they can consider this to be as profession, right Preeti?
1: తప్పకుండా అండి, ఎవరైనా కానీ దే కెన్ రీచ్ అవుట్ టు మీ. దిస్ ఇస్ నాట్ లైక్ నేను చేయగలనా లేదా అన్న ఫియర్ అయితే పెట్టుకోకండి. ఎస్పెషలీ ఫైనాన్షియల్ సర్వీసెస్ అనేది ఫర్గెట్ అబౌట్ బిజినెస్ సక్సెస్, అవన్నీ పక్కన పెడితే ప్రతి ఇండివిజువల్ ఈ కంట్రీలో ఉన్న వాళ్ళు పర్సనల్ ఫైనాన్షియల్ అవేర్నెస్ ఉండాలండి. ఇన్ఫాక్ట్ హై స్కూల్స్ యూనో ఒక స్కోర్ కోర్స్ అన్నది కంపల్సరీ ఉండాలి పిల్లలకి. మోర్ దెన్ మేకింగ్ మనీ, ఉన్న మనీని ఎలాగ సెక్యూర్ చేసుకోవాలి, గ్రో చేసుకోవాలి అనే అవేర్నెస్ తప్పకుండా అందరికి ఉండాలండి. దిస్ ఇండస్ట్రీ ఇస్ గోయింగ్ టు బి వెరీ వెరీ గుడ్ ఫర్ ఎనీ వన్, యూనో గ్రీన్ కార్డ్ సిటిజన్, H4EAD, ఎవరైనా కాల్ మీ, డోంట్ వెయిట్ టూ లాంగ్. I can help you. You can start it. You don't have to work for anyone. Andi evar kosam pan cheyakkaledu, mee kosam mee pan chesukondi. US is a land of opportunities. Use it to the most.
0: Correct. బాగా చెప్పారండి ప్రీతి, దట్స్ రియలీ వండర్ఫుల్. ఐమ్ ష్యూర్ ఈ కాల్ తోటి ఈ ఫోన్ నెంబర్ అయితే అందిస్తున్నాను, తప్పకుండా కొంతమంది కాల్ చేశారు అనుకుంటున్నాను. సో డెఫినెట్లీ కన్సిడర్ చేయండి వాళ్ళ ప్లాన్ బి కింద. అండ్ ఎందుకంటే మనకి జాబ్ ఉన్నా లేకపోయినా ఇన్సూరెన్స్ ఉండాలి, ఖర్చులు అనేది ఆగవు కదా. సో అలాంటివి ఏంటంటే ఒకటి ఇన్కమ్ అనేది సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఇంకోటి పెట్టుకుంటే బెటర్. అగైన్ దిస్ ఇస్ ప్రీతి మునగపాటి అండ్ హర్ నంబర్ ఇస్ 404-663-1911. మళ్ళీ చెప్తానండి, 404-663-1911. థ్యాంక్ యూ సో మచ్ ప్రీతి. అయినా మీరు మళ్ళీ థర్స్డే కూడా వస్తారు, కానీ ఈవెన్ బిఫోర్ అండ్ ఈవెన్ నౌ ద ఇన్ఫర్మేషన్ యూ ఆల్వేస్ షేర్ ఇస్ డెఫినెట్లీ వెరీ హెల్ప్ఫుల్. ఒక ఐ ఓపెనర్ లాగా అనిపిస్తుంది, అందరికీ అన్ని తెలుస్తాయి కానీ కొంతమంది స్టెప్ తీసుకోవాలంటే భయపడతారు. డెఫినెట్లీ దిస్ కాల్ అండ్ దిస్ ఇంటేక్ దట్ యూ ఆర్ ప్రొవైడెడ్ విల్ హెల్ప్ ఫ్యూ ఆఫ్ దెమ్ అండ్ ఐ వుడ్ వాంట్ దట్ మెనీ ఆఫ్ దెమ్ షుడ్ గెట్ యూజ్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్ ప్రీతి, హ్యావ్ అ వండర్ఫుల్ టైమ్ టు యూ.
1: Thank you so much, Andy. Stop looking forward to talking again on Thursday. Bye.
0: Absolutely. Thank you. So Adandi, Preeti Munagapati, her number again is 404-663-1911. So call chesesi asala vivaralu entani meeru kuda kanukovachu anamata. Very informational information avaru share chestuntaru. And coming back to mana chocolate lanti paatalu and maatalu avanni manam continue chestu undamu. Aithe ఈ నేపథ్యంలో మీరు కూడా పాట వినాలన్నా వినిపించాలన్నా కాల్ చేసి చెప్పేసచ్చు. ఇందాక మనకి హనీ అని ఒక కాలర్ కాల్ చేసి, నిజం పేరు హనీనో తెలీదు, యూజువల్ గా మన ప్రేమతో ఏంటంటే భార్య భర్తని భర్త భార్యని ఇక్కడ హనీ అని పిలుస్తారు. సో వాళ్ల పేరు నిజంగా హనీనో లేకపోతే హనీ అని పిలిచి మనకు చెప్పారో తెలియదు, కానీ వాళ్ళకి ఇష్టమైన చాక్లెట్ హర్షీస్ అట. సో మీకు నచ్చిన చాక్లెట్ ఏమిటి కాల్ చేసి చెప్పేసేవచ్చు. అండ్ అలాగే మనం నెక్స్ట్ సెగ్మెంట్ లో ఒక గేమ్ కూడా స్టార్ట్ చేయబోతున్నాము. మీరు వింటున్నారు సురభి డి టూ డ్రైవ్ టైమ్ షో విత్ మీ ఆర్జే కల్పనా.

మనకి పొద్దున చాలా మంది ఈ సాకర్ గేమ్ ఏదైతే చూసారో, ఇక్కడ మనకి యూఎస్ జరుగుతుంది కదా, అసలు కొంతమంది ఇంట్లో ఫ్రెండ్స్ ని పిలుచుకొని ఎంజాయ్ చేస్తున్నారు, కొంతమంది ఏంటంటే బయట రెస్టారెంట్స్ కో బార్ కో వెళ్లి అక్కడ ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ నిజంగా గేమ్స్ కూడా చాలానే బాగుతున్నాయి, నాకౌట్ గేమ్స్ అండ్ రౌండ్ ఆఫ్ 16 ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఎంజాయ్ చేస్తున్నారు. చాలా మంది ఏమన్నారంటే అసలు ఫైనల్స్ అయితే న్యూయార్క్ లో పెట్టారు, అది డాలస్ లో పెడితే బాగుండు కదా అని కూడా టాక్స్ వచ్చాయి. ఎందుకంటే ఇక్కడ కమ్యూట్ అనేది కొంచెం ఈజీ కదా, అక్కడంటే మనకి మనం కమ్యూట్ మీద డిపెండ్ అయి ఉండాలి, పార్కింగ్ అన్నీ సరిగ్గా ఉండదు, ట్రైన్ అవన్నీ అంతకంత ఈజీగా ఉండదు కదా, అక్కడ ఉన్న వాళ్ళకంటే అలవాటు. కానీ బయట నుంచి వచ్చిన వాళ్ళకి ఆ కమ్యూట్ గురించి అక్కడక్కడ పార్క్ చేసి వెళ్లాలి అంటే కాస్త కష్టంగానే ఉంటుంది. సో వై నాట్ డాలస్ అని వాళ్ళు అనుకున్నారు. మరి మీరేమనుకుంటున్నారు? ఏదేమనుకున్నా పాట వినాలన్నా వినిపించాలన్నా కాల్ చేయొచ్చు మా స్టూడియోకి, విచ్ ఇస్ 9726361966. మీరు వింటున్నారు సుర్వి డీ టూర్ డ్రైవ్ టైమ్ షో. అండ్ మీకు ఇంకొక విషయం చెప్పినా, for the first time in the United States, high school cricket has found its home in Texas. Follow the Texas Scholastic Cricket Board State Championship. ఇది జూలై 25 జరగబోతుంది, అండ్ జూలై 25 నుంచి జూలై 27 వరకు జరుగుతుంది అనమాట, at the Prairie View Cricket Complex, Houston లో అక్కడ. So American school cricket starts here. ఇంకా మీరు తెలుసుకోవాలనుకుంటే you can go to TSCB. Again, TSCB. నాలుగు వర్డ్స్, నాలుగు లెటర్స్, TSCB డాట్ క్రికెట్. మీరు వింటున్నారు సురభి డీ టూర్ డ్రైవ్ టైమ్ షో విత్ మీ ఆర్జే కల్పన. ఇంకో చాక్లెట్ లాంటి పాట వినేసేద్దాం.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Amma, Saturday movie?
2: Mm-mm, Manabadi class.
1: Amma, old MacDonald had a farm.
2: Uppu kappu rambu. Telugu padyam cheppu.
1: Uppu kappu rambu.
2: Routine Telugu tuition anukuntunara? Absolutely not. It is Silicon Andhra Manabadi. Taught by experienced and passionate volunteers, Manabadi is recognized by ISDs and offers world language credits. Meer ekkadunna mee intiki 3 nunchi 5 mile lopu Dallas lone 30 ki paiga schools lo 3000 ki paiga students unnaru. Silicon Andhra Manabadi. Telugu nerpinche chotu kaadu, Telugu ni nilipe chotu. For more information visit manabadi.siliconandhra.org.
3: Mera tumhara hamara pyar sabka favorite India.
4: గత 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికీ కావలసిన వస్తువులన్నీ అందిస్తూ ఇట్ హస్ గ్రోన్ ఆన్ అస్ అండ్ నౌ దే ఆర్ ఓపెన్ ఇన్ ఈవెన్ మోర్ ప్లేసెస్ మేకింగ్ దేర్ యాక్సెస్ మోర్ కన్వీనియంట్ అండ్ కంఫర్టబుల్ విజిట్ ఇండియా బజార్ ఇన్ మెకనీ ఫోర్ట్ వర్త్ అండ్ ఆస్టిన్ స్టే కనెక్టెడ్ విత్ ఇండియా బజార్ త్రూ దేర్ న్యూస్ లెటర్స్ ఫర్ ద లేటెస్ట్ డీల్స్ ఫెస్టివ్ ఆఫర్స్ అండ్ న్యూ అరైవల్స్ జాయిన్ దెమ్ ఆన్ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ సర్చ్ ఇండియా బజార్ ఆర్ ఇండియా కో అండ్ బీ పార్ట్ ఆఫ్ ద హమారా బజార్ ఫ్యామిలీ ఎవ్రీ డే ఇండియా బజార్ హమారా బజార్ హమారా ఘర్
5: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా?
6: ఐ హావ్.
5: మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం. అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మైత్రీస్ ఇండియన్ కుజీన్. వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్ అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలి వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి.
7: అన్ని పెట్టుకున్నానరా, ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తాం? ఖర్చు ఒకటి.
8: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో. ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
9: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా, వెన్ యూ ఫేస్ అన్ ఎమర్జెన్సీ స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ SNR ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ SNRinsurance.com or call or WhatsApp 469-464-9864 for international travel, medical, student insurance. SNR Insurance.
10: Manashanti, mental peace. మసాలా దోశ
11: శ్రీకృష్ణ విలాస్ కి రండి. 70+ దోశ వెరైటీస్ తో మీకు స్వాగతం పలుకుతోంది. బృందావన్ రిఫ్రెషర్స్ అయినా, గోకుల్ స్ప్రైడ్ ఊతప్పమైనా, గోపాలస్ డివైన్ కర్రీస్ అయినా, మీ రుచికి తగ్గట్టు కస్టమైజబుల్ నో ఆనియన్ నో గార్లిక్ మెన్యూ అయినా, చిన్ని కృష్ణుడి స్వీట్ టూత్ సాటిస్ఫై చేయడానికైనా మా మెన్యూ సంసిద్ధం. శ్రీకృష్ణ విలాస్, ఎక్స్పీరియన్స్ రిచ్ ట్రెడిషన్స్ అండ్ ఇర్రెసిస్టిబుల్ ఫ్లేవర్స్. 13215 మెయిన్ స్ట్రీట్, ఫ్రిస్కో. కాలర్స్ 469

Hello, hello, hello. Welcome, welcome, welcome to Surabhi Detour Drive Time Show. This is your host, R.J. Kalpana. Ninuntano Tuesdays and Wednesdays on the airwaves of 107.9 FM HD3. Radio Surabhi sounds like home. అయితే ఈంటికి మీ ఇంటికి మీరు కాల్ చేయాలంటే మా స్టూడియో నంబర్ 9726361966. ఇవాళ ఇంటర్నేషనల్ చాక్లెట్ డే. అసలు ఈ చాక్లెట్ డే, ఫాదర్స్ డే, మదర్స్ డే ఇవన్నీ ఏంటంటే, అంటే మామూలుగా మన చాక్లెట్ ఒక్కరోజు తింటామని కాదు,

రో నేను ఒక తెలుగు సినిమాది మీరు గెస్ట్ చేయాలి. ఎలా గెస్ట్ చేయాలంటే నేను ఫస్ట్ లెటర్ చెప్తాను, ఓకే ఫస్ట్ లెటర్ చెప్తాను, ఆ లెటర్ ని బట్టి అది ఏమి సినిమా అవుతుంది. నేను ఏమి క్లూ ఇవ్వను, జస్ట్ తెలుగు సినిమాలు మాత్రమే చెప్పాను, ఇంకా వేరే ఏమి క్లూ లేదు. సో మీరు చూద్దాం నా మనసులో ఉన్న మూవీ పేరు మీరు చెప్పగలరా లేదా అనేది. అంటే ఇది జంషర్ ఆర్ట్స్ లాంటిది, బట్ ఏంటంటే దానికి నేను వేరే ఏమి క్లూ ఇవ్వట్లేదు. అందుకని నేననుకున్న మన పరేష్ రావల్ టైప్ ఆఫ్ మనసులో ఉన్న పేరు మీరు గమనించి కాల్ చేస్తే, అఫ్ కోర్స్ నేను ఒక లేకపోతే సెకండ్ లెటర్ కూడా ఇస్తాను సెకండ్ క్లూ కింద, బట్ ఫస్ట్ లెటర్ అలా స్టార్ట్ చేద్దాం. బట్ ఇప్పుడైతే ఒక పాట వినేసి వచ్చేద్దాము, ఆ తర్వాత గేమ్ మొదలెడదాం అన్నమాట. ఓకేనా?

ఆలోచించకండి, ఎక్కువ ఆలస్యం చేయకుండా మనమైతే గేమ్ ఆడేసేద్దాము. మొదట ఏంటంటే సినిమా పేర్లకి నేను ఫస్ట్ లెటర్, ఆ సినిమా ఏ లెటర్ తో స్టార్ట్ అవుతుందో అది చెప్తాను. చెప్పిన తర్వాత మీరు కాల్ చేసి గెస్ట్ చేయాలి అది కరెక్టా కాదా చెప్తాను. అసలు అలా ఎట్లానండి, మీరు మైండ్ లో అనుకునే సినిమా మాకు ఎలా తెలుస్తుంది అని అంటే జస్ట్ అంతే, అంటే అదే గేమ్ అనమాట. సో ఈ తెలుగు సినిమా లెటర్ బి తో మొదలవుతుంది. లెటర్ బి, ఓకే, ఆ లెటర్ తో మొదలవుతుంది. ఏ సినిమా అని మీరు అనుకుంటున్నారు చూద్దాం. మీలో ఎవరు నా మనసులో ఉన్న మూవీని గెస్ట్ చేస్తారు లేదో చూసేద్దాము. మీరు వింటున్నారు సురభి డి టూ డ్రైవ్ టైమ్ షో. అలాగే మీకు ఇంకో విషయం చెప్పాల్సింది ఏంటంటే అడియార్ ఆనంద్ భవన్ గురించి. Authentic South Indian flavors are now made easy with Adiyar Anand Bhavan's new range of instant mixes, powders, masalas, pastes and pickles. Idikakuna, they also have a fluffy ragi idlis to tangy gongura rice. Ivani nimshamlo ready ayipothunnai akkada ikkada ante A to B lo. Idi Frisco lo and Little Elm lo undi. You can definitely visit a2btexas.com.

0: వాళ్ళకి కాల్ చేయండి 214-872-2345. ఐ రిపీట్, 214-872-2345. ఆల్సో మైత్రీస్ రెస్టారెంట్, ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్స్ కోసం హెడ్ డైరెక్ట్లీ టు మైత్రీస్ రెస్టారెంట్. సరే, మైత్రీస్ రెస్టారెంట్ గురించి చెప్తాము. ఇప్పుడైతే మన కాలర్ కాల్ చేశారు, చూద్దాము వీళ్ళు ఏమి చెప్తారో, ఏ సినిమా అంటారు చూద్దాం. హలో, గుడ్ ఈవినింగ్, రేడియో సూపీకి కాల్ చేశారు, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు, మీ పేరు?
1: రామ్ అండి.
0: రామ్ గారు, మీరేం సినిమా అనుకుంటున్నారు? ఎస్, బి, లెటర్ బి.
1: బాహుబలి అండి?
0: కాదు. ఇప్పుడు నెక్స్ట్ లెటర్ కూడా చెప్తాను, ఫస్ట్ లెటర్ గెస్ట్ చేయలేకపోయారు కాబట్టి. నెక్స్ట్ లెటర్ ఏంటి? ఓ. అండ్ అలాగే రామ్ గారు, మీకు నచ్చిన చాక్లెట్, మీరు ఎప్పుడైనా చాక్లెట్స్ తిన్నారా?
1: తింటాం కదా, మా అమ్మాయి.
0: మీ అమ్మాయికి ఇష్టమా?
1: లిండోర్
0: చాక్లెట్ అండి. భలే ఉంటుంది. వైట్ చాక్లెటా లేకపోతే చాక్లెట్, కోకో చాక్లెట్? ఏమో, వైట్ చాక్లెట్ ఇష్టం. చాలా మందికి ఆ వైట్ చాక్లెట్ చాలా ఇష్టం ఉంటుంది. బాగుంటుంది కదా మిల్క్ చాక్లెట్ టేస్ట్. దాంట్లో పెద్దగా ఏంటంటే అదేంటి, న్యూట్రిషనల్ వాల్యూస్ ఏమి ఉండవు అంటారు, కానీ ఎందుకండి, మనకి న్యూట్రిషనల్ వాల్యూస్ ఉంటే ఉండకపోతే మనకి నచ్చుతుంది, మనం తింటాం అంతే కదా. ఓకే, సో బి లెటర్ తో బాహుబలి కాదు, మరి ఓ కూడా చెప్పాను కాబట్టి లెట్ సీ నెక్స్ట్ కాలర్ ఎవరు గెస్ట్ చేస్తారో చూసేద్దాము. థ్యాంక్ యూ రామ్ గారు. అండ్ పక్కన నేను మాట్లాడేది మీ భార్యతోనేనా? మీ అమ్మాయి. ఓకే ఓకే, వాయిస్ నాకు దూరం నుంచి వినిపిస్తే అనుకున్నాను. ఓకే, నేను థ్యాంక్ యూ ఫర్ కాలింగ్, కీప్ గెస్సింగ్ అండ్ కీప్ కాలింగ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు వింటున్నారు సురభి D2 డాట్ కామ్ షో with me, RJ Kalpana.

0: కిల్లర్ లాంటి చాక్లెట్ ఎవరన్నా అది కూడా మనకి నచ్చినట్టుంటే మనకి తీసుకొచ్చేస్తే, మన కోపం ఉన్నా లేకపోయినా, బుంగమూతి పెట్టుకున్నా పెట్టుకోకపోయినా, ఆలకల గదిలో కూర్చున్నా కూర్చోకపోయినా, నచ్చుతుంది తినేయాలని అనుకుంటాం. అన్లెస్ మీరు కనుక శబ్దం తీసుకుంటే స్వీట్స్ తినొద్దు అని అనుకుంటే అప్పుడు మనం ఏం చేయలేము. ఎందుకంటే అలాంటివి అది ఎవరి ఇష్టం వాళ్ళదండి, కానీ నేను చెప్పదలుచుకోలేదు. కాకపోతే బీతో చాలా మంది బాహుబలి అన్నారు, తర్వాత బీఓ అన్నాను, బాబీ అని అనితా గారు అన్నారు, కానీ బాబీ కూడా కరెక్ట్ కాదు. ఇది ఇంకొక పాట వరకు ట్రై చేసి అప్పుడు చెప్పేందుకు మనకి కాల్స్ వస్తున్నాయి, అది కరెక్టా కాదని చెప్తాను. బట్ బీఓ రెండు లెటర్స్ చెప్పాను. సో దీంతో ఏ తెలుగు సినిమాని మీరనుకుంటున్నారు కాల్ చేసి చెప్పేసేయచ్చు అట్ 9726361966. మీరు వింటున్నారు సురభి డిటూర్ డ్రైవ్ టైమ్ షో. అలాగే ఈ చిరునవ్వు మామూలుగా చాక్లెట్ తో వచ్చేస్తుంది, బానే ఉంటుంది, కానీ ఆ చాక్లెట్ తిన్న తర్వాత కొంచెం మన పళ్ళు కచ్చి చక్కగా ఉండాలి, ఇంకా నవ్వు అలాగే ఉండాలి అని అనుకుంటే మీ నవ్వుని అలాగే క్షేమంగా ఉంచదలుచుకుంటున్నారు, ఉంచుదామని గ్యారంటీ కూడా చెప్తున్నారు డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ వాళ్ళు. వాళ్ళు ఫ్రీగా డెంటల్ ఇంప్లాంట్ కన్సల్టేషన్ వాళ్ళు ఇస్తారట. సో అందుకని అండ్ ప్రైజెస్ కూడా చాలా ఎఫర్డబుల్ గా ఉంది, ఫ్లెక్సిబుల్ పేమెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. సో మరి మీరు మరి మీ స్మైల్ తిరిగి పొందుకోవాలంటే అపాయింట్మెంట్ తీసేసుకోండి అక్కడ 9724845400, లేదా విజిట్ చేయండి వాళ్ళ లొకేషన్ లో 3234 ఫారెస్ట్ లైన్ దగ్గర. సో లెట్ మీ టేక్ దిస్ కాలర్ ఆన్ ఎయిర్. హాయ్, గుడ్ ఈవినింగ్, రేడియో సుభి మీరు ఆన్ ఎయిర్ ఉన్నారండి, చెప్పండి మీకు తెలుసా అండి సినిమా పేరు?
1: బొమ్మరిల్లా.
0: బొమ్మరిల్లా క్వశ్చన్ అడుగుతున్నారా? క్వశ్చన్ నేను అడిగాను బొమ్మరిల్ అనుకుంటున్నాను అని మీరు అంటున్నారనమాట. ఓకే, దాట్ ఈస్ ద రైట్ ఆన్సర్. అండ్ మీతో పాటు షాను గారు కూడా కాల్ చేసి చెప్పారు బొమ్మరిల్లు ఈజ్ ద రైట్ ఆన్సర్. రైట్, కష్టం కదా. మామూలుగా మనం ఒక లెటర్స్ చెప్పి సినిమా పేరు నా మనసులో ఉన్న మాట మీరు తెలుసుకోవాలంటే కష్టం, బట్ దాట్ ఈస్ ద గేమ్ ఇది. సో థ్యాంక్ యూ డియర్ ఫర్ కాలింగ్, హ్యావ్ అ వండర్ఫుల్ టైమ్. ఓకే, సో బీఓ తో బొమ్మరిల్లు అనేది వచ్చేసింది. ఇప్పుడు ఇంకొక సినిమా గెస్ట్ చేసేసేయాలన్నమాట. అగైన్ ఇది తెలుగు సినిమాలు మాత్రమే అండి, గుర్తుపెట్టుకోండి. ఇంకా వేరే క్లూ నేను ఏమి ఇవ్వదలుచుకోలేదు. ఇప్పుడు మీరు చెప్పాల్సింది జే. జే ఇస్ ద లెటర్. ఓకే, లెటర్ జే, దాంతో సినిమా మొదలవుతుంది. ఏమనుకుంటున్నా నా మనసులో ఏ సినిమా ఉంది తెలుసుకొని కాల్ చేసి చెప్పేసేయండి. అంటే ఇది గెస్సింగ్ గేమే, అందుకని జస్ట్ ఒక ఫన్ గా ఉంటుందని. 9726361966 మా స్టూడియో నంబర్.

0: చా మోనికా.
1: మోనికా అయితే రానంటుంది, తనకి నేను చాక్లెట్ రెడీ పెట్టలేదు, బట్ కాల్స్ అయితే వస్తున్నారనమాట ఆఫ్ ఎయిర్ ఆన్ ఎయిర్. అయితే జే తో నేను సినిమా పేరు గెస్ట్ చేయమన్నాను కదా, ఇది కొంచెం ట్రికీ గేమే. అందులో ఇప్పుడు ఇంకో క్లూ ఇచ్చేస్తాను. ఇందులో 3 వర్డ్స్ ఉన్నాయి. సో జానీ అని గెస్ట్ చేశారు కానీ జానీ కాదు. సో 3 వర్డ్స్ ఉన్నాయి. ఫస్ట్ వర్డ్ స్టార్ట్స్ విత్ లెటర్ జే, లెటర్ జే. ఓకే, సో జామరాత్రి జే ఉంటుంది కదా, అలా లెటర్ జేతో స్టార్ట్ అవుతుంది. 3 వర్డ్స్ ఉంటాయి. ఇది సెకండ్ క్లూ ఇస్తున్నాను. మీలో ఎవరైనా గెస్ట్ చేస్తే ఆ సినిమా పేరు, నా మనసులో ఏ సినిమా పేరు ఉందో అది మీరు గెస్ట్ చేసి చెప్పాలి. అట్ 9726361966 కి. అలాగే కమింగ్ బ్యాక్ టు ద పాయింట్ ఆఫ్ మైత్రీస్ రెస్టారెంట్, ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్స్ కోసం హెడ్ డైరెక్ట్లీ టు మైత్రీస్ ఇండియన్ కుజైన్. హిల్ టాప్ లొకేషన్ లో వ్యూ మాత్రం చాలా బాగుంటుంది. ఇదే కాకుండా ప్యాటియో సీటింగ్ కూడా చాలా విశాలంగా ఉంటుంది. అయితే మీరు మరి మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ వీళ్ళందరూ చక్కగా చిల్ అవ్వచ్చు అనమాట. ఎందుకంటే చక్కటి ప్లేస్ అది. ప్రొద్దున్నే బ్రేక్ఫాస్ట్, లంచ్ బఫే, ఈవినింగ్ స్నాక్స్ వరకు ప్రతి బైట్ లో ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్స్ గ్యారంటీ అని చెప్తున్నారు వీళ్ళు. అలాగే ఇదే కాకుండా మీ ఇంట్లో ఫంక్షన్స్ అయినా, పార్టీస్ అయినా, కార్పొరేట్ ఈవెంట్స్ అయినా, వీటన్నిటి కోసం బెస్ట్ క్యాటరింగ్ అండ్ బ్యాంక్వెట్ సర్వీస్ ఇన్ టౌన్. మరి ఆలస్యం ఎందుకు? విజిట్ మైత్రీస్ ఇండియన్ కుజీన్, నౌ సర్వింగ్ ఇన్ ఇర్వింగ్, సౌత్ లేక్ అండ్ ఫ్రిస్కో. సో లెట్ మీ టేక్ దిస్ కాలర్ ఆన్ ఎయిర్. హాయ్, హలో, గుడ్ ఈవినింగ్, హ్యాపీ ట్యూస్డే. మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు. మీ పేరు? అనిత గారు చెప్పండి, మీరేమనుకుంటారు?
2: ఐ
1: నో దాట్స్ రైట్, కానీ అది కాదు. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఆన్ ఎయిరే మీకు ఇంకొక లెటర్ కూడా చెప్పేస్తాను, ఓకేనా? అఫ్ కోర్స్ దాంట్లో సెకండ్ లెటర్ లో కూడా ఏ ఉంటుంది, జే తర్వాత ఏ. జేఎం లో కూడా ఏనే ఉంటుంది కానీ ఆ సినిమా కాదు. నా కళ్ళ ముందర ఏదైతే సినిమా పేరు ఇక్కడ ఓపెన్ చేసి పెట్టానో ఆ సినిమా కాదనమాట. సో లెట్ సీ ఇంకెంతమంది గెస్ చేసేస్తారు. నా మనసులో మాట ఎవరికి తెలుస్తుందో చూద్దాము. బట్ కీప్ ట్రాయింగ్, కీప్ గెస్సింగ్. హ్యాపీ హ్యాపీ ట్యూస్డే టు యూ అనిత. ఓకే, సో 3 క్లూస్ ఇచ్చేసాను. 3 వర్డ్స్ తో కూడుకున్న సినిమా ఇది. ఫస్ట్ లెటర్ జే తో స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ లెటర్ లో, ఫస్ట్ వర్డ్ లో సెకండ్ లెటర్ ఏ అంటే జేఏ. జయ మనదిరాలు కూడా కరెక్టే ఉంది కానీ దాట్స్ నాట్ వాట్ ద మూవీ ఐ హావ్ ఓపెన్డ్ హియర్. సో చూద్దాం, ఇంకో క్లూ ఇంకొంచసేపు అయ్యాక ఇద్దాం, ఇంకాసేపు చూద్దాం అనమాట. మీరు గెస్ చేసి కాల్ చేయొచ్చు. మా స్టూడియో నంబర్ 9726361966. మీరు వింటున్నారు సురభి D2 డ్రైవ్ టైమ్ షో విత్ మీ ఆర్జే కల్పన. అయితే ఇప్పుడు మనము మైత్రీస్ రెస్టారెంట్ గురించి చెప్పాము. Now I want to tell you about Wed Me Glam Gala. ఇది జరగబోతుందో త్వరలో, అంటే July 25th జరగబోతుంది అన్నమాట. అది దాని గురించి వివరాలు మీకు అందించిపోతున్నాను. ఇంట్రెస్టింగ్, ఎందుకనంటే పెళ్లిళ్ళు జరగాలనంటే మనం ఈవెంట్ ప్లానింగ్ అనేది చేయాలి కదా. సో దిస్ విల్ బి ఆల్ అండర్ వన్ రూఫ్, వెడ్ మీ గ్లామ్ వెడ్డింగ్ ఎక్స్పో, అ ప్రీమియం వెడ్డింగ్ అండ్ ఈవెంట్ షో కేస్. సో అండ్ అది కాకుండా ఇందులో యూ హ్యావ్ ఎక్సలెంట్ ఆపర్చునిటీ ఫర్ స్పాన్సర్స్ కి. అయితే of course sponsorship aithe maximum visibility untundi and alage vendors, if you want to grow your business so you can connect through this. Also decor event service providers vilandaru kuda meeru contact cheyochu anamata. This is going to happen on July 26th at Frisco Hall Event Center. Poddune 11 nunchi sayantram 7 pm varaku jarugutundi Wed Me Glam Wedding Expo, a premium wedding and event showcasing on July 26th. సో తప్పకుండా వెళ్ళండి. అండ్ నంబర్ అయితే అందిచ్చేస్తాము, 4648780101. లెట్ మీ టేక్ దిస్ కాలర్ ఆన్ ఎయిర్. గుడ్ ఈవినింగ్ రేడియో సుబి, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు. మీ పేరు?
3: హలో,
1: హలో,
3: కల్పన గారు.
1: ఎవరు మాట్లాడుతున్నారు?
3: నేను అనూయని మాట్లాడుతున్నాను.
1: అనూయ, ఎలా ఉన్నావు?
3: చాలా చాలా బాగున్నాను. మీ గేమ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది.
1: నా మనసులో ఉన్న మూవీ గెస్ట్ చేయమంటే కాస్త కష్టమే, కానీ క్లూ ఇస్తున్నాను చూద్దాం. ఇవాళ నా మనసులో మాట ఎవరు చెప్పుకుంటారో చూద్దాం. అనూయకు తెలుసు,
3: నేను జే ఏ వరకు విన్నాను. 3 వర్డ్స్ ఉన్నాయన్నారు,
1: చేసేనా? నో, ఇంకేం ఇవ్వలేదు, అది చేసేసాయి.
3: జంబలకి పంబ అనుకుంటున్నా.
1: అరే వా అనూయ, దాట్స్ రైట్, దాట్స్ రైట్.
3: అప్పటి నుంచి ట్రై చేస్తున్నాను మిగతా టూ త్రీ మూవీస్ దగ్గర నుంచి.
1: చాలా అంటే కాలర్స్ ఇంకా చాలా మంది ఉన్నారు అనమాట. నా మెళ్ళో కనుక రవ్వల నెక్లెస్ ఉంటే నీకు ఇచ్చేసేదాన్ని, ఇప్పుడు లేదు కాబట్టి, చాక్లెట్ కూడా లేదు కాబట్టి నీకు ఇవ్వలేను కాబట్టి పాట ఏం విందాం అనుకుంటున్నా చెప్పు, ప్లే చేసేస్తా.
3: పాట మీరు బాగా వేసేస్తున్నారు, సో ఐ విల్ ఎంజాయ్.
1: అంతే అంటావా? ఓకే, వండర్ఫుల్, లెట్స్ గో విత్ ఇట్ అనూయ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. అండ్ దాంతో పాటు నెక్స్ట్ కాలర్ ని కూడా ఆన్లైన్ తీసేసుకుందాము. హాయ్, హలో, గుడ్ ఈవినింగ్, హ్యాపీ ట్యూస్డే. ఎవరు మాట్లాడుతున్నారు?
0: హాయ్ గారు, నేను పద్మనండి.
1: పద్మ గారు, అయితే మీకంటే ముందర కాలర్ కాల్ చేసి సినిమా పేరు చెప్పేశారు, కానీ మిమ్మల్ని ఆన్లైన్ తీసుకున్నారు కాబట్టి మీరేమనుకుంటున్నారో తెలుసుకుందామని నేను అనుకుంటున్నాను. జయమ్ము నిశ్చయంబురా కాదు, అయితే మీకంటే ముందర కాలర్ జంబలకిరి బొంబ అని చెప్పారు. సో ఇప్పుడు మనం ఇంకో పాట వినేసేద్దాము.

0: Hello, namaste. This is KTR, and you're listening to me on Radio Surabhi. Congratulations on being the first radio station, Radio Surabhi. I hope you continue to grow. I hope you continue to reach more and more households, more and more ears. So I hope you go conquer the world.
1: Radio Surabhi, Dallas's number one Telugu station. OG Telugu Radio, only on 107.9 FM HD3. Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
2: Radio Surabhi.
1: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
4: కొన్ని పాటలు చెవులను తాకి వెళ్ళిపో, గుండెల దాకా చేరే ప్రయాణం అది.
1: లైక్ మెమరీస్,
5: గుర్తుకొస్తున్నాయి.
1: లైక్ లవ్, లైక్ లైఫ్ మూమెంట్స్.
4: అండ్ ఇప్పుడు ఈ అనుభూతులన్నీ ఒక చోట చేరితే
1: హౌ క్యాన్ వి మిస్ దట్ ఎక్స్పీరియన్స్?
6: MM కీరవాణి లైవ్ ఇన్ కాన్సర్ట్.
1: Yes, మన కీరవాణి గారు లైవ్ ఇన్ కాన్సర్ట్ డాలస్ లో సాటర్డే 25th జూలై నా అమెరికా సెంటర్ లో 6 PM ఆన్వర్డ్స్. బ్రాట్ టు యూ బై డెసిబెల్స్ ఆడియో అండ్ విజువల్ వైబ్.
4: హరి అప్ అండ్ బుక్ యువర్ టికెట్స్ అట్ tinyurl.com/mmkiravani show.
7: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
8: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లెండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి పెళ్లిళ్ళకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్, వివేక్ ఫ్లవర్స్.
7: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది, జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రానల్డ్ రీగన్ బులవర్డ్, యూనిట్ 606, లియాండర్, టెక్సాస్.
8: మేము నలుగురు ఎప్పుడు రెస్టారెంట్ అనుకున్న పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్ హిల్, ఫ్రిస్కో, ఫ్లవర్ మార్క్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్.

చంద్రుల్లో వెనులెంతుండదో తెలీదు, సూర్యుల్లో కాంతి ఉంటుందో అందుకనే తెలీదు. కానీ చాక్లెట్ గనుక ఇచ్చేస్తే చాలా మందికి ఏంటంటే ఎనర్జీ మాత్రం హై రేట్ డబుల్ రేట్ వెళ్ళిపోతుంది అనమాట. ది లవ్ నిజంగా చాక్లెట్ ఇష్టం ఉన్న వాళ్ళైతే. అలా మనకి ఇండియన్ చాక్లెట్ చాలా మందికి నచ్చుతాయి, ఇక్కడ కూడా కొంతమంది చాక్లెట్ నచ్చుతాయి. చాలా మంది ఏమంటారంటే ఇక్కడ యుఎస్ లో చాక్లెట్స్ మధ్యలో నట్స్ పెడతారు కాబట్టి మాకు నచ్చవు. అంటే నట్స్ అలర్జీ అని కాదు, బట్ వీ డోంట్ లైక్ దట్. జస్ట్ చాక్లెట్ చాక్లెట్ గానే ఉండాలి. అందులో చాలా మంది అమ్మాయిలు కట వైట్ చాక్లెట్ అంటే చాలా ఇష్టం. అంటే మిల్క్ చాక్లెట్ అని మనం అనుకుంటాం కానీ అది జస్ట్ వైట్ చాక్లెట్. మిల్క్ చాక్లెట్ అగైన్ ఇస్ అ డిఫరెంట్ థింగ్. అండ్ నాకు క్యాడ్బరీ ఈక్లేర్స్ అంటే మన చిన్నగా బుజ్జిగా ఓపెన్ చేయగానే దాంట్లో అదేంటి క్యారమెల్ కూడా ఉంటుంది కదా, ఆ టేస్ట్. ఒకవేళ మీలో ఎవరైనా ట్రై చేయకపోతే ఇండియన్ స్టోర్ కు వెళ్ళి, అంటే నేనేది ప్రమోట్ చేయట్లేదు క్యాడ్బరీ బ్రాండ్ ని, కానీ ఐ లవ్ దట్ చాక్లెట్. ఇందాక ఇంకా మన కాలర్ ఒక ఆవిడ చెప్పారు కదా, రామ్ గారు వాళ్ళ అమ్మాయి చెప్పింది కదా తనకి లిండోర్ చాక్లెట్ అంటే ఇష్టం, వైట్ చాక్లెట్. సో అలా మీకు ఏ చాక్లెట్ అంటే ఇష్టం? అందులో ఇవాళ ఇంటర్నేషనల్ చాక్లెట్ డే, చాక్లెట్ అండి పాటలు మాటలు ఆటలు మనం వినేద్దాము. అయితే మరొక పాట ప్లే చేసేస్తాను. ఈ పాట ప్లే చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక సినిమా పేరు ఆ లెటర్ చెప్తాను, మీరు గెస్ట్ చేయాలి. నా మనసులో మాట మీరు తెలుసుకోవాలన్నమాట ఈ క్లూ ద్వారా. ఇప్పుడైతే పాట వినేసేద్దాము, వెన్నెలవే వెన్నెలవే.

ప్రేమించొచ్చు, ప్రేముంటే తప్పకుండా ప్రేమించొచ్చు. కానీ ఆలోచించండి, ఒక తెలుగు ఫ్యామిలీ, ఒక తమిళ ఫ్యామిలీ, అంటే వాళ్ళిద్దరు కనుక పెళ్లి చేసుకుంటే ఒక అమ్మాయి అబ్బాయి, పాటలు వినాలనుకుంటే పాటలు ఇష్టం ఉన్న వాళ్ళు, ఇప్పుడు ఈ పాట వాళ్ళు తెలుగులో వినొచ్చు, మళ్ళీ దీన్నే ఒరిజినల్ పాట తమిళ్లో వినొచ్చు, అలా టైంపాస్ చేస్తుండొచ్చు అనమాట. మెల్లిమెల్లిగా నేర్చుకుంటాను అనుకోండి. అండ్ అది కాకుండా ఏంటంటే, కొన్నిసార్లు కొన్ని సినిమాలు సౌత్ ఇండియన్ మూవీ స్పెషల్లీ అయితే తమిళ్లో వచ్చేస్తాయి, దాన్ని మళ్ళీ రీమేక్ మనము డబ్ తెలుగులో అవుతాయి, మళ్ళీ తెలుగులో హిందీలో కూడా అవుతాయి. సో ఒకటే పాట జస్ట్ సేమ్ ట్యూన్, డిఫరెంట్ డిఫరెంట్ వర్డ్స్ ఉంటుంది, అలా కూర్చొని ఎంజాయ్ చేస్తుండొచ్చు అనమాట. అప్పుడు వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు, లేదు తమిళ్లో లిరిక్స్ బాగున్నాయి, లేదురా తెలుగులోనే లిరిక్స్ బాగున్నాయి, లేదు అసలు తమిళ్లో తెలుగులో కాదు హిందీలో లిరిక్స్ బాగున్నాయని అనుకుంటారా. వాళ్ళు ఏం మాట్లాడుకుంటే మనకెందుకు, నేనేం అనుకుంటున్నాను అది కదా విషయం అక్కడ. సో నా మనసులో ఉన్న సినిమా పేరు, ఇప్పుడు ఇవాళ ఆడే గేమ్ ఏంటంటే తికమకలాగా ఉంది గేమ్, బట్ ఇంట్రెస్టింగ్ గా కూడా ఉంది, ఎందుకంటే చాలా మంది కాల్ చేసి నా మనసులో ఏ సినిమా నేను అనుకుంటున్నాను గెస్ చేద్దామని క్యూరియాసిటీతో కాల్ చేస్తున్నారు. కాబట్టి లెట్ మీ టేక్ యూ టు ద నెక్స్ట్ మూవీ. ఇది తెలుగు సినిమా, ఒకటే వర్డ్ అండ్ ఫస్ట్ లెటర్ స్టార్ట్స్ విత్ లెటర్ జీ, లెటర్ జీ. ఇప్పుడు నేను ఏ సినిమా అనుకుంటున్నానో మీరు గెస్ చేయాలన్నమాట. 9726361966 మా స్టూడియో నంబర్. అఫ్ కోర్స్ ఒకవేళ గెస్ చేయలేకపోతే సెకండ్ లెటర్ కూడా ఇస్తాను, అలా లెటర్ ఇచ్చుకుంటూ పోతే సినిమాపై తెలిపోతుంది అనుకోండి. బట్ ఇప్పటి వరకైతే మనకి ఫస్ట్ 2-3 క్లూస్ లోనే చెప్పేస్తున్నారు మన లిసనర్స్. అగైన్ కమింగ్ బ్యాక్ టు ఆర్ శ్రీకృష్ణ విలాస్ గురించి చెప్పాలి అని అంటే, ఇండర్జ్ ఇన్ సంథింగ్ ట్రూలీ స్పెషల్, experience their signature thali in a more immersive way. From the moment you walk in, you are welcomed at the traditional way. Yes, with a refreshing welcome drink untund akkada, and also then begins a beautiful curated dining journey. Whether it's a weekday bhojanam or weekend bhojanam, every dish is served live, fresh and straight to your table, bringing you the warmth of home style tradition with restaurant perfection. పేరు శ్రీ కృష్ణ విలాస్. ఎక్కడుంది? 13215 మెయిన్ స్ట్రీట్ దగ్గర ఉంది ఫ్రెస్కోలో. తప్పకుండా వెళ్ళండి, ట్రై చేయండి. అలాగే దాంతోపాటు మీకు చెప్పాల్సింది, ఫస్ట్ టైం ఇన్ యుఎస్ లో హై స్కూల్ క్రికెట్ హ్యాస్ ఫౌండ్ ఇట్స్ హోమ్ ఇన్ టెక్సస్. ఫాలో ది టెక్సస్ స్కోలాస్టిక్ క్రికెట్ బోర్డ్ స్టేట్ ఛాంపియన్షిప్ ఆన్ July 25th through July 27th అట్ ది ప్రేరీ వ్యూ క్రికెట్ కాంప్లెక్స్ ఇన్ హ్యూస్టన్. అమెరికన్ క్రికెట్ స్టార్స్ హియర్ అన్నమాట. సో ఇంకా వివరాలు కావాలంటే యూ కెన్ గో టు tscb.com. అగైన్ ఇట్స్ tscb.com. మీరు వింటున్నారు సురభి డి2 డ్రైవ్ టైమ్ షో విత్ మీ ఆర్జే కల్పన.

0: మీరు విన్నారా ఇట్లాంటివి చాలానే? ఎట్లాంటివి అంటే సినిమా పేరు చెప్పినప్పుడు నా మనసులో మాట మీరు తెలుసుకోవాలి అలాంటివి. మనం ఆడుతున్నాము గేమ్, ఇంట్రెస్టింగ్ తికమక గేమ్ బట్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. జీతో అడిగాను ఒక మూవీ గెస్ట్ చేయమని. సో అది ఆఫ్ ఎయిర్ జేసమ్మ గారు జెమినీనా అని అన్నారు, కానీ జెమినీ కాదు. అందుకని ఇప్పుడు ఇంకొక లెటర్ కూడా చెప్పేస్తాను. సో ఫస్ట్ లెటర్ జీతో స్టార్ట్ అవుతుంది, సెకండ్ లెటర్ ఓ. ఓకే, సో జీఓ. నౌ కీప్ థింకింగ్ అండ్ ఏం సినిమా అయ్యుంటుంది ఆలోచించి చించేసాక అలా మీ ఆలోచన చించి పడేయకుండా మాకు కాల్ చేయండి, విచ్ ఇస్ 9726361966. మీరు వింటున్నారు సురిబి డీటూర్ డ్రైవ్ టైమ్ షో విత్ మీ ఆర్జే కల్పన. అలాగే మీ నవ్వు మళ్లీ అందంగా మార్చుకోవాలంటే మా దగ్గర ఉపాయం ఉంది, అది డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్. వాళ్ళు ఫ్రీగా డెంటల్ ఇంప్లాంట్స్ కన్సల్టేషన్ ఇప్పుడే పొందుకోండి. అఫోర్డబుల్ ప్రైసెస్ ఉన్నాయి, ఫ్లెక్సిబుల్ పేమెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. సో మీ స్మైల్ ని చక్కగా మీరు తిరిగి పొందుకోవచ్చు. అపాయింట్మెంట్స్ కోసం ఇప్పుడే కాల్ చేయండి అట్ 9724845400. అండ్ ఇది ఎక్కడుందనంటే సౌండ్ కొంచెం తగ్గించండి అండి. హలో హలో హలో హలో హలో హలో అలాగే మనసులో మాట వినిపించమన్నా నా మాటనే వినిపించమని చెప్పలేదండి, మీరు నా మాట నాకు వినిపిస్తున్నారు. జోడి జోడి జీతో కదా స్టార్ట్ అవుతుంది, జీతో కాదు కదా, జి లెటర్ జి. లెటర్ జి, నెక్స్ట్ లెటర్ కూడా చెప్పేశాను ఓ అనేది, మరి ఆలోచించాక కాల్ చేయండి. లెట్ మీ టేక్ నెక్స్ట్ కాలర్ అండి. ఓకేనా, గుడ్ ఈవినింగ్ రేడియో సురిబి, ఎవరు మాట్లాడుతున్నారు? హలో గుడ్ ఈవినింగ్ రేడియో సురిబి. వీళ్ళు కూడా
1: హలో అండి, నా పేరు వినయ్.
0: వినయ్ గారు
1: గోదావరి
0: కాదు?
1: ఓకే,
0: వినయ్ గారు కాదు, బట్ నై లెట్ మీ టేక్ నెక్స్ట్ కాలర్. హాయ్ గుడ్ ఈవినింగ్ రేడియో సురిబి, ఎవరు మాట్లాడుతున్నారు?
2: నా పేరు వసంత్ అండి.
0: వసంత్ గారు మీరేమనుకుంటున్నారు?
2: నేను గోదావరి సినిమా అనుకుంటున్నాను.
0: కాదు, అయితే ఇప్పుడు మీకు మరియు మీ ముందు యాక్చువల్లీ లెట్ మీ టేక్ నెక్స్ట్ కాలర్, ఎంత తర్వాత నెక్స్ట్ లెటర్ కూడా చెప్పేస్తాను. లెట్ మీ టేక్ నెక్స్ట్ కాలర్, గోదావరి కాదు. హాయ్ హలో గుడ్ ఈవినింగ్, ఆన్ ఎయిర్ ఉన్నారు, మీ పేరు? రజియా గారు మీరేమనుకుంటున్నారు? మనకి చాలా మంది గోదావరి అంటున్నారు కానీ కాదు. అందుకని మీ అందరికి మళ్ళీ నెక్స్ట్ లెటర్ అనేది థర్డ్ లెటర్ కూడా చెప్పబోతున్నాను. సో ఫస్ట్ జి, తర్వాత ఓ. యాక్చువల్లీ ఇంకోరు కాల్ చేశారు, లెట్ మీ టేక్ దెమ్ అండ్ అప్పుడు చెప్తాం రజియా గారు థర్డ్ లెటర్ ఏంటి. ఓకేనా, బికాస్ లెట్ మీ గివ్ ఇట్ అ ట్రై. ఈ కాలర్ కి ఏమైనా తెలుసు చూద్దాం. హలో హలో హలో హలో, మీరు ఏంటి సౌండ్ తగ్గించుకోండి. ఓకే చెప్పండి అండి. కాదు కాదు. ఓకే, ఐఎమ్ టేకింగ్ నెక్స్ట్ కాలర్ ఆన్ ఎయిర్. గుడ్ ఈవినింగ్ రేడియో సురిబి, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు, వాట్స్ యువర్ గెస్? కాదు, ఒకటే వర్డ్ అండి, రెండు వర్డ్స్ కాదు, ఒకటే వర్డ్. బట్ ఇప్పుడు మీ అందరికి నేను థర్డ్ లెటర్ చెప్పబోతున్నాను, గోదావరి కాదు. బట్ థర్డ్ లెటర్ అంటే థర్డ్ లెటర్ కూడా ఓనే. సో ఫస్ట్ జి, తర్వాత ఓ, తర్వాత ఓ, డబుల్ ఓ, డబుల్ ఓ సెవెన్ లాగా జి ఓ ఓ. లెటర్ జి అండి, జే కాదు, గుర్తు పెట్టుకోండి. లెటర్ జి, జి ఫార్ జి ఫార్ జి ఫార్ జి ఫార్ జి ఫార్ ఏమని చెప్పాలి, జి ఫార్ గమ్, గమ్. ఓకే, సో జి ఓ ఓ సినిమా పేరుతో అంటే ఈ త్రీ లెటర్స్ తో స్టార్ట్ అవుతుంది. 9726361966 మా స్టూడియో నంబర్. అండ్ లెట్ మీ టేక్ దిస్ కాల్ చెప్పండి అండి. ఓకే, వెళ్ళిపోయారు వాళ్ళు, ఆఫ్ ఎయిర్ వెళ్తారు కాబట్టి లెట్ మీ ప్లే అ సాంగ్ ఫర్ యూ ఆల్.

0: ఎంత మంది బండి ఎక్కలేదు కానీ మాకు కాల్ చేసేసారండి. జిఓఓ అని చెప్పంగానే టపటపిటపిటపిటపిటపిటపిటపి ఆన్సర్ వచ్చేసాయి మనకి. జయసింహ గారు, సంతోష్ గారు, శ్రీకాంతి, ఆమె శ్రీకాంత్, వసంత్, రజియా, బీనా, మైథిలి, శ్రీకాంత్, కాంతి, వెన్నెల, వీళ్ళందరూ కాల్ చేసి చెప్పారు. అండ్ మీ అందరూ చెప్పింది ఒకటే ఆన్సర్, గూఢాచారి. దాట్ ఈస్ ద రైట్ ఆన్సర్. అండ్ చూద్దాం ఈ కాలర్ ఏం చెప్పబోతున్నారు, చూద్దామండి. హాయ్, హలో, గుడ్ ఈవినింగ్, హ్యాపీ హ్యాపీ ట్యూస్డే. ఎవరు మాట్లాడుతున్నారు? విశాల్ గారు, మనకి సినిమా పేరు అయితే వచ్చేసింది కానీ మీరు ఆనేరు ఉన్నారు కాబట్టి మీతో నేను కాసేపు. గూఢాచారి ఈస్ ద రైట్ ఆన్సర్. మనకి యంగ్ స్పై థ్రిల్లర్ కదా, అది మర్డర్ మిస్టరీ గురించి ఉంటుంది ఆ సినిమా. సో ఇప్పుడు విశాల్ గారు, మీకు చాక్లెట్స్ అంటే ఇష్టమా? ఏ చాక్లెట్ అంటే ఇష్టం? హర్షీస్ అంటే ఇష్టం. ఇంతకు ముందు కూడా ఎవరు కాల్ చేసి చెప్పారు, వాళ్ళు కూడా హర్షీస్ అంటే ఇష్టం. అసలు చాక్లెట్ అనేది చాలా సింపుల్ గా, బంగారం కంటే కూడా చాలా ప్రీషియస్ గా ఉంటుంది. ఎవరైనా బుంగమొత్తి పెట్టుకున్న అల్కగదిలో కూర్చున్న చిన్నపిల్లలు ఏడిచిన చాక్లెట్ ఇచ్చేస్తే దే విల్ బి సో హ్యాపీ కదా. ఎక్కువ ఖర్చు పెట్టినక్కర్లేదు, చక్కగా కొనేసి వాళ్ళకి ఇచ్చేసేయచ్చు. ఎస్, దాట్స్ ట్రూ. అందుకని అంటే ఎన్ని రకరకాల చాక్లెట్స్ ఉంటాయో, వాటి మీద ఎన్ని కమర్షియల్ యాడ్స్ వచ్చాయో, అసలు అంటే అది చెప్పాను కదా, అసలు ఖర్చు లేకుండా ఒకళ్ళకి గిఫ్ట్ ఇవ్వాలంటే చాక్లెట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. అఫ్ కోర్స్ ఎక్కువ తింటే క్యావిటీస్ వస్తే అది వేరే విషయం అనుకోండి, కానీ బట్ కంట్రోల్ గా తినొచ్చు అప్పుడప్పుడు. ఇక షుగర్ లెస్ చాక్లెట్స్ ఏం తింటాం లేండి, తినేదే చక్ షుగర్
1: షుగర్ ఆల్మోస్ట్ షుగర్ ఉన్నట్టే
0: ఉంటాయండి. షుగర్ తో తింటే బాగుంటుంది, మళ్ళీ దాంట్లో చాక్లెట్ తినే జీరో షుగర్, ఎందుకంటే జీరో సైజ్. అంతే, మన ఒకప్పుడు అసలు ఈ కాన్షియస్ లో మనకేం ఉండేవి, ఇప్పుడు అన్ని ఇస్ అ బ్లిస్ లాగా, అప్పుడేం తెలిసేవి కావచ్చు, చక్కగా తినేవాళ్ళం, ఆడేవాళ్ళం.
1: ఆల్ టైమ్ ఫేవరెట్ డైరీ మిల్క్.
0: డైరీ మిల్క్, దాట్స్ ట్రూ, దాట్ ఇస్ ట్రూ. థ్యాంక్ యూ అండి విశాల్ గారు. అయితే మరి మాకున్న ఈ కాసేపు టైంలో ఇంకొక సినిమా పేరు చెప్పబోతున్నాను. లెట్ సి ఎవరు గెస్ చేస్తారు. చెప్పాను కదా నా మనసులో మాట ఇవ్వడం, మీరు గెస్ చేయాలన్నమాట. ఇది టూ వర్డ్స్, ఓకే, తెలుగు సినిమా టూ వర్డ్స్. ఫస్ట్ లెటర్ స్టార్ట్స్ విత్ లెటర్ పి, పి ఫోర్ పిజ్జా. సో లెటర్ పి తో స్టార్ట్ అవుతుంది ఈ సినిమా అనుకుంటున్నారు. చూద్దాం ఎంత మంది గెస్ చేయగలరు నా మనసులో మాట మీ వల్ల చూసేద్దాము. విత్ 9726361966 మాస్టర్ నంబర్. అలాగే మీకు చెప్పాల్సింది అబౌట్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్. లైఫ్ లో ఎప్పుడు సిచ్యువేషన్స్ ఎలా మారుతాయో మనందరికీ తెలియదు. జాబ్ ఉన్నా లేకపోయినా మనకి ఏంటంటే ఇన్సూరెన్స్ అనేది తప్పకుండా ఉండాలి. కాబట్టి ఆ కవరేజ్ కోసము యూ కెన్ డెఫినెట్లీ రీచ్ అవుట్ టు ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్ బికాస్ they will help you find affordable coverage for you and your family. Twaraga and stress lekunda meeru consult cheyochu SNR insurance ni. Vaal daggara health, travel, dental, vision, life insurance ivanni options unnay anamata, and they will get you covered. Again, the name is SNR insurance. Meeru vintunnaru Surabhi D2 Drive Time Show, and nen maroka paata vinipinche mundara I want to tell you about, actually let me take this caller. ఈ వీళ్ళు ఏం గెస్ట్ చేస్తారో చూద్దాము. హాయ్, హలో, మీరు ఆనేరు ఉన్నారండి. పేరు, మీ పేరు? హలో, ఎస్, మీ పేరండి?
2: బీనా అండి.
0: బీనా గారు, మీరేమనుకుంటున్నారు సినిమా?
2: పైసా మూవీ అనుకుంటున్నారు.
0: పైసా మూవీ ఒకటే వర్డ్ కదా, ఇది రెండు వర్డ్స్ ఉన్నాయి సినిమాలో. ఆలోచించండి, చించండి, నెక్స్ట్ కాల్ అని తీసుకుందాము. హలో అండి, మీరు ఆనర్ ఉన్నారండి, మీ పేరు చెప్పండి.
3: హలో,
0: ఏమన్నారు పేరు మీది?
3: కీర్తన.
0: శీతల, ఓకే. మీరేమనుకుంటున్నారు సినిమా?
3: కీర్తన.
0: ఓ, కీర్తన, కీర్తన, ఓకే.
3: పుష్ప.
0: పుష్ప కూడా ఒకటే వర్డ్ కదా, నేను చెప్పింది ఏంటంటే రెండు వర్డ్స్. పుష్పకు మనం కాదు. ఓకే, ఆల్ రైట్, నేను ఇస్తాను మళ్ళీ సెకండ్ లెటర్ కూడా ఇచ్చేస్తాను. అయితే ఈ పాట వినొచ్చేద్దాము. ఈ పాట వినొచ్చిన తర్వాత సెకండ్ ఫస్ట్ వర్డ్ అంటే టూ వర్డ్స్ అని చెప్పాను, ఫస్ట్ వర్డ్ సెకండ్ లెటర్ ఏంటో చెప్పేస్తాను. బట్ ఈ లోపల ఈ పాట వినేసేద్దాం మనం.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: India ki teleport aithe enta baaguntundo. What if India was just a tap away? Just imagine meeru kallu moosi terchukone lopu mee dabbu India cheripothe, New York lo ekkado kurchoni coffee sip chese lopu bills pay aipothe, okka click lo Dallas nunche mee parents medical bills clear aipothe, no flights, no favors, no follow ups. With my pursue, sending money becomes hassle free. UPI payments, shopping, travel, insurance, elder care, all taken care of. My pursue isn't just an app, it's your genie in the cloud. Download the my pursue app or visit my pursue.com or write to support at mypursue.com.
2: నాకు ఇంకా గుర్తుంది 20 years ago మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏమైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానీ చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ shop, from fresh produce, rotis to everyday puja essentials, one name to go, Hareli. Hareli, bringing the taste of home closer to you. From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nache vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Noorurinche vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Nolan Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.
0: రేడియో సురభి సివిక్ సిగ్నల్ ఎల్పీస్ హియర్ ఇన్ టెక్సస్. ఒక్కోసారి మనం లైఫ్ లో టఫ్ సిచ్యుయేషన్స్ ఫేస్ చేస్తాం అండ్ ఇట్ కెన్ బి డాంటింగ్. డొమెస్టిక్ వైలెన్స్, ఇమిగ్రేషన్ క్వశ్చన్స్, థ్రెట్ టు సేఫ్టీ, ఇలాంటప్పుడు రీచ్ అవుట్. సపోర్ట్ ఈస్ క్లోజర్ దాన్ యూ థింక్. ఫర్ లీగల్ గైడెన్స్ రీచ్ అవుట్ టు ఆర్గనైజేషన్స్ లైక్ రైజెస్ అండ్ అమెరికన్ గేట్వేస్. యువర్ లోకల్ పోలీస్ డిపార్ట్మెంట్ ఈస్ దేర్ ఫర్ సేఫ్టీ. డోంట్ హెసిటేట్ టు కాల్ 911 ఇన్ ఎమర్జెన్సీస్. ఫర్ డిస్క్రిమినేషన్ ఆర్ వర్క్ ప్లేస్ కన్సర్న్స్, కనెక్ట్ విత్ ది టెక్సస్ వర్క్ ఫోర్స్ కమిషన్. అండ్ ఫర్ సిటీ లెవెల్ సపోర్ట్, యువర్ లోకల్ city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.

వెల్కమ్ బ్యాక్ టు సురభి డీ టూ డ్రైవ్ టైమ్ షో. మనకి చాలా మంది ఆఫ్ ఎయిర్ కాల్ చేసి గెస్ట్ చేస్తున్న సినిమా పేరు ఏంటో అది ఏమిటనేది కాసేపట్లో చెప్పేస్తాను. కానీ దానికంటే ముందర మనకు ఒక రిక్వెస్ట్ సాంగ్ వచ్చింది. రజియా గారు విందామనుకున్నారు బాయ్ సినిమా నుంచి సరిగామే. సో ఈ సరిగామ మనం పాడేద్దాము, వినిపించేసేద్దాము, వాళ్ళనే పాడమందాము, మనం విందాము రజియా గారి కోసం.

బాయ్ సినిమా నుంచి విన్నాము రజియ గారి రిక్వెస్ట్ పై. అండ్ ఇందులో మనకి సిద్ధార్థ్, భరత్, జెనీలియా అండ్ తమన్ కూడా ఉన్నారనమాట. ఇంట్రెస్టింగ్ మూవీ, పాటలు కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. అయితే పాటలతో పాటు మనం ఇప్పుడు గేమ్ కూడా ఆడుతున్నాం కదా, మనకి రిక్వెస్ట్ సాంగ్స్ కూడా ఉన్నాయి, అవి కూడా ప్లే చేసేద్దాము. కానీ నెక్స్ట్ క్లూ చెప్పే ముందర అగైన్ కమింగ్ బ్యాక్ టు, ఇది తికమక గేమ్ లాగా ఉంది కానీ ఇంట్రెస్టింగ్ గా ఉంది. చాలా మంది ఆలోచిస్తూ ఉంటారనమాట ఎదుటి వాళ్ళ మనసులో ఏమనుకుంటున్నారు, ఏమంటున్నారు అనేది. సో దానికి క్లూ నేనే ఇస్తున్నాను మీకు. బట్ ఆ క్లూ ఇచ్చే ముందర ఐ వాంట్ టెల్ యూ అబౌట్ శ్రీ కృష్ణ విలాస్. ఇండల్జ్ ఇన్ సంథింగ్ ట్రూలీ స్పెషల్. Experience their signature thali in a more immersive way. From the moment you walk in, you're welcomed with a traditional way, with a refreshing welcome drink, and then begins a beautiful curated dining journey. Weekday aina, weekend aina, bhojanam matram chaala ruchikaranga untundi. They serve live, fresh ga, and straight mee table daggariki teeskonu vachesaru anamata, bringing you the warmth of home style traditional with రెస్టారెంట్ ప్రొఫెక్షన్. దాని పేరు శ్రీ కృష్ణ విలాస్. అది ఎక్కడ ఉందంటే 13215 మెయిన్ స్ట్రీట్, ఫ్రిస్కో, టెక్సస్. అండ్ మీరు వింటున్నారు సురభి డి టూర్ డ్రైవ్ టైమ్ షో విత్ మీ ఆర్జే కల్పన. నేను ట్యూస్డేస్ అండ్ వెనస్డేస్ వస్తాను ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ 107.9 ఎఫ్ఎం HT3 రేడియో సురభి, సౌండ్స్ లైక్ హోమ్. అయితే ఇప్పుడే మీ స్మార్ట్ డివైస్ లో స్మార్ట్ కామా యాప్ డౌన్లోడ్

చేసుకుంటే మీరు ఎప్పుడైనా యక్ని చరమ పాటలు వినొచ్చు, వినిపించొచ్చు. లిసన్ టు అస్ ఆల్సో ఆన్ www.radiosurbhi.com ఆర్ ఫ్రీక్వెన్సీ చెప్పాం కదా 107.9 FM HD3. డు నాట్ ఫర్గెట్ టు ఫాలో అస్ ఆన్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అండ్ యూట్యూబ్. వీఆర్ రేడియో సుర్బి, ద ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ అమెరికా. ఓకే, ఇప్పుడు మరొక సినిమా మీరు చెప్పాలి. ఓ బై ద వే, అంతకు ముందర చెప్పిన సినిమా ఎవరు గెస్ట్ చేశారో చెప్పేస్తాను. ఇందాక టూ వర్డ్స్ అండ్ ఫస్ట్ లెటర్ స్టార్ట్స్ విత్ పి అని చెప్పాను కదా, బీనా గారు చెప్పేశారు పెళ్లి చూపులు. దాట్ ఈస్ ద రైట్ ఆన్సర్. నా మనసులో అదే సినిమా ఉంటుందన్నమాట. సో గెస్ట్ చేసేసారు బీనా గారు. ఇప్పుడు సెకండ్, ఇంకో మరొక సినిమా మీరు గెస్ట్ చేయాలి. అండ్ అది జస్ట్ అది కూడా టూ వర్డ్స్ ఏ, టూ వర్డ్స్. ఫస్ట్ వర్డ్ లో ఉన్న లెటర్ స్టార్ట్స్ విత్ ఏ, లెటర్ ఏ. సెకండ్ క్లూ ఇస్తాను ఏ ఇయర్ లో వచ్చింది ఏంటి, ఒకవేళ మీరు గెస్ట్ చేయలేకపోతే. అగైన్ టూ లెటర్స్, ఐ మీన్ టూ వర్డ్స్, ఐమ్ సారీ, టూ వర్డ్స్. ఫస్ట్ వర్డ్ లో ఫస్ట్ లెటర్ స్టార్ట్స్ విత్ లెటర్ ఏ ఫర్ యాపిల్. ఓకేనా? సో సినిమా పేరు ఏమనుకుంటున్నారో ఆలోచించి కాల్ చేసి చెప్పేసేయండి అట్ 972-636-1966. మీరు వింటున్నారు సురభి డిటూ రాటం షో అండ్ నేను మీ మాటకారి కల్పన, కేజీఎఫ్ కల్పన, అంటే కబుర్లు గేమ్స్ అండ్ ఫన్.

0: సినిమా నుంచి విన్నారు మీరు షాసా తిరుపతి అండ్ యాజిన్ నిజార్ పాడిన పాట. బ్యూటిఫుల్ గా ఉంటుంది. యాక్చువల్లీ పాట మ్యూజిక్ అఫ్ కోర్స్ అమిత్ త్రివేది మ్యూజిక్ అన్నమాట ఇది. అండ్ భలే ఉంటుంది ఈ పాట. అయితే ఈ గేమ్ ఏదైతే నేను ఆడుతున్నానో ఇది ఒకవేళ మీరు ఎప్పుడన్నా మీ కిటీ పార్టీలో పార్టీస్ లో పిక్నిక్ లో ఆడాలంటే ఎలా ఆడాలంటే అంటే ఇప్పుడు ఆన్ ఇయర్ కాబట్టి నేను జస్ట్ ఇలా క్లోజ్ ఇస్తున్నాను కానీ టీమ్ తో కూడా ఆడొచ్చు. ఎలా అంటే ఇప్పుడు నేను లెటర్ చెప్తాను కదా నా మనసులో మాట చెప్పమనేసి. సో ఫస్ట్ మనం బొమ్మరిల్ అన్నాం కదా బిఓ అనేసి. సో బి చెప్పినప్పుడు క్లూ ఏమి ఉండదు. నేను ఇంకా తెలుగు మూవీ అని చెప్పాను బట్ టీమ్ ఏం చేస్తుందంటే వాళ్ళందరూ మాట్లాడుకుంటారనమాట పలానా దాని గురించి. వాళ్ళు డైరెక్ట్ గా చెప్పదు, ఒకవేళ వాళ్ళు బొమ్మరిల్ అనుకున్నా కూడా చెప్పొద్దు. బట్ దే హ్యావ్ టు టాక్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దాంట్లో ఏంటంటే ఒక అమ్మాయి అబ్బాయి ప్రేమ గురించి మాట్లాడతారు, వాళ్ళ నాన్నకి ఇష్టం లేకపోయినా అలా అనగానే ఒకవేళ వాళ్ళు బొమ్మరిల్లే అనుబోతున్నారో అని అనుకోవాల. వాళ్ళకి ఎవరైతే పేరిచ్చారో వాళ్ళు ముందరే బొమ్మరిల్ అని చెప్పాలి, అప్పుడు వీళ్ళు గెలుస్తారు, వాళ్ళకి పాయింట్స్ రావు. బట్ అలా వాళ్ళు మాట్లాడుకుని ఒక టీమ్ లాగా కొలాబరేట్ చేసి వాళ్ళు గెస్ట్ చేయాలన్నమాట. ఇది టీమ్ గేమ్. బట్ ఇప్పుడు ఇక్కడ టీమ్ లాగా ఆడలేము కాబట్టి నేను జస్ట్ గెస్ట్ చేస్తాను. బట్ అయినా కూడా మన లిసనర్స్ బాగానే ఇంట్రెస్టింగ్ గా కాల్ చేసి చెప్తున్నారు. అయితే కమింగ్ బ్యాక్ టు మరి క్వశ్చన్ ఏం అడిగానంటే రెండు వర్డ్స్ ఉన్నాయి అండ్ ఫస్ట్ వర్డ్ లో ఫస్ట్ లెటర్ స్టార్ట్స్ విత్ ఏ. మనకి కొంతమంది అంటే అలా వైకుంఠపురంలో అన్నారు కానీ అది కాదు సినిమా పేరు. ఇప్పుడు సెకండ్ లెటర్ చెప్తాను. ఆల్రెడీ ఆఫ్ ఎయిర్ మనకి ఒక కాలర్ కి చెప్పాను, ఇప్పుడు ఆన్ ఎయిర్ మీ అందరికి చెప్తున్నాను. సెకండ్ లెటర్ స్టార్ట్స్ విత్ లెటర్ డి. డి ఫార్ డోనట్. సో ఏ అండ్ డి అండ్ టూ వర్డ్స్ ఉన్నాయి. మీరు వింటున్నారు సురభి, డిటూర్, డ్రై టైమ్, షో విత్ మీ ఆర్ చే తల్పన. అయితే మరొక పాట వినిపించే ముందర రిక్వెస్ట్ సాంగ్ అయితే వచ్చింది, ఆ పాట వినిపించే ముందర లెట్ మీ టెల్ యూ అబౌట్ చాక్లెట్ డే. చాక్లెట్ తింటే బానే ఉంటుంది, చిరునవ్వు వస్తుంది, ఎలాంటి సిచ్యువేషన్ లోనైనా చాక్లెట్ బానే ఉంటుంది. కానీ మరి పళ్ళు కూడా కాపాడుకోవాలి కదండి కదా. అయితే డాలస్ మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ లో ఫ్రీ డెంటల్ ఇంప్లాంట్స్ కన్సల్టేషన్ ఇప్పుడే పొందుకోవచ్చు మీరు. బికాస్ వాళ్ళ దగ్గర అఫోర్డబుల్ ప్రైజెస్ తో ఉన్నాయన్నమాట, ఫ్లెక్సిబుల్ పేమెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. అయితే మీరు డెఫినెట్ గా అపాయింట్మెంట్ తీసేసుకోండి అట్ 9724845400 ఆర్ విజిట్ దెమ్ అట్ 3234 ఫారెస్ట్ లేన్ డాలస్. హలో, చెప్తున్నారు.
1: అండ్ మూవీ పేరు వచ్చేసి అడవిరాముడు అనుకున్నా అండి. ఎవరు అడవి దొంగ?
0: అడవి రాముడు, అడవి దొంగ రెండు కాదు, రెండు రెండు కూడా కాదు. చూద్దాం, కీప్ గెస్సింగ్ అండి. సో రూల్ అవుట్ అయిపోయింది, అడవి రాముడు కాదు, అడవి దొంగ కూడా కాదు, రూల్ అవుట్ అయిపోయింది. సో నౌ కీప్ గెస్సింగ్ అండ్ కాల్ మీ అట్ 9726361966 ఆల్సో అడియార్ ఆనంద్ భవన్ అంటే సౌత్ ఇండియన్ ఫ్లేవర్స్ తో కూడుకున్న రెస్టారెంట్ ఇక్కడే మనకి ఫ్రిస్కోలో అండ్ లిటిల్ లో ఉంది, దగ్గరే, మీకు దూరం కాదు. అక్కడ ఏంటంటే మీకు మన వంటకి కావాల్సిన పొళ్ళు కానివ్వండి, ఇన్స్టెంట్ మిక్సర్స్ కానివ్వండి, మసాలాలు, పేస్ట్లు, పచ్చళ్ళు ఇవన్నీ ఉంటాయి. వీటితో పాటు రుచికరమైన రాగి ఇడ్లీస్ అండ్ చక్కటి గోంగూర రైస్ కూడా ఉంటుంది. అండ్ ఇవి ఎంజాయ్ ట్రెడిషనల్ టేస్ట్ ఇన్ మినిట్స్ అని అంటున్నారు ఏ టు బి వాళ్ళు, అంటే అడియార్ ఆనంద్ భవన్. వాళ్ళ కాల్ వాళ్ళ ఫోన్ నంబర్ 2148722345 అండ్ యూ కెన్ విజిట్ a2bTexas.com. ఇప్పుడు అంటే సుందరానికి పాట వినేసేద్దాము. ఇది రిక్వెస్ట్ సాంగ్, మనకి షన్ను గారు రిక్వెస్ట్ చేశారు. సో లెట్స్ ఎంజాయ్ దిస్ టుగెదర్ ఆన్ ద ఎయిర్వేవ్స్ 107.9 FM HD3.

0: Kisser.
1: Vindukadu. Amaidi. Great.
2: Neen cheppura. Ee photo.
0: Neela.
2: Chaala baagundamma. Nee mata chaala proud ga feel avutunnaru.
0: నిజంగా అంతేం ఫీల్ అవట్లేదు. మా అమ్మ నిజంగా ప్రౌడ్ గా ఫీల్ అయితే కరెంట్ నీళ్ళలో కారిపోతాయి. చిన్నప్పుడు నేను హీరో అవుతానన్నప్పుడు చూడాలి అసలు మా అమ్మని. ఇదంతా జస్ట్ నా సాటిస్ఫాక్షన్ కోసం అంతే.

0: మ్యూజిషియన్స్ కొట్టేయండమ్మా, లిస్నర్స్ కాల్ చేయండమ్మా. మనకి కాల్స్ అయితే వస్తున్నాయి. అత్తారింటికి దారేది అన్నారు, కానీ అత్తారింటికి దారేది కాదు. బికాస్ అత్తారింటికి దారిలో ఏఎన్టీ కదా ఉంటుంది. నేను చెప్పింది టూ వర్డ్స్ ఉంటాయి ఈ సినిమాకి. ఫస్ట్ వర్డ్ లో ఫస్ట్ లెటర్ ఏ అండ్ ఫస్ట్ వర్డ్ లో సెకండ్ లెటర్ డి, అంటే ఏడి. అడవి రాముడు కాదు, అడవి దొంగ కూడా కాదు. గెస్ చేసి నా మనసులో ఉన్న సినిమా పేరు మీకు తెలిస్తే కాల్ చేసి చెప్పేసేయచ్చు మా స్టూడియోకి, విచ్ ఇస్ 9726361966. ఇంట్రెస్టింగ్ గా ఉంది, ఎందుకంటే ఒకళ్ళ మనసులో మాట తెలుసుకోవాలంటే ఇలాంటి గేమ్ కూడా ఆడొచ్చు. బట్ ఇందాక చెప్పాను కదా, ఇదే గేమ్ కనుక మీరు ఇన్ పర్సన్ మీ ఫ్రెండ్స్ తో ఆడాలంటే ఒక టీమ్ లాగా కొలాబరేట్ చేసుకుని, టీమ్ అంటే టీమే టీమ్ ఏమి ఉండదు, వన్ పర్సన్ అగేన్స్ట్ కపుల్ ఆఫ్ పీపుల్ అనమాట. సో వాళ్ళు ఒకరికొకరు మాట్లాడుకోవాలి, అంటే ఆ సినిమాలో ఏదైనా క్లూ అలా వాళ్ళు మాట్లాడుకోవాలి. ఈ వీళ్ళేమి క్లూ ఇవ్వరు, వీళ్ళు జస్ట్ లెటర్ మాత్రమే చెప్తారు. వాళ్ళు క్లూ, వాళ్ళు ఏదైతే లెటర్ అనుకుంటారో, వాళ్ళు అనుకున్న లెటర్ మీకు కరెక్ట్ అనిపించి వాళ్ళు ఇదే సినిమా గెస్ట్ చేసేసారు చెప్పబోతున్నారు అనగానే మీరే ముందు చెప్పారనుకోండి, అప్పుడు మీకు పాయింట్స్ వస్తాయి, వాళ్ళకి పాయింట్స్ రావు. అలా ఈ గేమ్ నడుస్తుంటుంది అనమాట, గెస్సింగ్ గేమ్. మీరు వింటున్నారు సురభి డీ టూర్ డ్రైవ్ టైమ్ షో. అండ్ ఇందులో మనకి ఇంకొక రిక్వెస్ట్ సాంగ్ వచ్చింది, కానీ అసలు టెలిఫోన్ ధ్వనిలా ఎవరైనా నవ్వగలరా? అలాంటి నవ్వు ఎవరికైనా వస్తుందా? అలా నవ్వారనుకో కొంచెం ఏంటి ఎబ్బట్టుగానే ఉంటుంది, కానీ పాట మాత్రం అలా వింటే బానే ఉంటుంది. సో ఆ పాట విని ఎంజాయ్ చేద్దాం మనము. మనకేంటంటే భువన గారు చెప్పారు, సో లెట్ మీ టేక్ దిస్ కాలర్ ఆన్ ఎయిర్. ఆ తర్వాత ఈ పాట వినిపించేసాం భువన గారి కోసం. హాయ్, హలో, గుడ్ ఈవినింగ్. మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు, మీ పేరు
1: రాజ్ అండి.
0: రాజ్ గారు మీరేమనుకుంటున్నారు?
1: అమ్మ దొంగ అనుకుంటున్నారు.
0: అమ్మ దొంగ కాదు కదా, ఎందుకంటే ఫస్ట్ వర్డ్ లో టూ లెటర్స్ ఏ అండ్ డి. సో అమ్మ దొంగ అంటే మీరు సెకండ్ లెటర్ లో కూడా అలా అనుకున్నట్టున్నారు. సో మనకి ఏంటంటే టూ వర్డ్స్, టూ వర్డ్స్. నేను సెకండ్ వర్డ్ లో లెటర్ అంటే లెటర్ కూడా చెప్పాను అనుకోండి మీకు తెలిసిపోతుంది ఆ సినిమా, అందుకని సెకండ్ వర్డ్ లో నేను ఏమీ చెప్పట్లేదు మీకు, అది చాలా ఈజీ గెస్ అయిపోతుంది. సో ఐ వాంట్ యూ టు కీప్ థింకింగ్, ఓకేనా? థ్యాంక్ యూ రాజ్ గారు. ఓకే, అగైన్ టు క్లారిఫై, కన్ఫ్యూజన్ ఉన్నట్టుంది. టూ వర్డ్స్ ఉన్నాయండి, నేను మీకు ఇచ్చింది ఉట్టి ఫస్ట్ వర్డ్ లో టూ లెటర్స్ మాత్రమే చెప్పాను. సో ఫస్ట్ వర్డ్ లో టూ లెటర్స్, ఫస్ట్ లెటర్ ఏ, సెకండ్ లెటర్ డి, అంటే ఏ అండ్ డితో మొదలవుతుంది. చాలా మంది అడవి దొంగ అన్నారు, కాదు, అడవి రాముడు అన్నారు, అది కూడా కాదు. సో మీకు ఏంటంటే రూల్ అవుట్ అయిపోయింది కాబట్టి ఇంకొంచెం ఈజీగా కూడా అవ్వచ్చేమో మీరు గెస్ చేసేటప్పుడు. 9726361966 అయితే భువన గారు ఈ పాట మీకోసం, అండ్ మీతో పాటు మేము కూడా విని ఎంజాయ్ చేద్దాం. భారతీయుడు సినిమా నుంచి నవేదం టెలిఫోన్ ధ్వనిలా.

0: ఇంకా నేనైతే దా చేసుకోలేను, బ్రేక్ వెళ్లే ముందర తప్పకుండా సినిమా పేరు చెప్పేస్తాను. చాలా మంది కాల్ చేసి చెప్పారు, కానీ మనకి రైట్ ఆన్సర్ వచ్చింది హర్ష దగ్గర నుంచి అండ్ బీనా దగ్గర నుంచి. ఆ సినిమా పేరు ఆదిత్య 369. ఎందుకంటే సెకండ్ వర్డ్ లో నేను 3 చెప్పేసాను అనుకోండి, ఈజీగా గెస్ట్ చేసేస్తారు కదా. సో నా మనసులో మాట హర్ష అండ్ బీనా గెస్ట్ చేసేసారు. మీరు వింటున్నారు సురభి D2 డ్రైవ్ టైమ్ షో విత్ మీ ఆర్జే కల్పన. నేను ఇంకాసేపు ఉంటానంటే ఇంకో అరగంట ఉంటాను. నేను వెళ్ళాక శ్రీనివాస్ గారు కూడా వచ్చేస్తారు 7 to 9. సో స్టే ట్యూన్డ్, ఐ విల్ బీ రైట్ బ్యాక్ ఆఫ్టర్ ద బ్రేక్.
1: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
2: Radio Surabhi.
1: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
4: హే బిందు, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
5: చందు, మరి వండనా?
4: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
5: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 whistles లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
4: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
6: స్వామి గారు, నాకు ఒక కల వచ్చింది. నా పార్టీలో ఫుడ్ అస్సలు బాగాలేనట్టు, గెస్ట్ అంతా డిసప్పాయింట్ అయ్యి వెళ్లిపోయినట్టు.
7: నీ కల నిజం అవబోతోంది.
6: దీనికి పరిష్కారం ఏమీ లేదా స్వామి?
7: పరిష్కారం ఇచ్చేద్దాం, వెంటనే ఇండియా టుడే లో క్యాటరింగ్ బుక్ చేయండి. వీళ్ళు డైనింగ్ మాత్రమే పాపులర్ కాదు, మీ ఇంట్లో జరిగే అన్ని రకాల సెలబ్రేషన్స్ కి పర్ఫెక్ట్ క్యాటరింగ్ సొల్యూషన్ ఇండియా టుడే.

0: call them at 817-829-8888.
1: ఇండియా వెళ్ళాలేమోరా నేను.
2: ఇప్పుడు ఇండియా ఎందుకురా?
1: మొన్నటి నుంచి ఒకటే పంటి నొప్పిరా. ఇండియాకి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
0: మన తెలుగు డెంటిస్ట్ అట్ యువర్ సర్వీస్. చాలా స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెక్అప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు. దే హ్యావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. Smiles Dental and Orthodontics. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane, Dallas.
3: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
2: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకు ఎన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు?
3: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.

0: అండ్ ఈ సురభి డీటో లో మీ అందరికి మరొకసారి స్వాగతం సుస్వాగతం. వీరింటున్నారు సురభి డీటో డ్రైవ్ టైమ్ షో విత్ యువర్ మాటకారి కల్పన, కేజీఎఫ్ కల్పన అంటే కబుర్లు గేమ్స్ అండ్ ఫన్. ఇవాళ ఈ ఫన్ గేమ్ ఏదైతే ఉందో చాలా ఇంట్రెస్టింగ్ గా చాలా మంది పార్టిసిపేట్ చేశారు, గెస్ట్ చేస్తున్నారు. ఇవాళ చాక్లెట్ డే కూడా, సో మీ వాళ్ళకి వాళ్ళు బుంగమూతి పెట్టుకున్నా పెట్టుకోకపోయినా అప్పుడప్పుడు చాక్లెట్ తో వాళ్ళని చిరునవ్వు తీసుకుని రండి, బాగుంటుంది. అండ్ మీకు నచ్చిన చాక్లెట్స్ అది ఏవైనా పర్వాలేదు, మనకి ఎన్నెన్ని ఉన్నాయండి చాక్లెట్లు, ఒకటా కాదా, క్యాడ్బరీ డైరీ మిల్క్ అని, హర్షీస్, టాబుల్ రాన్, స్నిక్కర్స్, కిట్ క్యాట్ మిల్క్, గ్యాలక్సీ, ట్విక్స్, బౌంటీ, ఇవన్నీ ఎన్ని రకాలున్నాయి. అండ్ నేనైతే నాకు నచ్చిన చాక్లెట్ అంటే చెప్పేశాను, నాకు నచ్చేది క్యాడ్బరీ క్లేర్స్. అది ఎనీ టైమ్ అంటే ఉపవాసం ఉన్న రోజు కాదనుకోండి కానీ, బట్ ఉట్టప్పుడు అయితే ఆ చిన్న చాక్లెట్ రాపర్ తీసేసి అలా తింటే నోట్లో ఇట్టే కరిగిపోతుంది అనమాట. అందులో మనం చాక్లెట్ తినేటప్పుడు క్యాలరీ లేకుండా జీరో షుగర్స్ ఉన్నవి తింటే ఏం బాగుంటుంది చెప్పండి? తినేదైతే చక్కగా లోడెడ్ గా ఉంటేనే బాగుంటుంది కదా. అఫ్ కోర్స్ కాకపోతే ఆ తినేదైతే కొంచెం కంట్రోల్ గా తింటే బాగుంటుంది. ఓకే, కమింగ్ బ్యాక్ టు అవర్ సాంగ్స్ ఇన్ ది సెగ్మెంట్ కంటే ముందర ఐ వాంట్ సే థ్యాంక్ యూ టు ఆల్ అవర్ స్పాన్సర్స్. స్పాన్సర్స్ లేకుండా ఈవెంట్ జరగదు కదా. సో లెట్ మీ థ్యాంక్ ఏ టు బి అంటే అడియార్ ఆనంద్ భవన్, అలాగే ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్ ఫర్ ఆల్ యూర్ ఇన్సూరెన్స్ నీడ్స్ ఫ్రమ్ హెల్త్ టు ట్రావెల్ విజన్ లైఫ్ ఇన్సూరెన్స్ ఎవ్రీథింగ్ డెంటల్ ఇవన్నీ ఉన్నాయి వాళ్ళ దగ్గర. మైత్రీస్ రెస్టారెంట్ అది మనకి అర్వింగ్ లో సౌత్ లేక్ లో ఫ్రిస్కోలో ఉంది అండ్ దే హ్యావ్ అ బ్యూటిఫుల్ లొకేషన్ విత్ నైస్ వ్యూ ఆల్సో అలాంగ్ విత్ ఒథెంటిక్ dishes that they are going to offer you. And Dallas Miles Dental and Orthodontics adi 3234 Forest Lane daggara undi. Alage manaki Texas Scholastic Cricket Board Championship adi jaragabothundi July 25th nunchi July 27th varaku at Prairie View Cricket Complex in Houston. ఇంకా వివరాలు కావాలంటే tscb.cricket కి వెళ్ళొచ్చు. అండ్ ఆల్సో వీ హ్యావ్ అనదర్ ప్లేస్ ఎంట్రెస్ కో విచ్ ఇస్ శ్రీకృష్ణ విలాస్. అది వీక్ డే అయినా వీకెండ్ అయినా వాళ్ళ భోజనం అద్భుతంగా ఉంటుంది, చక్కటి మనకి ఇంట్లో లాగా వడ్డిస్తారు అండ్ రెస్టారెంట్ స్టైల్ పర్ఫెక్షన్ కూడా ఉంటుంది అనమాట. దాట్ ఈస్ శ్రీకృష్ణ విలాస్. దెన్ వీ హ్యావ్ సనాస్ వెబ్ మీ గ్లామ్ అంటే పెళ్లిళ్లు జరిగేటప్పుడు ఏదైనా ఈవెంట్ కావాలంటే ఇక్కడ కాల్ చేయాలి, అక్కడ కాల్ చేయాలి, వీళ్ళతో మాట్లాడాలి అని అనుకుంటాం కదా, అన్ని అండర్ వన్ రూఫ్ వాళ్ళు మీకు అందించబోతున్నారు. అంటే ఫోటోగ్రాఫీ నుంచి వీడియోగ్రాఫర్, డీజేస్, డెకోర్, బ్రైడల్ వేర్, సిల్వర్ జ్యువెలరీ, ఫుడ్ వెండర్స్ మరియు ఇంకా చాలా ఆఫర్స్ వాళ్ళు ఇవ్వబోతున్నారనమాట, అన్ని ఒకటే ప్లేస్ లో, విచ్ ఇస్ అట్ అది ఎక్కడ జరుగుతుందని అంటే మనకి ఫ్రిస్కో హాల్ ఈవెంట్ సెంటర్ దగ్గర జరుగుతోంది. అండ్ దాని గురించి మీకు బూత్ లేదా స్పాన్సర్షిప్స్ రిజర్వ్ చేసుకోవాలంటే యూ కెన్ కాల్ దెమ్ అట్ 4698780101. ఐ రిపీట్, ఇట్స్ 4698780101. దట్ ఈస్ సనాస్ వెబ్ మీ గ్లామ్ గాలా ఇస్ హ్యాపెనింగ్ ఆన్ జులై 26th ఫ్రిస్కో హాల్ ఈవెంట్ సెంటర్. ఓకే, ఇప్పుడు మనకి ఆదిత్య 369 ఆన్సర్ వచ్చేసింది కాబట్టి ఆ సినిమా నుంచి ఒక పాట వినేసేద్దాము. Here we go, and the cinema request chesaru Sundar garu.
1: Samadhi, chinna veelu daate manasu samadhi.

జింక్ చాకు అనుకుంటూ బౌండరీలు దాటేసింది ఆదిత్య 369 హిట్ మీద హిట్ కొట్టుకుంటూ ఆ టైంలో 90s లో. అయితే చాలా మంది అనుకున్నారు సినిమాలో అసలు మేకప్ చేయలేదని అనుకున్నారు బాలకృష్ణకి కానీ మోహినికి కానీ అది ఒక మిస్కన్సెప్షన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే సంగీతం గారు అఫ్ కోర్స్ చాలా కేర్ తీసుకుంటారనమాట. సటల్ మేకప్ ఉండింది బికాస్ మెయిన్లీ అందులోనే 16th century మనకి కృష్ణదేవరాయ మేకప్ కూడా తీసుకొని రావాలి కదా. సో కొంచెం హిస్టారికల్ సీక్వెన్స్ ఉంది కాబట్టి అండ్ డ్యూల్ రోల్ ఉంది బాలకృష్ణ గారికి. సో సటల్ మేకప్ చేశారు కానీ అస్సలు మేకప్ లేకుండా అయితే లేదు చేశారు. అది ఆదిత్య 369 నుంచి విన్నారు ఈ పాట మీరు. అండ్ కమింగ్ బ్యాక్ టు ఆర్ గెస్సింగ్ గేమ్, అయితే ఇప్పుడు ఇంకొక తెలుగు సినిమా మీరు గెస్ చేయాలి. నా మనసులో మాట ఏముంది అనేది, ఏ సినిమా నేను అనుకుంటున్నానో మీరు చెప్పాలి. ఇది ఒక్కటే లెటర్ ఉంటుంది, ఐ మీన్ ఒకటే వర్డ్ ఉంటుంది, లెటర్ కాదు ఒకటే వర్డ్ ఉంటుంది. అండ్ ఫస్ట్ లెటర్ స్టార్ట్స్ విత్ లెటర్ ఎం, ఎం ఫోర్ మంకీ, అది ఎం తో స్టార్ట్ అవుతుంది అనమాట ఆ వర్డ్ ఈ సినిమాది. అండ్ ఏమనుకుంటున్నారో మీరు గెస్ చేసి మా స్టూడియోకి కాల్ చేయొచ్చు అట్ 9726361966. మీరు వింటున్నారు సురభి డీ టూర్ డ్రైవ్ టైమ్ షో. అండ్ గుర్తు పెట్టుకోండి వాళ్ళ ట్యూస్డే 7 to 9 శ్రీనివాస్ గారు ఉంటారు మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి. సేమ్ ఇయర్ వేవ్స్ విచ్ ఇస్ 107.9 FM HD3 అమెరికాలో తెలుగునేస్తాం. అండ్ రేడియో సురభి సౌండ్స్ లైక్ హోమ్.

0: ఓ స్త్రీ తు కల్ ఆనా అని అంటున్నారు. నేను రేపు తప్పకుండా వస్తాను, కానీ కొంచెం టైం ఉంది కాబట్టి ఇంకొన్ని పాటలు ఆటలు మాటలు అయితే ప్లే చేసేద్దాం అనుకుంటున్నాను. అయితే కాల్స్ వస్తున్నాయి, గెస్ట్ చేస్తున్నారు. లెటర్ ఎం తో ఆ సినిమా పేరు ఏమిటి? ఒకటి వర్డ్ ఆ సినిమాది. అండ్ గెస్ట్ చేసిన ఆన్సర్ ఇప్పుడు కరెక్ట్ రాలేదు కాబట్టి సెకండ్ క్లూ కూడా ఇచ్చేస్తున్నాను. వన్ ఆఫ్ ది ఎపిక్ మూవీ. ఓకే, తెలుగు సినిమా అంటే వన్ ఆఫ్ ది ఎపిక్ మూవీ. లెటర్ ఎం తో స్టార్ట్ అవుతుంది. సెకండ్ లెటర్ నేను చెప్పదలుచుకోలేదు, బికాస్ ఈ క్లూ చాలేమో మీలో చాలా మందికి కొన్ని సినిమాలు రూల్ అవుట్ చేసి ఆ సినిమా వైపు మీ దృష్టి నావిగేట్ చేయడానికి. సో ఒకటి వర్డ్ ఆ తెలుగు సినిమా పేరుకి, అండ్ అందులో ఫస్ట్ లెటర్ స్టార్ట్స్ విత్ లెటర్ ఎం. గెస్ చేస్తే కాల్ చేసేసేయండి అట్ 972-636-1966. మీరు వింటున్నారు సురభి D2 డ్రైవ్ టైమ్ షో విత్ మీ ఆర్జే కల్పన. అయితే ఈ కాలర్ ని ఆఫర్ తీసుకుంటాను. ఈ లోపల మీకు వినిపించబోతున్నాను ఎంఎం కీరవ్ అనేది ఒక పాట పెళ్లి సందడి మూవీ నుంచి. హియర్ వి గో. యాక్చువల్లీ కాల్స్ వస్తున్నాయి కాబట్టి లెట్ మీ టేక్ దెమ్ ఆన్ ఎయిర్ ఓన్లీ. లెట్ సి అది కరెక్టా కాదా చూద్దాము. హాయ్, హలో, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారండి. మీరేమనుకుంటున్నారు సినిమా?
1: హాయ్ అండి, కల్పన గారు.
0: మీ పేరు?
1: బీనా అండి.
0: బీనా గారు, ఫోన్ లైన్స్ బాగా కలుస్తున్నాయి మీకు, బట్ ఇవాళ అండ్ ఆన్సర్స్ కూడా కొన్ని కొన్ని చక్కచక్క బాగానే చెప్తున్నారు. లెట్ సి ఈ ఆన్సర్ కరెక్ట్ గా చెప్పగలరా లేదా చూద్దాం. ఏమనుకుంటున్నారు మీరు?
1: మన్మధుడు అనుకుంటున్నానండి.
0: కాదు, ఇది మాత్రం కాదు. కెస్సింగ్ ఆ సినిమా పాట లైన్అప్ చేశాను, ఎందుకంటే మీరు అనుకుంటే ఏ సినిమా అయినా మీరు అనుకుంటారని కాదు, అలా కాదు. ఐఎమ్ ప్లేయింగ్ ఫెయిర్ గేమ్ బికాస్ ఆ పాట ప్లే చేస్తాను. బట్ కీప్ గెస్సింగ్ బీనా గారు. అయితే బ్యాక్ టు పెళ్లి సందడి సినిమా నుంచి ఎంఎం కీరవాణి గారి మ్యూజిక్ అనమాట. అండ్ మనందరికి తెలుసు కదా రాఘవేంద్రరావు గారు సినిమాలు అంటే బోల్డ నిబంధనలు పండ్లు ఇవన్నీ వస్తూనే ఉంటాయి. ఇప్పుడైతే అవన్నీ మీరు చూడలేరు కాబట్టి పాట విని ఎంజాయ్ చేసేద్దాము. హియర్ వి గో.

90s లో వచ్చిన వన్ ఆఫ్ ది బ్లాక్ బస్టర్ మూవీ పెళ్లి సందడి సినిమా నుంచి విన్నారు శ్రీకాంత్ రవళి అండ్ దీప్తి భట్నాగర్ అనుకుంటా అమ్మాయి పేరు. సో మీరు వింటున్నారు సురభి డి టూ డ్రైవ్ టైమ్ షో. మనకి కాలర్స్ కాల్ చేసి గెస్ట్ చేస్తున్నారు. మగధీర అన్నారు, తర్వాత ఇంకేంటో అన్నారు, కానీ అవన్నీ కరెక్ట్ ఆన్సర్ కాదు. మీరు వింటున్నారు సురభి డి టూ డ్రైవ్ టైమ్ షోలో. నేను ఆడే గేమ్ ఏంటంటే నేను అనుకున్న సినిమా పేరుకి క్లూ ఇచ్చాను, ఆ క్లూ కి సంబంధించి మీరు తగ్గట్టు మీరు గెస్ట్ చేసి కాల్ చేయాలన్నమాట. సో ఈ తెలుగు సినిమా వన్ ఆఫ్ ది ఎపిక్ మూవీ మన తెలుగు ఇండస్ట్రీలో. అండ్ ఫస్ట్ లెటర్ స్టార్ట్స్ విత్ లెటర్ ఎం. ఇప్పుడు సెకండ్ లెటర్ కూడా చెప్తున్నాను, లెటర్ ఏ. సో ఎం అండ్ ఏ ఏమనుకుంటున్నారు ఒకటే వర్డ్ బై ద వే. సో తెలిస్తే కాల్ చేసి చెప్పేసేయండి అట్ 9726361966. మీరు వింటున్నారు అండ్ మీరు గెస్ట్ చేసే తర్వాత ఆ పాట వినిపిస్తాను, బికాస్ ఆ పాట లైన్అప్ చేశాను అండ్ ఆ పాట నాకు వినాలని ఉంది. సో మీరు త్వరగా కాల్ చేసి గెస్ట్ చేస్తే నేను ఆ పాట వినగలను, వినిపించగలను. 9726361966 మా స్టూడియో నంబర్. ఇప్పుడు బుల్లెట్ ఎక్కేసి ఈ పాట ఎంజాయ్ చేద్దాం.

వాళ్ళు ప్రేమ పక్షులు కాబట్టి అందులో రియల్ లైఫ్ కాబట్టి బుల్లెట్ లో బానే వెళ్తారు అండ్ డ్యూయట్ కూడా బానే పాడతారు. కానీ రియల్ లైఫ్ లో ఏదైనా చల్తా హెయ్యర్ బట్ రియల్ లైఫ్ లో అలా బుల్లెట్ మీద వెళ్ళుకుంటూ డ్యూయట్ పాడకండి. బీ ఆల్వేస్ కేర్ఫుల్ వెదర్ యూఆర్ ఆన్ బుల్లెట్ ఆర్ కార్, కేర్ఫుల్ గా డ్రైవ్ చేయండి బికాస్ మీతో పాటు మీ వాళ్ళు ఇంట్లో వెయిట్ చేస్తుంటారు మీకోసం. అలాగే మనం కేర్ఫుల్ గానే కాదు, మనం విజిలెంట్ గా కూడా ఉండాలన్నమాట డ్రైవ్ చేసేటప్పుడు. బికాస్ ఎవరిలా డ్రైవ్ చేస్తున్నారో చాలా యాక్టివ్ గా ప్రొయాక్టివ్ గా ఉండాలి. అందులో సమ్మర్ టైం చాలా మంది పిల్లలు, స్కూల్ పిల్లలు, హై స్కూల్ పిల్లలు కొత్తగా కార్ నేర్చుకుని రోడ్ మీదకి వెళ్తారు. సో ఆల్వేస్ బీ కేర్ఫుల్ ఆన్ ద రోడ్. మీరు వింటున్నారు సురభి డీ టూ డ్రైవ్ టైమ్ షో. బై ద వే మనకు ఆన్సర్ వచ్చేసింది, ఆదిత్య కాల్ చేసి చెప్పేశాడు. ఆదిత్య 369 కాదు కానీ సినిమా పేరు మాయా బజార్, వన్ ఆఫ్ ది ఎపిక్ మూవీ అని చెప్పాను కదా, అది పట్టుకుని కాల్ చేసేస్తారు అనుకున్నాను. బట్ మనకి ఆదిత్య గారు గెస్ట్ చేసేసారు, మాయా బజార్ వాజ్ రైట్ ఆన్సర్ అని మాయా బజార్ ఒక పాట వినిపించబోతున్నాను. అలాగే మరి శ్రీనివాస్ గారు కూడా వచ్చేసారు కాబట్టి స్టూడియోలో, హీఈస్ గోయింగ్ టు అటెండ్ ఎంటర్టైన్ యూ ఫ్రమ్ 7 to 9 PM. స్టే ట్యూన్ టు ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ 107.9 FM HD3 అమెరికాలో తెలుగునేస్తాం. దిస్ ఇస్ కల్పన సైనింగ్ ఆఫ్ విత్ ద సాంగ్.